ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 17వ తారీఖు బుధవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:08 దాటి 45 సెకండ్లు. అర్చన కార్యక్రమంలో ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రం క్షేత్రదర్శనంలో భాగంగా మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. మల్లూరు ఈ క్షేత్రం గురించి అనేక కథలు విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్షేత్రం పచ్చని అటవీ ప్రాంతంలో ప్రకృతితో మమేకమై కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. చుట్టూ పచ్చని చెట్లు, జలపాతాలు, వాటి నడుమున వెలిసిన లక్ష్మీ నారసింహుడు, ఇవి ఈ క్షేత్ర ప్రత్యేకతలు. మల్లూరు క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఒక చక్కని పాట తర్వాత.

ఈ క్షేత్రం పచ్చని అటవీ ప్రాంతంలో ప్రకృతితో మమేకమై కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. చుట్టూ పచ్చని చెట్లు, జలపాతాలు, వాటి నడుమున వెలిసిన లక్ష్మీ నారసింహుడు, ఇవి ఈ క్షేత్ర ప్రత్యేకతలు. మల్లూరు క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం ఒక చక్కని పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:19 దాటి 30 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో మనం ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. మల్లూరు ములుగు జిల్లాలోని మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఏదో ఒక దివ్యానుభూతి మన మనసుకు తగులుతుంది అంటారు భక్తులు. వరంగల్ పట్టణానికి 135 కిలోమీటర్ల దూరంలో, అలాగే గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరు నాగారం భద్రాచలం ప్రధాన రహదారిని ఆనుకుని ఈ క్షేత్ర ముఖద్వారం మనకు కనిపిస్తూ ఉంటుంది. హిమాలయాల మాదిరిగానే ఈ హేమాచల లక్ష్మీ నరసింహ క్షేత్రం ప్రకృతి వైద్యం, వనమూలకలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు ఋషులు ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:29 దాటి 25 సెకండ్లు. క్షేత్రదర్శినిలో ఇవాళ మనం హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. మల్లూరు క్షేత్రం గురించి 6వ శతాబ్దానికి పూర్వం నుంచే మల్లూరు క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారుడు చెబుతారు. మల్లూరు క్షేత్రం చిన్నచోళ చక్రవర్తుల నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది. మల్లూరు క్షేత్రం అంతా కూడా అర్ధచంద్రాకారంలో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిశారు అంటారు స్థానికులు. ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 6:36 దాటి 40 సెకండ్లు. ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో మనం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి, శాతవాహన శిఖ ప్రభు దిలీప చక్రవర్తి మహారాజుకి స్వామివారు కరడు ప్రత్యక్షమై నేను గృహ అంతర్భాగంలో ఉన్నాను అని చెప్పారట. ఆ మరుసటి రోజే ఆ మహారాజు 70,000 సైనికులతో అక్కడ తవ్విస్తూ ఉండగా స్వామివారికి గుణపం నాభిలో గుచ్చుకుందంట. ఇక ఆనాటి నుంచి ఆ గుణపం గుచ్చుకున్న ప్రదేశం నుంచి ద్రవం కారుతూ ఉంటుంది అని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:44 దాటి 10 సెకండ్లు. మల్లూరు క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. క్షేత్రదర్శిని కార్యక్రమంలో మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి నాభి నుంచి తైలం లాంటి ద్రవం ఇప్పటికే దర్శనమిస్తూ ఉంటుంది. అయితే ఈ ద్రవాన్ని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి పురోహితులు స్థానికులు చెబుతారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అంతే నమ్మకం ఉంటుందని కూడా తెలుస్తుంది. స్వామివారి నుంచి వెలువడుతున్న ఆ ద్రవంను నాభిచందనంగా పిలుస్తారు. నవ నారసింహ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని చెబుతారు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:50 దాటి 20 సెకండ్లు. క్షేత్రదర్శిని కార్యక్రమంలో మల్లూరు క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అను ఇద్దరు భార్యలతో స్మితవదనంతో నరసింహస్వామి కొలువుతీరి కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ క్షేత్ర పాలకులుగా పంచముఖ ఆంజనేయుడు, శిఖ ఆంజనేయ స్వామి ఉంటారు. మల్లూరు క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాల స్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నరసింహ క్షేత్రాలు ఉంటాయి. ఎక్కడ లేని విధంగా హేమాచల క్షేత్రంలో స్వామివారి మూల విరాట్ మానవ శరీరాన్ని పోలి కనిపిస్తూ ఉంటుంది. స్వామిని ఎక్కడ స్పృశించినా మెత్తగా, అలాగే స్వామివారి ఛాతి భాగంలో రోమాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఈ క్షేత్రంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి, హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకంగా చెబుతారు భక్తులు. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

మల్లూరు క్షేత్రం కేవలం పుణ్యక్షేత్రంగా మాత్రమే కాదు, మంచి పర్యాటక క్షేత్రంగా కూడా పేరుగాంచింది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోలో సమయం 6:56 దాటి 15 సెకండ్లు. ఇవాళ క్షేత్రదర్శిని కార్యక్రమంలో మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మల్లూరు క్షేత్రం కేవలం పుణ్యక్షేత్రంగా మాత్రమే కాదు, మంచి పర్యాటక క్షేత్రంగా కూడా పేరుగాంచింది. ముఖ్యంగా ఇక్కడి పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. మల్లూరు క్షేత్రం వింతలు విశేషాలకు ప్రసిద్ధిగా చెబుతారు. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండే జలపాతం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని చెబుతారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు తప్పకుండా ఈ జలపాతంలో స్నానమాచరిస్తూ ఉంటారు. అంతేకాదు, ఈ జలపాతంలో స్నానమాచరిస్తే ఆ నీటిలో ఉన్న ఔషధ గుణాలు మానవ శరీరానికి ఉపయోగకరంగా చెబుతారు. ఈ జలపాతం పేరు చింతామణి జలపాతంగా చెప్తారు. అండ్ ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తులకు పవిత్రమైన భావన కలుగుతూ ఉంటుంది. మరి ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని విశేషాలు ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. మీరు ఒకసారి దర్శించండి. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని కార్యక్రమంలో మల్లూరు క్షేత్రం గురించి కొన్ని విశేషాలు.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియోకు ముద్రా యోజన సే లోన్ మిలా.
0: పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 అవుట్ రీచ్ సదస్సులో చెప్పారు. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈవేళ కలుసుకుంటారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ శనగంలో నిలిచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఈరోజు భారత జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఫ్రాన్స్లోని ఏబియన్ నగర్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నిన్న జరిగిన కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే ఉన్నత స్థాయి అవుట్ రీచ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రోజురోజుకు ఒకదానితో ఒకటి ముడిపడుతున్న ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దేశాల మధ్య నమ్మకం అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్ మానవత్వమే ప్రథమ ప్రాధాన్యత అనే విధానాన్ని అనుసరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని విధానాలు రూపుదిద్దుకుంటాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక వసతుల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్ వంటి భారత్ నేతృత్వంలోని విభిన్న అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఈ విధానమే ప్రతిబింబిస్తోందని కూడా మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యంపై భారతదేశానికి ఉన్న దార్శనికత వసుధైక కుటుంబకం, అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సనాతన తత్వంతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సమ్మిళిత విధానం వల్లే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భారత్ తక్షణమే స్పందించి సహాయం అందిస్తోందని, శ్రీలంకలో తుఫాన్, ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం, మొజాంబిక్లో వరదలు లేదా జమైకాలో హరికేన్ వచ్చినప్పుడు భారత్ ముందంజలో ఉండి స్పందించిందని ఆయన గుర్తు చేశారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే తమ ప్రభుత్వ మంత్రం ఆర్థిక సమానత్వం, ఆరోగ్య భద్రత, డిజిటల్ గుర్తింపు, సాంకేతికత ఆధారంగా ప్రజల సాధికారత, మహిళ నేతృత్వంలోని అభివృద్దిలో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించిందని మోదీ వివరించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం దాత గ్రహీత ధోరణి దాటి పరస్పర సంఘీభావం, సమాన భాగస్వామ్యం దిశగా సాగాలని కూడా మోదీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం లేకపోవడమే అంతర్జాతీయ సంఘీభావానికి అతిపెద్ద అడ్డంకి అని ఆయన చెప్పారు. ఏవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక దౌత్యపరమైన చర్చలు జరిపారు. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మన ప్రధానమంత్రికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కర్నీ మధ్య జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీ చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోల్ గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం పురోగతిని వారు సమీక్షించారని తెలియజేసింది.

బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత్ బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రజా సంబంధాల విస్తృతిని ఇద్దరు నేతలు స్వాగతించారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బెంగళూరులో యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, ముంబైలో యూనివర్సిటీ ఆఫ్ యార్క్ బ్రిస్టల్ క్యాంపస్ల ఏర్పాటులో ఇటీవల సాధించిన పురోగతిని ప్రస్తావించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైన అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా, సురక్షితంగా నౌకాయానం, వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం

హోర్ముజ్ జలసంధి ద్వారా నిరంతరాయంగా సురక్షితంగా నౌకాయనం వాణిజ్య వ్యాపారాలు సాగాలని ఇరుపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసితోనూ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితోనూ కూడా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న G7 సదస్సు సందర్భంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రపంచ నేతల మధ్య నేరుగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానమంత్రి ఈరోజు అమెరికా అధ్యక్షుడితో సమావేశంతో పాటు G7 సదస్సులో భాగంగా మరిన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ అభివృద్ది రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు G7 దేశాలు భారతదేశంతో పాటు పలు భాగస్వామ్య దేశాలతో కలిసి వరుసగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఒక సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానళ్లు నడుపుతూ రీఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాన్ని ముందే ఇస్తామనే హామీలతో 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. భారత్ అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఫార్మా మెడ్టెక్ రంగాల్లో ఆవిష్కరణలపై నిర్వహించిన రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో భాగంగా భారత్లో పరిశోధన అభివృద్ది ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడం, ఫార్మాస్యూటికల్స్ బయాలజికల్స్ వైద్య పరికరాల రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, క్లినికల్ రీసెర్చ్ను మరింత విస్తృతం చేయడం, ప్రపంచస్థాయి పోటీని తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ పరిశ్రమను నిర్మించడం వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంట వ్యర్థాల నిర్వహణపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా పంట వ్యర్థాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించడం, పర్యవేక్షించే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నిన్న రాత్రి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన గ్రూప్ పై మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్పై విజయం సాధించింది. అంతకుముందు మరొక మ్యాచ్లో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య హోరాహోరీ పోరుసాగి మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం బర్మింగ్హామ్లో జరిగిన తమ తొలి ఆరంభ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన భారత్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు జపాన్ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. భారత్ అనుసరించే విధానాలన్నీ మానవాళి ప్రథమం అనే సూత్రంతో రూపుదిద్దుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7

అవుట్రీచ్ సదస్సులో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ సెనగల్ నుంచింది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్లో భారత జట్టు వేళ నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన వెరికోస్ వెయిన్స్ ఈ అంశం గురించి డాక్టర్ ప్రదీప్ బురళి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన వెరికోస్ వెయిన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ బుర్లి ప్రదీప్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ప్రదీప్ గారు, వెరికోస్ వెయిన్స్ అనేది సర్వసాధారణంగా వింటూ ఉంటాం. కొంతమందిలో కాళ్ళల్లో కానీ ఈ నరాలు ఉబ్బి ఇలా ఉండలు ఉండలుగా కట్టిపోయిన సందర్భాలు చూస్తుంటాము. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి, అది ఎందుకు ఏర్పడతాయి?
1: సో మనకు నార్మల్ గా రక్త ప్రసారం అనేది కాళ్ళల్లో వచ్చేది ఆర్టరీస్ ద్వారా, మళ్ళీ కాళ్ళల్లో నుంచి హార్ట్ కి వెళ్ళేది వెయిన్స్ ద్వారా.
0: సిరలు ధమనులు.
1: సో దాంట్లో ఏమవుతుందంటే కొంతమందిలో బ్యాక్ వెళ్లేదాన్ని సిరలు, దాంట్లో వాల్వ్స్ అనేవి పాడైపోయి ఉంటాయి. సో ఆ వాల్వ్స్ పాడైనందుకు బ్లడ్ అనేది బ్యాక్ వెళ్లకుండా కాళ్ళల్లో
0: నిలిచిపోతుంది.
1: ఆ నిలిచిపోయిన వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సిరలు పెద్దగా కాళ్లలో పాముల్లాగా పెద్దగా కనిపించడం అవుతుంది.
0: వానపాముల్లాగా చుట్టుకొని ఉంటాయండి.
1: కరెక్ట్.
0: అంటే ఇది రక్త ప్రసరణలో భాగంగా అరికాళ్ళ నుంచి పైకి వెళ్లాల్సిన రక్తము పల్స్ లో కనుక బ్లాక్ వచ్చినట్లయితే అక్కడ ఆ రక్తం గడగట్టినట్టుగా అయిపోయి చుట్ట చుట్టలుగా చుట్టుకునే అవకాశం ఉన్నది.
1: చాలా సంవత్సరాలు చాలా నెలల తర్వాత వాళ్ళకి ఆ బ్లడ్ లో నుంచి నీళ్లు, ఏదైతే బ్లడ్ లో 80% వాటరే ఉంటుంది, ఆ వాటర్ అవన్నీ మెల్లమెల్లగా బయటకు వచ్చి కాళ్లలో కలర్ చేంజెస్ అవన్నీ కనిపిస్తాయి.
0: ఇలా వెరికోస్ వెయిన్స్ మనకు ఏర్పడుతున్నాయి అంటే వాల్స్ బ్లాక్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకోవడానికి ముందస్తుగా ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
1: ఇంతకు ముందు మేము చదివేటప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే కాళ్లని ఎగ్జామిన్ చేసి చేసేవాళ్ళము. ఇప్పుడు అందరూ అల్ట్రాసౌండ్ స్కాన్, అది మోస్ట్ కామన్ టెస్ట్ ఇప్పుడు చేసేది మేము. అండ్ దానివల్ల కరెక్ట్ గా చేస్తే ప్రాబ్లం ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఏంటి అని బయటపడుతుంది మనకి.
0: ముందస్తు దశలోనే మనకు ఫలానా సమస్య ఏర్పడుతుంది అని తెలియక ముందే ఇలాంటి పరీక్షలు చేసుకున్నట్లయితే సమస్య తీవ్రతరం కాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉందంట.
1: అది అంటే ఒక రకంగా మంచిదే మీరు చెప్పింది, కానీ అలా అని మనం భయపడి హాస్పిటల్స్ వెళ్ళిపోయి ప్రతిదానికి టెస్ట్ చేయించుకుంటే కూడా దానివల్ల కూడా రాంగ్ డయాగ్నోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఈ వెరికోస్ వెయిన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని ముందస్తుగా ఏదైనా సింప్టమ్స్ గానీ సూచనలు గానీ ఉంటాయంటారా?
1: జనరల్ గా కొంచెం కాలు బరువేయడము, చాలాసేపు నించిన తర్వాత సాయంత్రం కల్లా కాళ్ళు పట్టడము, లేకపోతే కొంతమందికి ఇచ్చింగ్ దురద ఎక్కువ రావడము, కొంతమందికి అర్లీగానే కాళ్ళ వాపులు రావడము, అంటే నార్మల్ గా అందరికీ కూర్చుంటే వస్తుంది కానీ వీళ్ళకి ఎక్కువ రావడము, ఆ ఎక్కువ వచ్చి సాయంత్రం కల్లా దానివల్ల ఇబ్బంది పడ్డము, ఇవి కామన్ గా వచ్చేవి.
0: మనం కొంతమందిలో చూస్తుంటాం డాక్టర్ గారు, కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అంటే లాంగ్ స్టాండింగ్ గా ఉండేవాళ్ళు, ఎక్కువ కాలం నిలబడి పనిచేసే వాళ్ళు, అటు టీచర్లు కావచ్చు లేదంటే హెయిర్ కటింగ్ సెలూన్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు.

0: చేయొచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ వృత్తిరీత్యా లాంగ్ టైం నిలబడి పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా వెరికోస్ వెయిన్స్ కనబడుతుంటాయంటారు, ఇది ఎంతవరకు నిజం?
1: వెరికోస్ వెయిన్స్ అనేవి మనకు వాల్వ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల వస్తుంది. కాకపోతే వీళ్ళ వృత్తి ప్రకారము వాళ్ళు ఎక్కువసేపు నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి దాని ఎఫెక్ట్స్ తెలుస్తాయి, దానివల్ల వాళ్ళు బాధపడతారు. మేము ఆపరేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు 8 అవర్స్ 9 అవర్స్ నుంచి ఉంటాం మేము. సో మేము కూడా రియలైజ్ అయ్యి దానికి కొన్ని ప్రివెన్షన్ తీసుకుంటాం. మేము ముందే సాక్సులు వేసుకోవడము సో దట్ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సో అట్లాంటి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ముందే జాగ్రత్తలు తీసుకుంటే మీరు అన్నట్లు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.
0: వాల్స్ బ్లాక్ అయిన వాళ్ళల్లో లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళలో ఇది తొందరగా ప్రకటితమవుతుంది,
1: తొందరగా అండ్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి.
0: డాక్టర్ గారు, మీరు అన్నది కరెక్టే, అది పార్షియలీ ట్రూ. అలా 100 మంది నిలబడి పనిచేసే వాళ్ళలో ఒక టీచర్లు కానీ డాక్టర్లు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ అందరికీ రావాలని లేదు. అయితే ఈ వాల్వ్ బ్లాక్ కావడానికి కారణం ఏంటంటారు?
1: చాలా మటుకు ఇది మన పుట్టుకతోనే వచ్చింది. వెరీ రేర్లీ కొంతమందికి ఏమవుతుందంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే క్లాట్లు,
0: డీబీటీ అంటుంటారు,
1: డీబీటీ, అది వచ్చిన వాళ్ళకి కూడా వాల్వ్స్ పడిపోతాయి. సో వాళ్ళదో కూడా వారికోజ్ వెయిన్స్ లాంటి ప్రాబ్లమే వస్తుంది, కానీ వాళ్ళని మనకు పుట్టుకతో వచ్చిన వారికోజ్ వెయిన్స్ లాగా అనం. ఇప్పుడు అదే కంటిన్యూషన్ లో చాలా మంది ఇది హెరిడిటరీయా, వంశపారంపరంగా వస్తుందా అని అడుగుతారు. వంశపారంపరంగా లేదు, ఎందుకంటే పాపం చాలా అపోహలు ఉంటాయి. సో అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషల్లీ మన దేశంలో ఇవన్నీ చాలా పట్టింపులు చాలా ఉంటాయి దీంట్లో. సో మేము క్లియర్గా చెప్తాము వచ్చిన వాళ్ళకి ఇది వంశపారంపరంగా వచ్చేది కాదు. కొంతమందిలో టెండెన్సీ ఎక్కువ ఉంటుంది కానీ వంశపారంపరంగా వచ్చేది కాదు.
0: డాక్టర్ గారు, ఈ సాక్స్ అన్నారు మీరు కూడా లాంగ్ స్టాండింగ్ సర్జరీస్ చేసేటప్పుడు ఎక్కువ కాలం నిలబడి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. ఈ సాక్స్ అంటే ఈ స్టాకింగ్స్ అని అంటుంటారు,
1: కరెక్ట్?
0: ఇది వెరికోస్ వెయిన్స్ వచ్చే వాళ్ళల్లో, వచ్చిన వాళ్ళల్లో అలాగే.
1: సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే డాక్టర్ దగ్గర విజిట్ చేసి ఒకసారి వాళ్ళ కాళ్ళ పరీక్ష చేసుకుని వాళ్ళ ఆర్టీరియల్ ప్రసారం అంటే మంచి రక్తం ప్రసారం బాగానే ఉంది అని అంటే వాళ్ళకి మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ స్టాకింగ్స్.
0: ఈ స్టాకింగ్స్ వేయడం వల్ల ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది?
1: ఏమవుతుందంటే స్టాకింగ్స్ అనేది ఎలాస్టిక్. సో మనము నించున్నప్పుడు ఏమవుతుంది, మన కాఫ్ మసిల్స్, అవి పెరిఫరల్ హార్ట్ అంటాము, ఇది మన మెయిన్ హార్ట్. మనం నించున్నప్పుడు 80% బ్లడ్ కిందికి వెళ్ళిపోతుంది అనుకోండి, అది బ్యాక్ రావాలి కదా. బ్యాక్ రావాలంటే ఆ కాఫ్ అనేది మసిల్స్ పిక్కలు పనిచేయాలి. వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి పిక్కలు పనిచేస్తాయి కానీ వెయిన్స్ లో వాల్వ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎంత పని చేసినా కూడా అది కిందికి వచ్చేస్తుంది. ఈ స్టాకింగ్స్ ఎలాస్టిక్ కదా, మీరు కొంచెం కాలు మూవ్మెంట్ చేయగానే ఆ ఎలాస్టిసిటీ వల్ల పెరిగి మళ్ళీ బ్లడ్ ని బ్యాక్ పంపించేస్తుంది. సో స్టాకింగ్స్ అనేది ఒక పంప్ లాగా పనిచేస్తుంది. మన ఏజ్ అవుతున్నా కొద్దీ మనం ఎక్కువ నడవకుండా ఒకటే చోట కూర్చుంటే బ్లడ్ కాళ్ళలో నిండిపోతుంది. సో కాళ్ళు ప్రెస్ చేస్తే అది బ్యాక్ వెళ్తుంది. మీరు చెప్పింది ఒక రకం కరెక్ట్ కూడా ఉండొచ్చు.
0: పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు వాళ్ళకి ఫిజికల్ గా మూవ్మెంట్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు భోజనం చేసిన తర్వాత సాయంకాలం అటు ఇటు పడుకునేటప్పుడు చిన్నవాళ్ళు వచ్చేసి వాళ్ళ పిక్కలు ఒత్తడము కాళ్ళు నొక్కడం వల్ల బహుశా మీరన్నా స్టాకింగ్స్ పని
1: చేస్తుంది.
0: దాంతోపాటు తన వాళ్ళు తనకు సేవ చేస్తున్న స్పర్శ కూడా వాళ్ళకి వెల్బీయింగ్ కి ఆధారంగా ఉంటుంది. డాక్టర్ గారు, ఒకవేళ వెరికోస్ వెయిన్స్ అంటూ నిర్ధారించబడింది, మీరు చెప్పిన టెస్టులు చేయించారు, అల్ట్రాసౌండ్ స్కానింగే తెలుస్తుంది అన్నారు, ఇలా కాకుండా బ్లడ్ టెస్ట్లు కూడా ఏమైనా ఉంటాయా?
1: బ్లడ్ టెస్ట్లు అయితే లేవండి, దాని వల్ల మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రాదు. డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసిన తర్వాత స్కాన్ వేయడం బెటర్, ఎందుకంటే చాలా మంది మేము పేషెంట్లు ఇది చాలా కామన్ గా చూస్తుంటాము, కానీ సొంతంగా వెళ్ళి స్కాన్ చేయించుకుని మా దగ్గరకు వచ్చిన తర్వాత మేమేమో మీకు లేదండి అని చెప్తాము. ఆ స్కాన్ లో ఏదో ఫైండింగ్స్ వాళ్ళు రాసుంటారు, పాపం దానివల్ల చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది. అందుకని ఇక్కడ ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన స్కాన్ చేయించుకోవడమే కరెక్ట్ పద్ధతి.
0: ముఖ్యంగా ప్రస్తుతము ప్రబలుతున్న సోషల్ మీడియా వల్ల చిన్న చిన్న 1 మినిట్ 2 మినిట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ చదివేసి అసమగ్రమైన ఇన్ఫర్మేషన్ తో సొంతంగా నిర్ణయం తీసుకొని అటు మెడికేషన్ తీసుకోవడం కానీ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంటుంది. ఇలా చేయడం వల్ల సెల్ఫ్ మెడికేషన్ కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల లాభానికంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అంటారు డాక్టర్.
1: ఇలా సోషల్ మీడియాలో చదివి కొంతమంది ఒక పేషెంట్ వచ్చేసి, సార్ నేను 8 అవర్స్ ఇన్ డే కాళ్ళు పైకి పెట్టి కూర్చుంటున్నాను, ప్రాక్టికల్ కాదు, సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి. సో మనము దాన్ని అండర్మైన్ చేయకూడదు. అలా అని డాక్టర్ ప్రొఫెషనే కానివ్వండి లేకపోతే నాన్ డాక్టర్సే కానివ్వండి, దీన్ని అనవసరంగా అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళ ప్రాక్టీస్ కోసము లేక ఫాలోవర్స్ అన్ని చేస్తూ ఉన్నారు. దానికోసము చేసినందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే పేషెంట్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతారు.
0: డాక్టర్ గారు, నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్లి పరీక్ష అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించి డాక్టర్ గారు చెప్పిన విధంగా అవసరమైన డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్యాటర్న్ తీసుకోవడం ఉత్తమం ఎప్పటికైనా.
1: కరెక్ట్.

0: ఈ వెరికోస్ వెయిన్స్ కి ప్రస్తుతం ఉన్న కాలంలో ఏ రకమైన ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది?
1: ఇంటర్నెట్ అవైలబుల్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకి బాడీలో లేజర్ లేజర్ లేజర్ లేజర్ అనేది పడిపోయింది. అది వారికోజ్ వెయిన్లో ఇంకా ఎక్కువైపోయింది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేయండి అని అడుగుతున్నారు, మేమేమి అవసరం లేదు అని చెప్తున్నాం. సో మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ వీళ్ళకి స్టాకింగ్స్ అండ్ బాడీ వెయిట్ మేనేజ్మెంట్. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆపరేషన్కి ఇమీడియట్గా వెళ్లకుండా స్టాకింగ్స్ ట్రై చేసి బాడీ వెయిట్ తగ్గించి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే అరౌండ్ 80% వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ వితౌట్ ఆపరేషన్గా
0: జీవించగలరు.
1: కొంతమందిలో తప్పదు.
0: అంటే ఆపరేషన్ చేయాల్సినంత పరిస్థితి వచ్చే ఏ స్టేజ్ లో ఆ పరిస్థితి వస్తుంది అంటారు?
1: దీంట్లో స్టేజ్ 1-5 ఉంటాయి. సో 4th-5th స్టేజ్ తర్వాత ఎప్పుడైతే సిగ్నిఫికెంట్ కలర్ చేంజెస్ వస్తాయో కాళ్లలో, మీరు నలుపు కాళ్ళు చూసే ఉంటారు కదా, అల్సర్స్ వచ్చిన వాళ్ళని చూసే ఉంటారు కదా, వాళ్ళిద్దరికి మాత్రం సాక్స్ ద్వారా కంట్రోల్ చేసుకుని ఒకవేళ వాళ్ళ బాడీ కండిషన్ సహకరిస్తే వాళ్ళకి లేజర్ ఆపరేషన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. అంతేకాని మ్యాజికల్గా చేసిన తర్వాత 100% రిజల్ట్ అని మాత్రం అది ఖచ్చితంగా తప్పు, చేయడం కరెక్ట్ కాదు.
0: అంటే ఏ పరిస్థితిలో ఉన్నా స్టేజ్ 1-5తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో చూసాం కాబట్టి మాకు లేజర్ థెరపీ సర్జరీ చేయండి అని చెప్పడం మటుకు
1: తప్పు. ఎందుకంటే మేము మా ప్రాక్టీస్లో మేము చూసేది ఇది మోస్ట్ కామన్, ఎస్పెషల్లీ కొన్ని ప్రాబ్లమ్స్లో ఇది వారికోజ్ వెయిన్స్ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్.
0: మెడికేషన్ ఏమైనా ఉందంట కదా ఇది రాకుండా, లేకపోతే వచ్చినప్పుడు తర్వాత దీని తీవ్రత తగ్గించడానికి, నిత్య జీవితంలో ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల పడే శ్రమను తగ్గించడానికి ఏదైనా మెడికేషన్ ఉందంట?
1: మెడికేషన్ అనేది ఒక వీనో యాక్టివ్ డ్రగ్, అంటే మన వెయిన్స్లో కొంచెం స్ట్రెంత్ పెంచడానికి ఒక మెడిసిన్ ఉంది. బట్ అది జనరల్గా మేము ఓన్లీ 1 మంతే ఇస్తాము. స్టాకింగ్సే ట్రీట్మెంట్ ఆర్ అవసరం ఉన్న వాళ్ళకి లేజర్ లాంటిది ఒక ట్రీట్మెంట్, మెడికేషన్ అనేది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కాదు.
0: కాబట్టి వెరికోస్ వెయిన్స్ అంటూ వచ్చిన తర్వాత అది స్టేజ్ 1-5లో ఏ స్టేజ్లో ఉందనేది ఒక నిష్ణాతులైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం మొదటి అడుగు. తొలినాళ్లలోనే ఉన్నట్టయితే స్టాకింగ్స్ వాడుకుని మిగతా జీవితాన్ని సజావుగా జరిపే అవకాశం ఉంది. అది స్థాయిని నిర్ధారించి దీనికి సర్జరీ అవసరం అనుకున్నప్పుడే వాస్క్యులర్ సర్జన్ కానీ నిష్ణాతులైన డాక్టర్ సర్జరీ చేయడం జరుగుతుంది.
1: కరెక్ట్.
0: కాబట్టి తొందరపడి సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేదు, వైద్యుడి దగ్గర సలహా సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
1: అది మేము ఎన్ని ఇయర్స్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం, కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చినందుకు మాకు ఆ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లం జరుగుతుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఎంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలంటే అంత ట్రై చేస్తున్నాం మేము.
0: అపోహల విషయానికి వస్తే వెరికోస్ వెయిన్స్కి సంబంధించిన సామాన్యమైన అపోహలు ఏంటి, వాటి పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి?
1: వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే కామన్గా వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి క్లాట్స్ వస్తాయని చెప్తారు. క్లాట్స్ వస్తే ఆ క్లాట్స్ గుండెకి వెళ్ళిపోతాయి, మీకు గుండెపోటు వస్తుంది, మీకు ప్రాణానికి అపాయం అని చెప్తారు. దాని పర్సంటేజ్ చాలా చాలా చాలా చిన్నది. సెకండ్ది, వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు చాలామందికి మీకు ఇది నలుపు పడింది కదా గ్యాంగ్రీన్ అని అంటారు, కాళ్ళు తీసే పరిస్థితి వస్తుంది అంటారు. కాదు, గ్యాంగ్రీన్ అంటే వేరే రక్త ప్రసారం సంబంధించింది, దీనికి సంబంధించింది కాదు. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. మూడో అపోహ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఆపరేషన్ అవసరము అనే అపోహ
0: మరొకటి. వాస్తవానికి వెరికోస్ వెయిన్స్ రాగానే భయకంపితులైపోయి ఏదో జరిగిపోయింది నాకన్న భయాన్ని వీడి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్లయితే అది ఈజీలీ మేనేజబుల్ ఇష్యూ అంటారు.
1: కరెక్ట్.
0: ఒకవేళ అలార్మింగ్ పాయింట్ అంటే ఏ స్థాయిలో మనం నిర్లక్ష్యం చేయకూడని పరిస్థితి ఏంటి, వెరికోస్ వెయిన్స్ విషయంలో మీరు అన్నట్టుగా స్టాకింగ్స్ వేసుకోవడమో లేదా నిర్లక్ష్యం చేశారనుకుందాం, ఆ సమయంలో ఒక పాయింట్లో ఇక ముందు నిర్లక్ష్యం చేయడం తగదు అనే ఒక అలార్మింగ్ పాయింట్,
1: నలుపు స్టార్ట్ అయింది లేకపోతే నల్ల డాట్స్ స్టార్ట్ అయినాయి, కలర్ చేంజెస్ స్టార్ట్ అయినాయి, అల్సర్ వచ్చింది అని అంటే
0: నిర్లక్ష్యం చేయడం తగదు,
1: ఇంపాసిబుల్. కంపల్సరీగా ఏదో ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ఆప్షన్స్ తీసుకుని సర్జరీ అవసరం ఉంటే సర్జరీ, లేజర్ ఆపరేషన్ ఉంటే లేజర్, లేకపోతే స్టాకింగ్స్ తో గడిపేయచ్చు అంటే స్టాకింగ్స్.
0: హోమ్ రెమెడీగా అంటే ఒక వెరికోస్ వెయిన్స్ తో సమస్యగా ఉంది, డాక్టర్ గారిని సంప్రదించడానికి కొంచెం సమయం ఉంది, తాత్కాలిక ఉపశమనంగా సెల్ఫ్ హెల్ప్ గా ఏమైనా చేయడానికి ఉందా?
1: వెయిట్ తగ్గిస్తే వెరికోస్ వెయిన్ సివియారిటీ తగ్గుతుంది.
0: వెయిట్ తగ్గించి జీవన శైలిలో మార్పులు తీసుకొచ్చి హెల్తీ వెయిట్ ని మెయింటైన్ చేసినట్లయితే వెరికోస్ వెయిన్స్ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన వెరికోస్ వెయిన్స్ ఈ అంశం గురించి డాక్టర్ ప్రదీప్ మురళి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఆకాశవాణి వివిధ భారతీయ కేంద్రం, సమయం 7:31. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 7:30-32 స్టూడియో క్లాక్ లో జనరంజని కార్యక్రమానికి స్వాగతం. అండ్ జనరంజని ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. 0402324082 నెంబర్కి ఆల్రెడీ మనకి చాలా మెసేజ్లు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్, మాకోసం ఒక మంచి సాంగ్ ని ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత డెఫినెట్గా అండి. అలాగే శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భావన్విత, రిద్విన్, ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. శుభోదయం అంటూ మెసేజ్ చేశారు, బట్ వీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో ఆ ప్లేస్ మెన్షన్ చేయలేదు. మాకోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ పెద్ద అంబర్పేట్ నుంచి గుండు అంబదాస, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి మెసేజ్ చేశారు. ఇంకా లేట్ చేయకుండా మీ అందరి కోసం ఒక సూపర్ ట్రాక్తో ఈరోజు జనరంజని కార్యక్రమం స్టార్ట్ చేస్తాను. ఎస్పీ బాలు, ఎస్ జానకి పాడిన ఈ సూపర్ ట్రాక్ మీ అందరి కోసం.

0: కల్ల జాబిల్లి కొట్టనా, దాదు తొప్పుల్లో చేమంతి పెట్టనా. అరే
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: दिल्ली के भी पास है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 7:38 ఎగ్జాక్ట్ గా 7 o'clock టైం స్టార్ట్ అయిందంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, స్కూల్స్, కాలేజెస్ అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. అందరూ చాలా బిజీగా రష్ లో ఉన్న టైం, త్వరగా లేవాలి. ఇన్ని రోజులు హ్యాపీగా ఆడుకున్నారు, టూర్స్, ట్రావెల్స్ ఇవన్నీ చేసాం, కానీ ఇప్పుడు బిజీ టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆ బిజీ లైఫ్ ని కొంచెం అలా ఆ స్ట్రెస్ ని పక్కకు పెట్టి హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ ఒక మంచి సాంగ్ వింటే సూపర్గా స్టార్ట్ అవుతుంది కదండి. సో అందుకే జనరంజన్లో మీకు నచ్చిన పాటల్ని మాకు షేర్ చేయండి హ్యాపీగా మా నెంబర్ 0402324082కి. అండ్ చాలా మెసేజ్లు కూడా ఉన్నాయి. ఎల్గందుల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, అల్కాపురి, కొత్తపేట, హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ప్లే చేస్తాం. రామలింగేశ్వర కాలనీ, కీసర మండల్, మేడ్చల్ డిస్టిక్ నుంచి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. కొయ్యలగూడెం గ్రామం నుంచి రమేష్, కళ్యాణి, ఉషశ్రీ, యశోవర్ధన్ గారు ఈ మెసేజ్ పంపించారు. గుడ్ మార్నింగ్ సార్, మాకోసం ఒక పాట కావాలి ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. ఎవరు మెసేజ్ చేశారు అంటే మెసేజ్లో రవి అని ఉన్నారు బోర్బండ నుంచి. ఓకే, రైట్, డెఫినెట్గా.

0: రవి గారు మీకోసం ఒక మంచి పాట మేము ప్లే చేస్తాం. అలాగే కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ సత్యమా శ్రీధర్ గౌడ్ విజయలక్ష్మి నయోమి మహాలక్ష్మి సంతోష్ గౌడ్ మాధవి వినయ్ కుమార్ గౌడ్ మనోజ్ కుమార్ సదాప్రియ సౌందర్య ఉన్నారు. అలాగే సఫీల్ గూడ నుంచి దుర్గా సారథి మెసేజ్ చేస్తున్నారు, ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి. ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి, ఏదైనా ఒక మంచి పాట కోసం మాకు వినిపించండి అంటూ శ్రోతలు అంటూ మెసేజ్ చేశారు. ఎవరు గజ్వేల్ నుంచి షీర్ల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ రామ్ చరణ్ అలాగే కొండ యాదగిరి శాంత అభిహాసిని వైష్ణవి నితిన్ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా ప్లే చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారిచే పరిచయ కార్యక్రమం వింటారు.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరించని ప్రోగ్రాం వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చండి. 0402324082 నెంబర్కి మనకు ఒక మంచి పాట ప్లే చేస్తారా అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్గా మీకు ఒక మంచి పాట ప్లే చేస్తామండి. ఎవరు ఈ మెసేజ్ చేశారు అంటే రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి ఉన్నారు. అలాగే అందరూ బిజీగా ఉన్న టైంలో ఒక మంచి సాంగ్ వినిపించాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా అందరూ బిజీగా ఉంటారు. ఇవన్నీ స్కూల్స్ అంటే మొన్న మండే నుంచి స్టార్ట్, బట్ అమావాస్య వచ్చింది, రకరకాల కారణాలతో చాలామంది పోస్ట్పోన్ చేసి ఇవాళ అఫీషియల్గా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా లేట్ లేదు, సమరానికి సిద్ధమే అంటూ పిల్లలందరినీ కూడా స్కూల్స్కు, కాలేజెస్కి పంపించేస్తున్నారు. టిఫిన్లు, హడావిడి, బ్యాగ్స్, టై, షూస్, ఎక్కడ ఇదంతా హడావిడి నడుస్తూ ఉంటుందన్నమాట. టీ, కాఫీ జరిగిందా అంటూ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా హడావిడి చేస్తుంటారు. అండ్ ఈ హడావిడిలో కూడా మంచి పాటలు వింటే కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతూ ఉంటాం అనమాట. మన పనులు అలా చక్కచక్క జరుగుతూ ఉంటాయి. సో దానికోసమే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. 0402324082 జనరంజన్కి మీరు మెసేజ్ చేసి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. మెసేజ్లు ఉన్నాయన్నమాట. మధుకర్, ప్రజ్ఞ, ప్రజ్వల్, కళావతి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఈ మెసేజ్లో సుజాత గారు కూడా ఉన్నారు. మాకోసం ఒక మంచి సాంగ్ ప్లే చేయండి ఆర్జే గారు అంటూ మెసేజ్ చేశారు. మధుకర్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు, ఒక మంచి పాట కావాలి అంటూ. జిబ్లిక్ పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన ఉన్నారు, ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్ ఏదైనా ఒక పాట వేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా ప్రకాష్ గారు. అలాగే రఘునాథ్పూర్ విలేజ్ నుంచి హేమంత్ కుమార్, ఋషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న మెసేజ్ చేశారు, ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, స్టే ట్యూన్.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు

0: ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశిలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 7:35 ఎగ్జాక్ట్గా. నమస్తే ఆర్జే సార్. నమస్తే అండి. దయచేసి మాకోసం ఏదైనా మంచి పాట వేయండి. డెఫినెట్గా మంచి పాట వేస్తా. తోట శివ పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ్ అండ్ గౌతమ్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి ఈ మెసేజ్ చేశారు. డెఫినెట్గా అండి. దస్తగిరి సంధ్య, యాష్మిన్, సాదియా, ప్రొద్దుటూర్ కడప జిల్లా నుంచి ఏదైనా పాట మాకోసం మా పేర్లు చదివి ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. నల్గొండ జిల్లా చందంపేట మండల చిత్రాలయ గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరాముదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్ ఉన్నారు. ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమ, శ్రీ విశ్వనాథ్, శ్రీకాంత్, కృష్ణక్రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు ఉన్నారు మెసేజ్లో. ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం మనుగారు అండ్ సుశీల పాడిన ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. జనరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం హాయైన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి, ఇదే మన జనరంజని. హలో.
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ మేడం.
0: భోగ మార్కండేయ గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నరసింహరాయ నుంచి లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా లంచుకొస్తా పాట.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినిపిస్తాం.

0: హలో
1: మేడం, గుడ్ మార్నింగ్. మేడం,
0: గుడ్ మార్నింగ్. జనరంజనికి స్వాగతం.
1: ఈ నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ మేడం. మా ఊరికి గ్రామం పేరు లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీకు బాగా నచ్చిన పాట ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు మేడం, నాకు కృష్ణరాజు సినిమా మేడం, సీతారాములు మేడం చిన్న పేరు. దానిలో నుంచి ఏమండీ శ్రీమతి గారు లేవండి పొద్దెక్కింది.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.

0: వస్తే
1: నిజంగా
0: నీ తోడు అందుకే ఏమంటో శ్రీమతి గారు ఆగందో ఇచ్చన్నారండి.
1: హలో.
2: హలో మేడం, నమస్తే అండి.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం, నేను నాగేశ్వరరావు ఎన్నగంటి, భద్రాద్రి కొత్తగడెం జిల్లా నెవరు బస్తి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే నాగేశ్వరరావు గారు, మరి జనరంజని కార్యక్రమంలో ఈరోజు మీరు వినాలి అనుకుంటున్న పాట?
2: నాకు దాగుడు మూతలు చిత్రంలో

0: அணுவணு நீடகா மெல்ல மெல்ல மெல்லகா
1: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు నాయుడ్, గచ్చిగోరండి.
1: ఓకే నాయుడ్ గారా,
2: నాకు బొంబాయి 3D సినిమాలో బ్రహ్మానంద గంటకాలు ఉండేది మా ఇంటి ముందరే పాట.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యం మిత్రుడే, అదే కదా
2: పాట మేడం బాగుపడేది.
1: ఓకే థ్యాంక్ యూ అండి. బొంబాయి 3D చిత్రం నుంచి మీరు అడిగిన పాటని జనరంజనిలో వినిపిస్తాం.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుండి వేముల పరశురాం.
0: పరశురాములు గారు, మరి ఈ రోజు జనరంజనిలో మీరు వినాలనుకుంటున్న పాట
1: ఇంటి రామారావు జమున నటించిన సిఐడి సినిమా నుంచి నా సరి నీవని నీ గురి నేనని ఇప్పుడే తెలిసిందని ఉంటుంది మేడం పాట.
0: అవునా? ఓకే, తప్పకుండా వినిపిస్తామండి మీరు అడిగిన పాటని.

0: ఎంతో హాయిగా గడిచింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంతవరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
2: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
3: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హి నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का, उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन, विमेन ड्रिवन मूवमेंट है.
2: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
1: శ్రోతలకి ఒక ముఖ్య గమనిక. ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారిచే పరిచయ కార్యక్రమం వింటారు.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 8:43:25 స్టూడియో క్లాక్ లో 0402324082 నెంబర్కి మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు రిక్వెస్ట్ చేయొచ్చు. జానకి గారి పాటలు మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి, ప్లే చేస్తాం. ఆల్రెడీ మనం చాలా మంచి మంచి పాటలు ప్లే చేసుకున్నాం. ఇంకా జానకి గారు అలాగే సుశీల గారు పాడిన పాటలు మనం ప్లే చేసుకుందాం. అండ్ కార్తీక్, మను, యామిని, భావ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్, గుడ్ మార్నింగ్, స్వర్ణకమలం నుంచి ఏదైనా మంచి పాట. మనం ఆల్రెడీ ఇంతకుముందే ప్లే చేసుకున్నాం స్వర్ణకమలం నుంచి ఒక పాట, బట్ డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాం. మెదక్ జిల్లా గౌరం నుండి ఫనీ భూషణ్, సుమతి, కిషోర్, స్వామి, జయశ్రీ ఈ మెసేజ్ చేశారు. నమస్తే అండి. మేడ్చల్ డిస్టిక్, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, ఉమా మహేశ్వర్, శ్రావణ్ కుమార్, మహేష్, మురళీమోహన్ ఈ మెసేజ్లో ఉన్నారు. మాకోసం ఒక మంచి పాటని ఏదైనా ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. అలాగే ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ మెసేజ్ చేశారు ఒక మంచి పాట మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేస్తాం. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్.
2: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
3: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
2: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
1: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై అకల్పనీయ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుడ్ మార్నింగ్ జనరంజని. గుడ్ మార్నింగ్ అండి. కరీంనగర్ డిస్టిక్ట్ నుంచి అమ్మను గుర్తే నుంచి బొమ్మయ్యదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. సఫిల్ గూడా నుంచి దుర్గ సారథి గారు మెసేజ్ చేశారు, ఒక సాంగ్ ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా. అంకుషాపూర్ మేడ్చల్ డిస్టిక్ట్ నుంచి దోర్నాల సుదర్శన్, అవినేష్ విధుబాబు, రాగ విభాస్ విప్పు మెసేజ్ చేశారు ఒక మంచి పాట మాకోసం వినిపించండి అంటూ. తప్పకుండా జనరంజని కార్యక్రమంలో ఒక మంచి పాటని మాకోసం వినిపిస్తారంటూ మనవి అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? కీసర మండలం గోదమ్మకుంట గ్రామం నుంచి బండి కృష్ణ.

0: గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి, చరణ్, చిన్నముంతాల విలేజ్ నుంచి తప్పకుండా మీకోసం ఈ సూపర్ హిట్ పాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.

నరు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 8:30 55 అండ్ 40 సెకండ్స్ జనరంజన్లో మా కోసం ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ప్లే చేస్తున్నామండి. మురళి ఉషా నార్సింగ్ నుంచి ఈ మెసేజ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా నార్కట్పల్లి నుంచి చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్ వరలక్ష్మి వైష్ణవి సుధీర్ మహాలక్ష్మి ఐశ్వర్య ఉన్నారు ఈ మెసేజ్లో. దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి రవి రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ పండు చిత్రాలయ్య విలేజ్ నుంచి ఉన్నారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండారు మెసేజ్ చేశారు ఏదైనా ఒక పాట కావాలి అంటూ. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి కొండ శాంత అభి హాసిని ఉన్నారు ఒక మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేశారు. రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి మహాలక్ష్మి మాధవి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అబేద ఆయేషా మెసేజ్ చేశారు. అలాగే పున్నా వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ నార్కట్పల్లి నిమ్మాని విలేజ్ నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మిన్మిని గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్తో ఇవాల్టి జనరంజని కార్యక్రమానికి పులి స్టాప్ పెట్టేద్దాం. అండ్ ఎవరెవరైతే మెసేజ్లు పెట్టారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పాటలు అఫ్కోర్స్ చాలా మెసేజ్లు వస్తుంటాయి అండ్ అందరి పాటలు మనం ప్లే చేయడానికి టైం బౌండ్ సహకరించదు కాబట్టి అఫ్కోర్స్ ఈ పాటలన్నీ కూడా మీ అందరికీ డెడికేట్ చేసిన వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియా, ప్రేమతో నీకు
1: నీకు
0: నీ
1: రాసే
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
3: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
3: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
3: అదే, ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి ఉమాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: నలుగురు ప్రేమ కోసమేను జీవితం మగాడితో ఆడదానికేలాషం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్

0: విశేషం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ రోజు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారిచే పరిచయ కార్యక్రమం వింటారు.

0: ఆల్వేస్ వెల్కమ్ సార్. మనం ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మామూలుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఈ ఐపీ గురించి పెద్దగా కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ ఈ యంగర్ జనరేషన్కి మెయిన్గా యూత్కి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. ఒకవేళ తెలిసిన వాళ్ళకి కూడా ఇంకొకసారి అసలు ఐపీ అంటే ఏంటి, మేనేజ్మెంట్ విద్య దీనికి సంబంధించిన పాత్ర ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా మాకు షేర్ చేయండి సార్.
1: ఓకే సార్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ 1964లో స్టార్ట్ చేశారు సార్. మన కంట్రీలో ఉన్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కావాల్సిన ట్రైనింగ్ రీసెర్చ్ కన్సల్టెన్సీ సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుంటుంది అనుకుని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ని ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో నెలకొల్పడం జరిగింది 1964లో. సో ఈ సంస్థ చాలా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కు ట్రైనింగ్ ఇచ్చింది, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చింది, వాళ్ళకు కావాల్సినటువంటి కన్సల్టెన్సీ అసైన్మెంట్స్ అంతా చేస్తూ వస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ చేసిన రీసెర్చ్కు రికగ్నిషన్గా ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీసెర్చ్గా రికగ్నైజ్ చేసింది. ఈ సంస్థ ద్వారా ఒక 100కి పైగా పిహెచ్డీలు ప్రొడ్యూస్ అయినాయి. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ మీద, వాళ్ళ సవాళ్ళు ఇష్యూస్ మీద ఒక 100కి పైగా పిహెచ్డీలు స్టార్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ మన ట్విన్ సిటీస్లో ఉండే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్స్ అప్రోచ్ చేసి, మీరు షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, మాకు లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయొచ్చు కదా అంటే 1981లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఎంబీఏ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనే ఒక కోర్సును స్టార్ట్ చేసిందండి ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేషన్తో. సో దాని ద్వారా చాలామంది పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్స్ ఐపీలో ట్రైన్ అయ్యి ఉన్నారు.
0: మేనేజ్మెంట్ స్టడీస్లో ఈ ఐపీ పాత్ర అంటే ఏం చెప్తారు సార్?
1: ఇప్పుడు నేను పార్ట్ టైం ఎంబీఏ గురించి చెప్పాను కదా, 1995లో ఐపీ ఫుల్ టైం ప్రోగ్రామ్స్ మొదలుపెట్టింది. సో ఇండస్ట్రీకి డైరెక్ట్గా సపోర్ట్ చేయాలంటే ఫుల్ టైం పీజీఎం ప్రోగ్రామ్ చాలా అవసరమని గుర్తించి 1995లో ఫస్ట్ పీజీఎం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అదేవిధంగా అంచెలంచెలుగా ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఐపీ కోర్సులు స్టార్ట్ చేస్తూనే ఉంది. మనం 2007లో రీటైల్ సెక్టర్ బూమ్ చూసాం. సో ఆ సెక్టార్ కావాల్సినటువంటి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ ప్రొడ్యూస్ చేయాలనుకుని ఐపీ 2007లో పీజీఎం రీటైల్ అండ్ మార్కెటింగ్ అనే కోర్సు స్టార్ట్ చేసింది. అలాగే 2008లో మనం ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ చూసాం. ఆ టైంలో ఐపీ ఒక మంచి కోర్సు ఉంటే ఒక నిష్ణాతులైన ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ నిపుణులు తయారు చేయొచ్చు అనుకోని 2008లో పీజీఎం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. అట్లాగే ఎక్స్పోర్ట్ చేయాలనుకునే బిజినెస్ పీపుల్ కోసం సపోర్ట్ చేయడానికి 2009లో ఇంటర్నేషనల్ బిజినెస్ అనే కోర్సు స్టార్ట్ చేసింది. అట్లాగే హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులను ప్రొడ్యూస్ చేయాలనుకుని 2012లో పీజీఎం హెచ్ఆర్ఎం కోర్సును స్టార్ట్ చేసింది. ఈ డెవలప్మెంట్ జరుగుతుండగానే అనలిటిక్స్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకని 2024లో ఐపీ పీజీఎం బిజినెస్ అనలిటిక్స్ స్టార్ట్ చేసింది. సో ఈ అన్ని కోర్సులు కూడా ఏఐసిటి అప్రూవల్ పొందిన కోర్సెస్, ఎన్బీఏ అక్రిడిటేషన్ ఉన్నవి. ఈ పీజీఎం ప్రోగ్రామ్స్ అన్ని దే ఆర్ కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు ఎంబీఏ. మీరు అన్నారు కదా ఇండస్ట్రీ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ను, మామూలుగా ట్రెడిషనల్ పీజీ కోర్సుకు ఎంబీఏకి తేడా చెప్తాను మీకు. ట్రెడిషనల్ కోర్సెస్లో పీజీ జాయిన్ కావాలంటే ఆ డిగ్రీ కూడా అదే సంబంధ సబ్జెక్ట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి కంపల్సరీ. కానీ మేనేజ్మెంట్ విద్యకు వచ్చేటప్పటికీ ద బ్యూటీ ఆఫ్ ఎంబీఏ కోర్స్ ఈజ్ ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ జాయిన్ ఎంబీఏ ఆర్ పీజీఎం కోర్స్. అందువల్లే మనకు డైవర్సిటీ అనేది టాలెంటెడ్ యూత్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఏర్పడింది. సో మనకు ఆ ఎంబీఏల కోర్సులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు, మెడిసిన్ స్టూడెంట్స్ ఉంటారు, ఫార్మసీ వాళ్ళు ఉంటారు, ఆర్ట్స్, కామర్స్, యు నేమ్ ఇట్, బీబీఏ అందరు కోర్సులు కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేయబడి ఎంబీఏ కోర్సులో జాయిన్ అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ట్రీ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, ఫైనాన్స్ అండి, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఇవన్నీ కూడా ఎంబీఏ కోర్సులో సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ ద్వారా ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీకి కావాల్సిన హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ అంతా ఎంబీఏ కోర్సు చాలా ప్రొవైడ్ చేస్తుంది. అందుకనే మనము ఎంబీఏ కోర్సు మిగతా కోర్సుల కంటే చాలా పాపులర్ అయ్యింది.
0: సూపర్ సార్, నేను అడుగుదాం అనుకున్న యాక్చువల్గా మీరే ఆన్సర్ మాతో షేర్ చేశారు. మామూలుగా మార్కెట్లో చాలా పీజీ కోర్సెస్ ఉంటాయి, అయితే ఈ వేరే పీజీ కోర్సెస్తో పోలిస్తే మేనేజ్మెంట్ కోర్సులకు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి యూత్? ఎందుకు ఆల్రెడీ చాలా పాపులర్ కూడా అవుతున్నాయి మేనేజ్మెంట్ కోర్సెస్, సో దానికి కారణం ఏంటి, ఏం చెప్తారు సార్?
1: సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ పరమావధి ఏమైందంటే జాబ్ రావడం ముఖ్యమైంది కదా, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన వాళ్ళు. సో ఉద్యోగం ఇవ్వని చదువుకు అంత ఆదరణ ఉండదు, కానీ ఎంబీఏ కోర్సు చేసిన వాళ్ళందరికీ ఏదో ఒక రకంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అది మార్కెటింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, ఫైనాన్స్, ఏ బిజినెస్ అయినా ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి కదా, ఆ ప్రోడక్ట్ తయారు చేసిన అమ్మాలి కదా, కదా, ఆ కావాల్సిన బిజినెస్ కావాల్సిన ఫైనాన్స్ అన్న సమకూర్చుకోవాలి కదా, వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా. ఈ రంగాల్లో అవసరమైన నిపుణతలు అంతా ఒక ఎంబీఏ కోర్సు ద్వారానే చేయగలిగే అవకాశం ఉంది. అందుకనే ఒక ఇండస్ట్రీ గ్రోత్ ఉన్నంత కాలము ఈ ఎంబీఏ కోర్సు చాలా ఒక చాలా బాగా పాపులర్గా ఉంటుంది.
0: సార్ ఇంతకుముందు పీజీడిఎం గురించి చెప్పారు కదా సార్, సో ఈ పీజీడిఎం కోర్సులో ప్రవేశం పొందడానికి ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, అంటే దాన్ని ఎలా మనం ఫాలో అవ్వాలి?
1: అవునండి, ఇప్పుడు ముఖ్యంగా మాకు పీజీడిఎంలో ఒక 540 ఇంటేక్ ఉందండి. మా దగ్గర జాయిన్ కావాలంటే స్టూడెంట్స్ క్యాట్ మ్యాట్ జాట్ సిమాట్ ఆత్మ ఈవెన్ ఐసెట్ రాసిన కూడా అభ్యర్థులు అర్హులే. వాళ్ళకి మేము మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. వాళ్ళు 10th ఇంటర్ డిగ్రీ మార్క్స్ కూడా తీసుకొని ఒక అగ్రిగేట్ స్కోర్ 20 పెట్టి మేము వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
0: సూపర్ సార్. మామూలుగా మేనేజ్మెంట్ విద్య దీని గురించి అవగాహన ఉండదు, ప్రొఫెషనల్గా వేరే కోర్సులు చేస్తూ ఉంటారు, బీటెక్ లేకపోతే డాక్టర్ ఇవేమీ తక్కువ కాదు, బట్ మేనేజ్మెంట్ విద్యకే వెళ్ళాలి ఒక ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు సార్?
1: మేనేజ్మెంట్ విద్య మనుషులతో క్లోజ్గా వర్క్ చేసే అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే మిగతా వాటిలో ఏంటంటే ఒక రీసెర్చ్ ఫోకస్ ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు, బట్ మన ఎంబీఏ కోర్సుకు వచ్చేటప్పటికీ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ది ఇండస్ట్రీ యూ హ్యావ్ టు మూవ్ విత్ పీపుల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనండి, నెట్వర్కింగ్ స్కిల్స్ అనండి, ఓ బిజినెస్ను పెంపొందించుకోవాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ అవసరం. సో అందువల్ల ఏంటంటే ఈవెన్ మనం వి ఫైండ్ డాక్టర్స్ కమింగ్ టు ఎంబీఏ కోర్స్, ఎందుకంటే వాళ్ళు కూడా దే వాంట్ ఎక్స్పాండ్ దేర్ మెడికల్ ఆపర్చునిటీస్ బై ఒక క్లినిక్ పెట్టుకోవడం కానీ, హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అది దట్ ఈస్ బిగ్ ఏరియా నౌ కార్పొరేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్. సో ఒక మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చేసిన వారికి రిసోర్సెస్ను ఎలా మేనేజ్ చేయాలి అనే ఒక స్కిల్ ఏర్పడుతుంది. అట్లాగే బిజినెస్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, సక్సెస్ఫుల్ బిజినెస్ డెసిషన్స్, ఉన్న ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎట్లా మోటివేట్ చేయాలి, సో ఆర్గనైజేషన్ గ్రోత్ కన్సిస్టెంట్గా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఏ విధంగా మనం వికసిత భారత్కు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇవన్నీ చూస్తే ఈ విధంగా ఎంబీఏ చేసిన కోర్సు చేసిన విద్యార్థులు ఇండస్ట్రీలో చాలా బాగా, అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ థింగ్స్ అన్నీ ఇప్పుడు పీజీడిఎం కరికులంలో పెట్టేశాం మేము. సో కాబట్టి వాళ్ళని స్పెషలిస్ట్గా తయారు చేస్తున్నాం. ఒక బ్యూటీ ఏంటంటే ఒక సైన్స్ నుండి ఇంజనీరింగ్ నుండి ఆర్ట్స్ నుండి వచ్చిన అభ్యర్థిని ఒక 2 ఇయర్స్ మేము ట్రైనింగ్ ఇచ్చేసి ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా, మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా, హెచ్ఆర్ ఎక్స్పర్ట్గా, బిజినెస్ ఎక్స్పర్ట్ చేయడం అది ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంబీఏ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐపీ.
0: సార్ సూపర్, మంచి విషయం చెప్పారు సార్. మీరు మాట్లాడుతుంటేనే నాకు ఒక చిన్న సందేహం వచ్చింది, ఏంటంటే ఆర్ట్స్ సైన్స్ వేరే గ్రాడ్యుయేట్స్ కూడా మేనేజ్మెంట్ విద్యను అభ్యసించి దీని ద్వారా ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఏమైనా ఉంటుందా? మీకేమైనా అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా సార్?
1: ఇప్పుడే చెప్పాను కదా సార్, ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ జాయిన్ దిస్ కోర్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ద నేషనల్ లెవెల్ టెస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, అప్లై చేసుకోవాలి. ఇది ఫుల్ టైం కోర్స్ చేస్తే బాగుంటుంది. మామూలుగా ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఎంబీఏ, ఎవరు ఫుల్ టైంలో చేరలేని వాళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్తో కూడా ఎంబీఏ చేస్తున్నారు.
0: సో మేనేజ్మెంట్ ఫీల్డ్లో కెరీర్ ఉంటుందా ఉండదా అని డైరెక్ట్ మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తారు సార్?
1: ఖచ్చితంగా మంచి కెరీర్ ఉంటుందని నేను చెప్తాను. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే మనకు ఆపర్చునిటీస్ లేవో ఆ కోర్స్ పాపులారిటీ లేవు. మనం చూస్తాం కొన్ని కోర్సులకు ఆదరణ లేదు, ఎందుకంటే అది చేసిన తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేస్తారు, మళ్ళీ ఉద్యోగం లేకపోతే వాళ్ళ శ్రమ అంతా వేస్ట్ అయింది. కానీ ఇక్కడ ఎంబీఏలో ఏంటంటే అఫ్కోర్స్ ఎంబీఏ చేసిన వాళ్ళు మళ్ళీ అకాడమీషియన్స్గా నాలాగా ప్రొఫెసర్స్గా కావచ్చు, వాళ్ళు ఇండస్ట్రీకి పోవచ్చు, సీఏ ఐసీడబ్ల్యూ చేయొచ్చు, ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్స్గా ఫైనాన్స్ మార్కెటింగ్ హెచ్ఆర్ ఎక్స్పర్ట్స్గా పోవచ్చు. ఈ విధంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ వల్ల బెనిఫిట్సే ఉంటాయి, కానీ దానివల్ల ఏ డిసప్పాయింట్మెంట్ ఉండదు.
0: సో మేనేజ్మెంట్ కెరియర్ నేర్చుకోవడానికి ఒక స్టూడెంట్కి లేకపోతే యూత్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే బెటర్, ఈ ప్రశ్నకి మనం శ్రీనివాసమూర్తి గారిని అడిగి సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఒక మంచి పాట వినేసి ఇలా వెళ్ళేసి అలా వచ్చేద్దాం, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.10 ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇది ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 9:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ప్రతి వెన్స్డే 9:15 నుంచి మనం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ప్రతి వారం ఒక్కొక్క అతిథి మనకు వచ్చి బిజినెస్ కు సంబంధించిన ముచ్చట్లు, బోల్డ్ అన్ని ముచ్చట్లు మనతో షేర్ చేసుకుంటారు. అండ్ ఈ రోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ గారు. వివిధ భారతి అంటే మా అందరికి ఇష్టమైన ఛానల్. ఆ ఛానల్ ద్వారా ప్రజలను ఉద్దేశించి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 9:30, 27 minutes and 50 seconds బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈరోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్. మామూలుగా మేనేజ్మెంట్ స్టడీస్ని ఎంచుకునే స్టూడెంట్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి సార్?
2: మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎనీ గ్రాడ్యుయేట్ ఈ కోర్స్ చేయడానికి అర్హులవుతారు సార్. కాకపోతే ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, నేషనల్ లెవెల్ టెస్ట్. క్యాట్, మ్యాట్, జాట్, సిమాట్, ఆత్మ, జిమాట్, ఈవెన్ తెలంగాణ ఐసెట్, ఇవన్నీ టెస్టులు ఏదో ఒకటి రాసి ఉండాలి. ఇప్పుడు మా అకాడమిక్ సెషన్ జూలై 2nd స్టార్ట్ అవుతుంది. జాయిన్ కావాలనుకుంటే కన్నా ఇంకా లాస్ట్ ఛాన్స్ వాళ్ళకి ఆత్మ ఒకటి ఉంది, దానికి లాస్ట్ డేట్ అప్లై 30th ఉంది. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ జాయిన్ ద కోర్స్. 50% మార్క్స్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఉండాలి, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత మా దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి.
1: సూపర్ సార్. జాయిన్ అయిన తర్వాత అంటే నాకు గుర్తుకొచ్చింది సార్, ఎంట్రన్స్లో విన్ అవ్వడం మాత్రమే కాదు, విన్ అయిన తర్వాత క్యాంపస్కి వచ్చిన తర్వాత అక్కడ అసలు యుద్ధం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ప్రొఫెసర్స్తో లేకపోతే స్టాఫ్తో వాళ్ళు డైరెక్ట్గా మింగిల్ అవుతూ ఉంటారు అండ్ డైరెక్ట్గా చదువు నేర్చుకుంటూ ఉంటారు మేనేజ్మెంట్ స్టడీస్ అనేవి. సో ఇక్కడ ప్రాక్టికల్గా లేకపోతే అక్కడ క్యాంపస్ అనుభవం ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు సార్ స్టూడెంట్స్కి?
2: తప్పకుండా సార్, ఆ 2 ఇయర్స్ స్టే అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఇయర్స్లో మామూలు రెగ్యులర్ క్లాస్ వర్కే కాకుండా వాళ్లకు కేస్ స్టడీస్, సెన్సిటివిటీ అనాలిసిస్, సిమ్యులేషన్స్, ఈ విధంగా గేమ్స్ ఇటువంటి వాటిలో కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్లబ్ యాక్టివిటీస్, మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీలో మోర్ దాన్ 12 క్లబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డొమైన్ ఏరియాకి స్టూడెంట్స్ వాళ్లే క్లబ్ స్టార్ట్ చేసుకుంటారు. మార్కెటింగ్ క్లబ్, ఫైనాన్స్ క్లబ్, ఆపరేషన్ క్లబ్, హెచ్ఆర్ క్లబ్, అనలిటిక్స్ క్లబ్. సో ఈ క్లబ్స్ ద్వారా వాళ్ళందరూ కలవడానికి వీలైతుంది. ఎవ్రీడే లాస్ట్ అవర్ కలిసి ఒక సెమినార్ కానీ, ఒక క్విజ్ కానీ, ఒక కాంపిటీషన్ కానీ, లేదంటే స్పోర్ట్స్ క్లబ్ ద్వారా స్పోర్ట్స్ కానీ. సో ఇవన్నీ చేసిన దాని వల్ల ఏమవుతుందంటే మామూలుగా సబ్జెక్టు స్కిల్స్ నేర్చుకునేది కాకుండా మనుషులతో ఎట్లా మాట్లాడాలి, వెన్ ది జాయిన్ ది ఇండస్ట్రీ హౌ టు మూవ్ విత్ ద బాస్, కొలీగ్స్, ఇది ఎటికెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బిజినెస్ ఎటికెట్ కూడా మేము నేర్పిస్తాం. వాళ్ళకి కావాల్సిన కాన్ఫిడెన్సు, స్కిల్స్, నాలెడ్జు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే క్యాంపస్ లైఫ్ అనేది గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 2 ఇయర్స్ లైఫ్ ఆఫ్ దిర్ టైం. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ గాన వాళ్ళు గాన మంచిగా టైం స్పెండ్ చేసి దే కెన్ మౌల్డ్ దెమ్సెల్వ్స్. అందుకనే మనము వీ సజెస్ట్ యాక్చువల్లీ ఫుల్ టైం కోర్సెస్. ఇదే కోర్సు మనం ఆన్లైన్లో రెస్పాండెన్స్లో కూడా చేయొచ్చు, కానీ అక్కడ వచ్చి పీర్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ మనము చాలా ఇండస్ట్రీ పీపుల్ని పిలవడం జరుగుతుంది. సో ద స్టూడెంట్స్ ఇంటరాక్ట్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ ఇన్ ఎ పర్టికులర్ ఇండస్ట్రీ అన్నప్పుడు వెన్ వీ ఆర్గనైజ్ ఎ సెమినార్ విన్ ద ఇండస్ట్రీ పీపుల్ కమ్ అండ్ స్పీక్ టు ద స్టూడెంట్స్. దానివల్ల వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్, స్కిల్స్ వచ్చి దే విల్ ఆల్సో ప్లాన్ దియర్ కెరియర్స్. ఒక సీఈఓ ఆఫ్ ఎ కార్పొరేషన్ వచ్చి అడ్రస్ చేస్తే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, దే కెన్ ఆల్సో కంపీట్ ఫర్ దట్. అదే కాకుండా మా పిల్లలకు, సో ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ఈవెన్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కమ్యూనిటీస్, మా దగ్గర స్కాలర్షిప్ స్కీమ్స్ పెట్టాం పిల్లలకి. మోర్ దాన్ 2 క్రోర్స్ వర్త్ స్కాలర్షిప్ ఇచ్చాము. వాళ్ళకి ఏదైతే టెస్ట్ స్కోర్ ఉందో మన క్యాట్ మ్యాట్ వాటిలో, వాళ్ళకి వచ్చిన స్కోర్ ఆధారంగా చేరిన వెంటనే వాళ్ళకు స్కాలర్షిప్ వస్తుంది.

0: అదే కాదు, చేరిన ప్రతి విద్యార్థికి ఒక ఫ్రీ ల్యాప్టాప్ ఇవ్వడం, 5 ఫ్రీ సర్టిఫికేషన్స్, బ్లూంబర్గ్ ఫైనాన్షియల్ మార్కెట్ సర్టిఫికేషన్స్, 3 SAP సర్టిఫికేషన్స్, 50 lakhs వర్త్ ఎలక్ట్రానిక్ డేటాబేసెస్ ఫ్రీ యాక్సెస్ గివెన్ టు స్టూడెంట్. వాళ్ళ ఇంటి నుంచి కాలేజ్ నుంచి కూడా తెలుసు. కాబట్టి పిల్లలకు ఎక్కువ ఇవ్వాలనేది IPE మా మేనేజ్మెంట్ ఉద్దేశం. ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ఫీ. ఆ మోటోతో మేము పిల్లలకు చాలా చేస్తాం. ఫ్రీ ఇండస్ట్రియల్ టూర్స్ వాళ్ళని పంపించి బయట కాలేజీలు కాంపిటీషన్లు పంపించి వాళ్ళు ప్రైజెస్ రావడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళ చేత పేపర్ ప్రజెంటేషన్ చేయించడం. అవే కాకుండా మేము చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం ఇన్స్టిట్యూట్లో, ట్రైనింగ్, రీసెర్చ్, కన్సల్టెన్సీ. వీటిలో కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలి, ఒక సెమినార్ ఎలా కండక్ట్ చేయాలి, టెక్నికల్ సెషన్స్ ఎట్లా కంపేర్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు, కేస్ స్టడీస్ ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ లాగా వాళ్ళకి. తర్వాత ఎక్సెల్లో మంచి ట్రైనింగ్ ఇవ్వడం పిల్లలకి. సో ది కమోటేజ్ ఎక్స్పర్ట్స్. సో కాబట్టి ఆ 2 ఇయర్స్లో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
1: సూపర్, మంచి విషయాలు షేర్ చేశారు సార్. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు స్కాలర్షిప్ గురించి చెప్పారు సార్, మీరు స్కాలర్షిప్స్ విద్యార్థులకి ప్రొవైడ్ చేస్తాము అన్నారు. సో ఎలాంటి స్కాలర్షిప్స్ ఉంటాయి సార్?
0: అంటే ఈ రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్. ఒకటి అన్ని మెరిట్ స్కాలర్షిప్సే, జనరల్ మెరిట్ స్కాలర్షిప్ ఉంది, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీస్, ఫిమేల్ చిల్డ్రన్ అండ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ లడక్. సో ఈ పిల్లలకు కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో ఉద్దేశం ఏంటంటే దే షుడ్ బి ప్రొవైడ్ విత్ ఆల్ ఫైనాన్షియల్ ఎమ్యూనిటీస్. అది కాకుండా ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని బ్యాంక్స్ ఇస్తున్నాయి వాళ్ళకి కావాల్సినవి. సో దట్ పేరెంట్స్కి ఏ ఇబ్బంది లేకుండా వాళ్లే ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్లే రీపే చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ బర్డన్ టు పేరెంట్స్. సో అందువల్ల మేము వీ టేక్ కేర్ ఆఫ్ దేమ్. అంతేకాకుండా మా ఫ్యాకల్టీ వాళ్ళకి మెంటార్స్గా ఉంటారు. చేరిన తేదీ నుండి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసే వరకు ఒక 10 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ మెంటార్ ఉంటారు. సో ఆ ఫ్యాకల్టీ మెంటారు వాళ్ళ ఒక అకాడమిక్ ఆస్పెక్ట్స్లో ఎలా ఉన్నారు, పర్సనల్లో వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, మార్క్స్ ఎలా వస్తున్నాయి, ఎక్స్ట్రా కరికులర్స్లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు, వీళ్ళు ఏ ఏరియాలో వాళ్ళు ప్రాస్పర్ కాగలరు, వాళ్ళు ఇంకా ఎట్లా ఎన్కరేజ్ చేయాలి, అవన్నీ కూడా మెంటార్ చూసుకుంటారు.
1: సూపర్ సార్. మామూలుగా 2 ఇయర్స్లో వాళ్ళని ఒక మంచి ప్రొఫెషనల్గా మార్కెట్లోకి తయారు చేసి పంపిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. మామూలుగా విద్యార్థులు అంటే స్కూల్ లెవెల్ నుంచి ఏ టైంలో అంటే ఏ దశలో ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంటే ఈ మేనేజ్మెంట్ సైడ్ రావచ్చు అంటారు సార్?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. చాలామంది ఏంటంటే డిగ్రీ తర్వాతనే MBA చేయాలనే ఉంటుంది చాలామందికి. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈవెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మా క్యాంపస్ చూపిస్తున్నాం. దే ఆర్ కమింగ్ అండ్ విజిటింగ్ IPE క్యాంపస్. సో వచ్చి PM శ్రీ స్కూల్స్ అనుకోండి, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే వాళ్ళు నెక్స్ట్ కెరీర్ ఎలా ఉండాలి, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఏం చేయాలి, డిగ్రీ తర్వాత MBA చేయాలంటే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అనే ఒక ఇంటర్మీడియట్ లెవెల్లోనే స్టార్ట్ అయింది. అందుకనే మనకి ఇంటిగ్రేటెడ్ MBAs కూడా వచ్చేసాయి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్లస్ PG MBAలో వచ్చే కోర్సెస్ వచ్చాయి. కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్లోనే MBA ప్లాన్ చేసుకునే అవకాశం వచ్చింది. బట్ ఎప్పటికైనా కూడా నేను చెప్పినట్టు MBA కోర్సు ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ జాయిన్ అనే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా MBA చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు అట్లాగే ఏ కెరియర్లో వాళ్ళు ప్రాస్పర్ అవుతారో కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టు బోధిస్తాం, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికే వాళ్ళు ఎలెక్టివ్స్ తీసుకుంటారు. మేము ఫైనాన్స్, మార్కెటింగ్, HR, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎకనామిక్స్ వీటిస్తాం కదా, దాంట్లో 2 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. సో వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి స్కిల్స్ దేంట్లో ఉన్నాయి, ఫైనాన్స్లో ఉన్నాయా, HR ఉన్నాయా, మార్కెటింగ్లో ఉన్నాయా, సో అదే కెరియర్గా తీసుకుంటారు. సో 1 ఇయర్ టైంలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళది అండర్స్టాండ్ దెమ్ జెల్స్ ఇంటరాక్ట్ విత్ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్తో దే విల్ డిసైడ్ వాట్ ఈస్ దేర్ బెస్ట్ కెరియర్ ఆప్షన్. సో అది కాలేజ్లోనే దే డిసైడ్ చేసుకుని దే గ్రో అలాంగ్ విత్ దిస్ క్వాలిఫికేషన్.
1: సో అట్లా అంటే స్కూల్ లెవెల్, కాలేజ్ ప్లస్ 2 లెవెల్ నుంచి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతున్నారని మీరు చెప్తున్నారు సార్. అప్పర్ ఏజ్ ఏమైనా ఉంటుందా సార్?
0: అప్పర్ ఏజ్ ఏమి స్ట్రిక్ట్గా లేదండి. బట్ జనరల్గా ఏంటంటే అప్ టు 30 ఉన్నవాళ్ళు, ఎందుకంటే అందరూ అక్కడ ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్ ఉంటారు కదా. సో యంగ్స్టర్స్తో ఉండేటప్పుడు కొంచెం అదే, అట్లీస్ట్ దే షుడ్ లుక్ యంగ్ అండ్ పర్స్యూ ద ఎడ్యుకేషన్. అదర్వైజ్ అప్పుడు ఆన్లైన్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. అట్లా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ వర్కింగ్ పీపుల్ కోసమే MBA కూడా ఉంది కదా. అది
1: రైట్. మామూలుగా ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం సార్. ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో కానీ ఈ మేనేజ్మెంట్ స్టడీస్తో పోల్చుకుంటే వీటితో ఎలాంటి ఉద్యోగాలు రావచ్చు, ఏ జాబ్స్కి వీళ్ళు ఎలిజిబుల్, ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పే ముందు ఒక

0: చిన్న బ్రేక్ తీసుకొని ఇంకొక పాట వినేసి వద్దాం సార్.
1: తప్పకుండా.
0: రైట్, వింటూ ఉండాలి ఆకాష్ అనే వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం వింటున్నారు. ఈరోజు మనం కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి మాట్లాడుతున్నాం. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 9:38 స్టూడియో క్లాక్ లో బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి మనతో స్టూడియోలో మాట్లాడడానికి అతిథి డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి. సార్ వన్స్ అగైన్ వెల్కమ్. మామూలుగా ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసిన వాళ్ళు, లేకపోతే ఆన్లైన్లో, లేకపోతే 2 ఇయర్స్ మీరు అన్నట్టుగా ఐపీఐ మీ దగ్గర వచ్చి జాయిన్ అయ్యి చదువుకున్న వాళ్ళైనా కూడా, సో ఉద్యోగాలు అల్టిమేట్గా మనం జాబ్ సాధించాలి, మనం ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వాలి. సో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్, అటు గవర్నమెంట్ సెక్టర్లో అయినా లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో, అంటే ఏం చెప్తారు సార్?
2: సో మామూలుగా జాబ్ ఆపర్చునిటీస్ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీ ఫర్మ్స్, కన్సల్టింగ్ ఫర్మ్స్, ఫార్మా సెక్టర్, వీటిలన్నింటిలో ఉన్నాయి సార్. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. సో పబ్లిక్ సెక్టార్స్ ఏంటంటే త్రూ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే దే విల్ కండక్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండ్ దే రిక్రూట్ పీపుల్. అండ్ ప్రైవేట్ సెక్టార్లో దే కండక్ట్ జీరోన్ ప్రాసెస్. దే క్యాంపస్కి వచ్చి వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేసి, గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అలాగే ఒక ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వ్యక్తి ప్రైవేట్ సెక్టర్లోనే ఉండాలని లేదు, మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్లో లేటరల్ ఎంట్రీస్ ఉంటాయి. సో అక్కడ కూడా వాళ్ళు కంపీట్ చేస్తారు. సో జీఎం, ఫైనాన్స్, మార్కెటింగ్ పొజిషన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్ ఎక్స్పీరియన్స్తో దే కెన్ కంపీట్. సో ఆ విధంగా పబ్లిక్ టు ప్రైవేట్ సెక్టర్స్ ఆపర్చునిటీస్ ప్రకారం మూవ్ అవుతూనే ఉంటారు. అలాగే మా దగ్గర చూస్తాం కొంతమంది పబ్లిక్ సెక్టర్ నుండి ప్రైవేట్ సెక్టర్కి వస్తుంటారు, ప్రైవేట్ సెక్టర్ నుండి పబ్లిక్ సెక్టర్కి వస్తుంటారు. అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఏ మోర్ ఆఫ్ ఏ కార్పొరేట్ సెక్టర్ నౌ, బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్, ద వే దే ఆర్ ఫంక్షనింగ్ బికాస్ ఆఫ్ ద గ్లోబల్ కాంపిటీషన్ అండి. సో వికసిత్ భారత్ అనండి. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యావ్ టేకింగ్ ప్లేస్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. సో అందుకని టాలెంటెడ్ పీపుల్ కోసం సెర్చ్ కంటిన్యూనే అవుతోంది. అందుకనే బీ స్కూల్స్ వస్తారు, సెలెక్ట్ చేసుకుంటుంటారు. లేటరల్ ఎంట్రీతో కూడా హెడ్ హంటింగ్ ద్వారా రైట్ పీపుల్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఎంబీఏ కోర్స్ చేసిన వాళ్ళకి మటుకు ఖాళీగా ఉండే ప్రసక్తి ఉండదు. కానీ ఒకటి ఉంది ఇక్కడ, ఆ 2 ఇయర్స్ టైంలో హౌ ఏ పర్సన్ మౌల్డ్స్ హిమ్సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మేము ముఖ్యంగా ఏం కాన్సన్ట్రేట్ చేస్తాం, నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, ఇంటిగ్రిటీ. బిజినెస్లో లైఫ్ లాంగ్ సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మన వాళ్ళు అన్నారు, విద్వాన్ సర్వత్ర పూజ్యీత. నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా రెస్పెక్ట్ ఉంటుంది వీళ్ళకి. ఆ కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాం. స్కిల్స్ ప్రతి అట్లీస్ట్ దే షుడ్ బి కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ ఎక్సెల్, డెసిషన్ మేకింగ్లో ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ రావాలి. బ్యాలెన్స్ షీట్ ఎలా ఎనలైజ్ చేయాలి, ఒక స్కిల్ ఉంటే కార్పొరేట్ సెక్టర్ రెడీ టు టేక్ పీపుల్. అదొక్కటే సరిపోతుంది. యాటిట్యూడ్, మాకు వచ్చే రిక్రూటర్స్ ఏమంటారంటే, వీఆర్ రెడీ టు టేక్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో సార్, బట్ వీ వాంట్ స్టూడెంట్స్ విత్ గుడ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ మేక్స్ లాట్ ఆఫ్

0: డిఫరెంట్. అందుకనే రైట్ యాటిట్యూడ్ కూడా ఎలా ఉండాలో మేము పిల్లల్ని నేర్పిస్తుంటాం. ఇంటెగ్రిటీ, ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత దే షుడ్ వర్క్ ఫర్ ద కంపెనీ 100% దే ఎఫర్ట్ దే షుడ్ గివ్ టు ద కంపెనీ, దే షుడ్ నెవర్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇంటెగ్రిటీ ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టర్లో ఇంకా ఎక్కువ రికగ్నిషన్ ఉంటుంది. సో ఈ బేసిక్గా ఇవి దే విల్ డిసైడ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద ఇండివిజువల్. సో వెన్ వీ గివ్ ద వాల్యూస్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, మేము ఏమనుకుంటామంటే ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది. సో వాళ్ళు అలాగే కోర్స్ కంప్లీట్ చేసినాక అలుమ్ని అవుతారు, అలుమ్ని అయిన తర్వాత కూడా మాతో టచ్లో ఉంటారు, మా క్యాంపస్కి వచ్చి లెక్చర్స్ ఇస్తారు, సెమినార్స్లో పార్టిసిపేట్ చేస్తారు, మా పిల్లలకు ఉద్యోగులు ఇస్తారు, సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఇస్తారు. ఇది ఒక ఫ్యామిలీ లాగా గ్రోత్ అవుతూనే ఉంటుంది. సో అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్.
1: సూపర్ సార్. మామూలుగా మేనేజ్మెంట్ స్టడీస్లో ఏ ఏ విభాగాలకు ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ ఉంది సార్?
0: డిమాండ్ ట్రెడిషనల్గా మీకు చూస్తే డొమైన్స్ లైక్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ కాకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఏ బిగ్ వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బిజినెస్ అనలిటిక్స్ ఈ ఏరియాస్లో ఎక్కువ ఉందండి. అందుకని మేమేం చేస్తున్నామంటే ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ వీ ఆఫర్ దేర్ ఈజ్ ఏఐ కంటెంట్, ఏఐ ఇన్ ఫైనాన్స్, ఏఐ ఇన్ మార్కెటింగ్. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఏఐ ఇంటర్వెన్షన్ ఎలా ఉంది, అప్లికేషన్స్ అనేది మేము సిలబస్లో తయారు చేసి పెట్టేశాం. సో దట్ వెన్ ది జాయిన్ ది ఇండస్ట్రీ దే నో అబౌట్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ దే హావ్ స్టడీడ్ అండ్ డొమైన్ దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్.
1: సూపర్ సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు గవర్నమెంట్ సెక్టర్ అయినా పబ్లిక్ సెక్టర్ అయినా లేకపోతే ప్రైవేట్ సెక్టర్ అయినా కూడా ఈ ఉద్యోగాల్లో తేడా ఏముంటుంది సార్?
0: తేడా అనేది ఉండండి. అంటే బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ అంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఒక స్టెబిలిటీ అని ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ది ఆల్వేస్ సీ అట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద పీపుల్. అంటే ఇప్పుడు అది పబ్లిక్ సెక్టర్లో కూడా జరుగుతుంది, ఎఫిషియెంట్గా ఉండే వాళ్ళకే రికగ్నిషన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి. సో ఎంట్రీ పాయింట్లో కొద్ది రెస్ట్రిక్షన్స్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ డైరెక్ట్గా క్యాంపస్కు రాలేదు, సో అదొక్కటే ఉంది. అందుకనే ది కండక్ట్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ సెలెక్ట్ ది క్యాండిడేట్స్. కాబట్టి ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయిపోతే దే గ్రో, సమ్ పీపుల్ దే జాయిన్ యాజ్ ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్, ఇఫ్ దే కంటిన్యూ దే కెన్ రీచ్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ ద కంపెనీ.
1: ఓకే సార్. మామూలుగా 2 ఇయర్స్ స్టడీ అయిపోయినా లేకపోతే ఆన్లైన్లో కూడా వాళ్ళ క్రాష్ కోర్స్ లాంటి ఏదైనా సర్టిఫికేట్ కోర్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనం ఫ్రెషర్స్గా అంటే ఎలాంటి అనుభవం లేని వాళ్ళని ఫ్రెషర్స్గానే మనం కన్సిడర్ చేస్తుంటాం. సో ఈ ఫ్రెషర్స్కి స్టార్టింగ్ లెవెల్లో ఎంట్రీ లెవెల్లో ఎలాంటి అవకాశాలు లభిస్తుంటాయి సార్?
0: అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం చూసే ఈ బి స్కూల్స్, మనం ఐపీ కానివ్వండి, ఆల్ బి స్కూల్స్, యూనివర్సిటీస్ అండ్ ఎవ్రీవేర్, అంటే జనరల్గా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ పీపుల్ జాయినింగ్ వితౌట్ ఎక్స్పీరియన్స్. అఫ్కోర్స్ నౌ స్టూడెంట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఆల్సో జాయినింగ్, ఎందుకంటే ఒక 2 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత దే వాంట్ అక్వైర్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్, అందుకని మళ్ళీ క్యాంపస్కి వస్తున్నారు, క్యాంపస్కి వచ్చి క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు. సో కంపెనీ రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు ఒక క్యాండిడేట్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ప్రొఫైల్స్ ఇస్తాం. బట్ ఇఫ్ దే ఆర్ రెడీ టు టేక్ ఫ్రెషర్స్, ఎస్ ఫ్రెషర్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం.
1: సార్, ఒక మంచి మేనేజర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు సార్?
0: మంచి మేనేజర్కి ఉండాలి బేసికలీ ఎంపతి అనండి, అండర్స్టాండింగ్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ నో ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పీపుల్, give them the right support and motivate them, they will do wonders in the organizations. That's actually,
1: and prati field lo problem solving anedi oka major task. So deenni acquire cheyadaniki problem solving ki sambandhinchi samarthyanni veer sampadinchalante management studies ela upayogapadtayi anedi manam telusukundam. Kaakapothe inkokka chinna break teeskani షార్ట్ బ్రేక్ తీసుకుని అలా ఒక పాట వినేసొద్దాం సార్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ అంశం గురించి ఇవాళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు మన స్టూడియోలో ఉన్నారు. మామూలుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక టాస్క్, ఒక స్కిల్ అని చెప్తుంటారు. మేనేజ్మెంట్ స్టడీస్లో ఎక్కువగా ఇది చెప్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. దీన్ని ఇది ఇంతవరకు యూజ్ అవుతుంది, దానికి మీరు ఎలా అంటే ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్? ఈ స్టడీస్ ఎట్లా ఉపయోగపడుతుంటుంది?
2: సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈవెన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఏదైతే రాస్తారో, క్యాట్ మ్యాట్ ఎగ్జామ్స్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ మీదనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మేము వీ ట్రైన్ దిమ్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, స్టాటిస్టిక్స్, తర్వాత యూజింగ్ ఎక్సెల్ ఫర్ ఆల్ ద డెసిషన్ మేకింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ కేస్ స్టడీస్, సిమ్యులేషన్స్, గేమ్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక ఆర్ట్ కాబట్టి, సో వీ ప్రొవైడ్ ఆపర్చునిటీ టు దెమ్ సో దట్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒక పార్ట్ ఆఫ్ ద కరికులం పెడగాగి ఉంటుంది. కాబట్టి ఎవ్రీ సబ్జెక్ట్లో కేస్ స్టడీస్ అనేది కంపల్సరీగా ఉండి, ప్రెజెంటేషన్స్, కేస్ స్టడీ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అనేది ఒక వ్యూ పాయింట్, వాళ్ళ డిస్కషన్స్లోనే వ్యూ పాయింట్ రావడం ఒకటి. తర్వాత యూజింగ్ టెక్నాలజీ ఫర్ డెసిషన్ మేకింగ్. సో అప్పుడు ఏఐ వచ్చిన తర్వాత హౌ బెస్ట్ వీ కెన్ టేక్ ద డెసిషన్స్, హౌ టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ అనేవి కూడా ఈ వీళ్ళకి పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. సో డ్యూరింగ్ ది ఎంటైర్ 2-year పీరియడ్ వాళ్ళకి నాలెడ్జ్, స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఆఫ్ కోర్స్ ఇన్ ద స్కిల్ అన్నప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తుంది, దాంట్లో నెట్వర్కింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో స్కిల్స్ లైక్ ఎక్సెల్, యూజింగ్ ఎక్సెల్ అండ్ సచ్ టూల్స్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో అవన్నీ కూడా మనము నేర్పించడం జరుగుతుంది. కాబట్టి దే ఆర్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. మనం ఇచ్చిన ఆ 2 years ట్రైనింగ్ వాళ్ళకి సఫిషియెంట్గా ఉంటుంది. ప్లస్ దే ఇట్ ఇస్ అ ఫౌండేషన్. ఆ తర్వాత కూడా వాళ్ళు దే కీప్ ఆన్ ఇంప్రూవింగ్ బేస్డ్ ఆన్ ద రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇది బాగా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఇయర్ తర్వాత వీ సెండ్ దెమ్ ఫర్ 2 months ఇంటర్న్షిప్.

0: కార్పొరేట్ సెక్టర్ ఎలా ఉంటుందో అవగాహన రావడానికి వాళ్ళకి 2 మంత్స్ కంపల్సరీ అటాచ్మెంట్ ఉంటుంది. డ్యూరింగ్ దట్ పీరియడ్ దే గెట్ స్టైపెండ్. ఆ 2 మంత్స్లో ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తోంది అనే ఒక అవగాహన వస్తుంది. హౌ టు వర్క్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆన్ ది జాబ్ ఎక్స్పీరియన్స్ లాగా. ఆ ప్రాజెక్ట్ కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేస్తారు కాబట్టి దే ఆర్ రెడీ. అందువల్ల ఏమంటున్నారు, 2 ఇయర్స్ ఇంటర్న్షిప్ తర్వాత ఆటోమేటిక్గా జాబ్ ఇస్తున్నారు, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అని. ఆ 2 మంత్స్ అబ్జర్వ్ చేయడం కానీ దే ఆర్ హ్యాపీ కాబట్టి జాబ్ ఆటోమేటిక్లీ ఇస్తున్నారు. ద సెకండ్ ఇయర్ స్టార్ట్ అప్పటికే జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి.
1: సో ఆ పీరియడ్లోనే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన స్కిల్స్ అని కూడా మీరు నేర్పిస్తూ ఉంటారు, రైట్? మామూలుగా టీమ్ మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహాలు అంటే ఏం చెప్తారు సార్?
0: అది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మేము డ్యూరింగ్ ద క్యాంపస్ సెలక్షన్ ప్రాసెస్లోనే మేము గ్రూప్ డిస్కషన్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఆఫ్టర్ దాట్ హౌ టు బీ ఎ గుడ్ టీమ్ ప్లేయర్, హౌ టు లీడ్ ద టీమ్, హౌ టు మోటివేట్ ద టీమ్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద కరికులంలో సపరేట్ కోర్సెస్ ద్వారా ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళకి చాలా సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. సో అందుకనే దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్. మెనీ కంపెనీస్ కమ్ అండ్ సెలెక్ట్ ద క్యాండిడేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెలాయిట్ కంపెనీ ఒక కంపెనీనే 130 స్టూడెంట్స్ తీసుకుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కావాల్సినవంతా దే లుక్ ఫర్ ఐపీ. ఐపీకి వెళ్తే వెల్ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ 56 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు విత్ వెరీ గుడ్ పబ్లికేషన్స్. ఐపీ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇన్ ట్రైనింగ్ రీసెర్చ్ కన్సల్టెన్సీ, వాళ్ళ కన్సల్టెన్సీ దే టేక్ యాజ్ కేస్ స్టడీ టు ద క్లాస్ రూమ్. సో రియల్ లైఫ్ కేస్ స్టడీస్ ఫ్యాకల్టీ చేయడం, ఫ్యాకల్టీ మెంటారింగ్ చేయడం, ఇవన్నిటి వల్ల కూడా పిల్లలకు కావాల్సినటువంటి ట్రైనింగ్ ఏర్పడుతుంది.
1: రైట్. మేనేజ్మెంట్ ఫీల్డ్లో మేజర్గా యువత ఎదుర్కొనే సవాళ్ళు అంటే ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంటాయి సార్?
0: అంటే జాయిన్ తర్వాత అంటున్నారా లేకపోతే?
1: జాయిన్ అయిన తర్వాత అండ్ ఈ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనుకునే యూత్కి వచ్చే మేజర్ టాస్క్ ఏంటి?
0: టాస్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పిల్లలకు కూడా ఏం చెప్తామంటే బిఫోర్ చూసింగ్ ఎనీ జాబ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైకింగ్ ఏంటి, లైక్స్ అండ్ డిస్లైక్స్ డిసైడ్ చేసుకొని కెరియర్ డిసైడ్ చేసుకోవాలి. ఒక శాలరీనే ప్రధానంగా చూడకూడదు, ఆ జాబ్ వాట్ ఎవర్ చేస్తున్నామో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అది ఇంపార్టెంట్. సో దే ఫీల్ అట్ హోమ్, దే విల్ వర్క్ హార్డ్, దే గ్రో. అది కాకుండా డబ్బు కోసం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఇష్టమైనది ఒకటి ఉంటుంది, అక్కడ చేసేది ఒకటి ఉంటుంది. సో దే విల్ నాట్ ఫిట్ దే, వాళ్ళ కంపెనీస్ మారుస్తూ ఉంటారు. దానికంటే మేము క్యాంపస్లో వాళ్ళ పిల్లలకి ఏం చెప్తామంటే మీ వీఆర్ ట్రైనింగ్ యూ ఇన్ ఏ పర్టికులర్ ఫీల్డ్, మీకు కావాల్సిన కంపెనీ మీరు చూస్ చేసుకోండి, వర్క్ చేయండి. కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ అగైన్ చేంజ్ యూ కెన్ గో టు అదర్ కంపెనీ. బట్ ఇఫ్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఎంజాయింగ్ ద జాబ్, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ గివింగ్ 100% ఆఫ్ యువర్ థింగ్ ఎఫర్ట్స్, కంపెనీ విల్ రికగ్నైజ్ యూ విత్ ఆల్ రివార్డ్స్, యూ విల్ ఆల్సో బి హ్యాపీ.
1: డబ్బులు ఇంపార్టెంటే, బట్ మన సంతృప్తి కూడా దానికన్నా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ టెక్నాలజీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చెప్పినట్టు. సో వీటి వల్ల మేనేజ్మెంట్ ఉద్యోగాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది సార్?
0: ఖచ్చితంగా ఇప్పుడు ఇండస్ట్రీ నుండి సెలెక్ట్ చేసుకునే వాళ్ళు మనం ఏమైతే ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలకు అవన్నీ ఉన్నాయా లేదా అని చూస్తారు. ఆర్ దే కంఫర్టబుల్ విత్ ఆల్ ద టెక్నాలజీ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, యూజింగ్ ఎక్సెల్ అనండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్లు. సో ఆర్ దే కంఫర్టబుల్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ కెన్ దే బీ టేకన్ వితౌట్ మచ్ ట్రైనింగ్? అంటే మళ్ళీ వాళ్ళ ట్రైనింగ్ మీద టైం స్పెండ్ చేయడం మాకు ఇష్టం ఉండదు. అందుకే మంచి స్కూల్స్ ఐపీఎల్ అంటే బీ స్కూల్స్కి వచ్చి 2 ఇయర్స్ ఆల్రెడీ ట్రైనింగ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. విత్ 1 మంత్ ఆర్ హార్డ్లీ 15 డేస్ ట్రైనింగ్ దే గెట్ సెట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో దే గెట్ రెస్పాన్సిబిలిటీ లైక్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ డూయింగ్ ఫర్ వర్కింగ్ దేర్ యూనిట్స్ దేర్. సో ఆ విధంగా కావాల్సినవన్నీ కూడా మేము ట్రైనింగ్ ద్వారా చేయడం జరుగుతుంది.
1: సో ముందే అంటే ఈ సమస్యని ముందే మీరు గుర్తించి వాళ్ళ కరిక్యులంలోనే ఇప్పుడు ఈ ఏఐకి సంబంధించిన
0: అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి దే ఆర్ ఇండస్ట్రీ రెడీ.
1: రైట్. ఫ్యూచర్లో మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఎక్కువ అవకాశాలు ఉన్న విభాగాలు అంటే ఏంటి సార్?
0: ఫ్యూచర్లో ఈ ఫైనాన్స్, మార్కెటింగ్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ విభాగాలు అండి. నౌ ఇప్పుడు అనలిటిక్స్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్, అందుకని మేము డ్యువల్ స్పెషలైజేషన్ ఇవ్వడం. అంటే ఒక డొమైన్ ఏరియా ఒక అనలిటిక్స్ కావచ్చు, ఫైనాన్స్ అండ్ అనలిటిక్స్ కావచ్చు, మార్కెటింగ్ అనలిటిక్స్, హెచ్ఆర్ అనలిటిక్స్. సో ఆ విధంగా కాంబినేషన్తో ఉంటేనే మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బికాస్ నౌ యూ కెనాట్ ఇమాజిన్ డూయింగ్ బిజినెస్ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ అనలిటిక్స్ ఆర్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇవి చాలా కామన్ అయిపోయినాయి కాబట్టి. సో క్యాండిడేట్ విత్ 1 డొమైన్ ఏరియా స్పెషలైజేషన్ అండ్ ఆల్సో అనలిటిక్స్ ఆర్ టెక్నాలజీ, దే విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్.
1: రైట్. మామూలుగా మేనేజ్మెంట్ కెరియర్ని ప్రారంభించాలనుకునే విద్యార్థులకు మీరిచ్చే ఒక ముఖ్యమైన సలహా అంటే ఏం చెప్తారు సార్?
0: మేనేజ్మెంట్ చదువుకున్న పిల్లలకు ముఖ్యంగా నేను వెల్కమ్ చేస్తానండి. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్లో చేరడం అనేది వెరీ గుడ్ డెసిషన్. అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏమాత్రం వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు, ఆపర్చునిటీస్.

0: గురించి. ఎందుకంటే దేర్ ఇస్ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, గ్లోబల్ సెక్టార్. అక్కడ వీళ్ళకి చేరిన తర్వాత ఎక్స్పీరియన్స్తో ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతూనే ఉంటాయి. సో దే హ్యావ్ టు చూస్ ద రైట్ బీ స్కూల్, జాయిన్ ద రైట్ కోర్స్, డూ రైట్ స్పెషలైజేషన్, జాయిన్ ద కంపెనీ ది లైక్ అండ్ కీప్ ఆన్ వర్కింగ్. అండ్ ఇట్స్ నాట్ లైక్ కోర్స్ అయిపోతే అయిపోయింది కాదు, ఎవ్రీడే దిస్ షుడ్ బి ఏ యునో లెర్నింగ్ ప్రాసెస్. లైఫ్ లాంగ్ స్టూడెంట్గా ఉంటేనే ఎవరైనా అభివృద్ధిలోకి వస్తారు. మేమైనా కూడా క్లాస్కి వెళ్ళే ముందు ప్రిపేర్ అవుతాం ఫ్యాకల్టీ. అట్లాగే వాళ్ళు ఏ కంపెనీలో చేరతారు, ఆ కంపెనీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, వాట్ న్యూ థింగ్స్ వీ కెన్ ఇంప్లిమెంట్, ఆ ఓరియంటేషన్ ఉండాలి. క్రియేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్నెస్, హార్డ్ వర్కింగ్ అనేవి నెసెసరీ థింగ్స్ వాళ్ళకు ఉండాల్సినవి. గుడ్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉంటే ఏంటంటే దే ఆర్ యాక్సెప్టెడ్ బై ద దే విల్ బి ఎ గుడ్ టీమ్ ప్లేయర్ అండ్ దే విల్ బి గుడ్ టీమ్ లీడర్స్ ఆల్సో. అండ్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ టీమ్ ప్లేయర్స్, టీమ్ లీడర్స్ అండ్ దే విల్ గ్రో ఇన్ ద ఆర్గనైజేషన్ విత్ దిస్ స్కిల్ సెట్.
1: సో మామూలుగా ఒక్కసారి మనం ఓవరాల్గా గుర్తు చేద్దాం సార్, ఐపీఈ అసలు ఎలా ఉపయోగపడుతుంది, ఇప్పుడు మేనేజ్మెంట్ స్టడీస్ అనేవి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మీరు ఒకసారి ఐపీఈ పాత్రని మళ్ళీ ఇంకొకసారి మాకు క్లుప్తంగా మా శ్రోతల కోసం ఒక్కసారి చెప్పారు సార్.
0: సో ఐపీఈ ఈజ్ ఏ ప్రీమియర్ బీ స్కూల్ ఇండియా సార్. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఇప్పుడే అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి వాళ్ళకి. అకాడమిక్ సెషన్ జూలై 2 జాయిన్ అవుతుంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అనండి. సో టూ ఇయర్స్ ఆఫ్ క్యాంపస్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. క్లబ్స్ అనండి, వేరియస్ టూల్స్, టెక్నిక్స్, మెంటరింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రొవైడెడ్. సో దీస్ రైట్ టైమ్ దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ జాయిన్ మేనేజ్మెంట్ యాజ్ ఎ కెరియర్ అండ్ ఫ్లరిష్ ఇన్ దేర్ లైఫ్.
1: సో ఒక మంచి ఒక చిన్న సూచన, ఒక ఇన్స్పిరేషనల్ సూచన ఏదైనా ఇవ్వాలి యూత్కి అంటే ఏం చెప్తారు సార్? యాజ్ ఎ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీగా
0: మనము ఇన్వెస్టింగ్ టైమ్ ఇన్ 2 ఇయర్స్ మేనేజ్మెంట్ కోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ టైంని ఇన్వెస్ట్ చేసి బాగా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా నేర్చుకొని అండ్ దే షుడ్ గెట్ జాబ్ అండ్ దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ప్రౌడ్. ఆ తర్వాత వాళ్ళ కెరీర్ అట్లే గ్రోత్ అలాగే ఉంటుంది.
1: రైట్, చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి ఈరోజు కెరియర్స్ ఇన్ మేనేజ్మెంట్ సంబంధించి, మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి, అవకాశాలకు సంబంధించి, కోర్సెస్ గురించి కూడా బోల్డ్ అనే విషయాలు మాతో ఈరోజు షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మురళీకృష్ణ గారు.
1: థ్యాంక్ యూ ఆల్వేస్ వెల్కమ్ సార్.
0: మేము విధుభారతికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. విధుభారతి మాకు కూడా ఇష్టమైన ఛానల్, సో ఎంతో సేవ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.
1: థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం. సో వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. G7 శిఖరాగ్ర సదస్సులో భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. ప్రపంచ దేశాల దృష్టి ఈ సమావేశంపైన కేంద్రీకృతమైంది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పంట వ్యర్థాల నిర్వహణపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ నేపథ్యంలో పంట అవశేషాల దహనాన్ని నివారించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడుండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు నిన్న సందర్శించారు. అమరజ్యోతి ప్రాంగణంలో నిర్మించిన వివిధ గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఆడియో విజువల్ రూమ్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కమిటీ చైర్మన్ కె కేశవరావు నేతృత్వంలో అమరజ్యోతి కేంద్రంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించాలంటే విద్యావేత్తలు ఉన్నత స్థాయి పరిశోధనలు నిర్వహించి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఇంప్లిమెంట్ పరిశోధన సేవలు అనే అంశంపై పరిశోధక విద్యార్థులకు నిన్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ రెండవ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:39:55 ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్కి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మనం ప్లే చేసుకుంటాం సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ ట్రాక్స్ ఆఫ్టర్ 2000, 2000 సంవత్సరం తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుందాం. ఆల్రెడీ చాలా మెసేజ్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఏదైనా ఒక మంచి పాటని ఎవర్గ్రీన్ హిట్స్గా మా కోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీకోసం ప్లే చేస్తాం లక్ష్మీనారాయణ గారు, అండ్ కరీంనగర్ నుంచి మెసేజ్ చేశారు వీరు. అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు మోతే, కృష్ణ, సంతోష, స్పందన, శివ, సాయిరాములు, రాములమ్మ మనకు మెసేజ్ చేశారు, ఒక మంచి పాట మా కోసం ప్లే చేయండి సార్ అంటూ. కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకరావు పార్వతీ గారు మెసేజ్ చేశారు, ఒక పాట కావాలి మా కోసం అంటూ. తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సిహెచ్ సోమయ్య మనకు మెసేజ్ చేశారు సూరిపేట నుంచి, ఒక మంచి పాట కావాలి అంటూ. అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేద్దాం. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్ యాజ్ నిజార్ గారు పాడిన పాట. స్టే ట్యూన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: 17 మినిట్స్ అండ్ 15 సెకండ్స్ ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2000 నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని సెలెక్ట్ చేసుకొని పాటలు ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఈ టైం బౌండ్లో ఆఫ్టర్ 2000 2000 సంవత్సరం తర్వాత అండ్ ఇప్పుడు 2026 ఈ 26 ఇయర్స్లో వచ్చిన మీరు వినాలి అనుకుంటున్న సూపర్ హిట్ ట్రాక్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. శుభోదయం సార్, మాకోసం ఏదైనా మంచి పాట వేయండి అన్నారు. సూపర్ అండి. నిజామాబాద్ నుంచి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట నేను ప్లే చేస్తానండి. రైట్, అలాగే హఫీజుద్దీన్ షాను, ఎండి సాజిదుద్దీన్, జక్రాన్పల్లి మండల్, ఆర్గుల్ విలేజ్ నుంచి మనకి మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. అలాగే రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య కూడా మెసేజ్ చేశారు, ఒక మంచి పాటని ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేస్తా. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, స్టే ట్యూన్.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో చోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, 10:30, 20:25 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపిస్తారా అంటూ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక పాట కావాలి అంటూ అడిగారు. డెఫినెట్గా ఆ పాట డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు, బట్ 2000 తర్వాత వచ్చిన సాంగ్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్గా ఈరోజు. గుడ్ మార్నింగ్ అండి. ఎవర్ గ్రీన్ హిట్స్లో మంచి మంచి సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ అండి. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతి, బాబు, లావణ్య, దుర్గా మెసేజ్ చేశారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి, రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షుపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ ఉన్నారు. అలాగే సునీల్ రాజ్, విష్ణు యాదవ్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. భూదాన్, పోచంపల్లి, గాంధీనగర్, ఎల్గందుల, పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జూగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ ఉన్నారు. ఒక మంచి పాట కావాలి అంటూ చిప్పల్ బజార్ నుంచి మాడిశెట్టి, కొండలరావు గారు మెసేజ్ చేస్తారు. ఒక మంచి సాంగ్ ఏదైనా మా కోసం ప్లే చేయండి అంటూ మీ అందరి కోసం ఈ సూపర్ ట్రాక్

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. 10:30, 45 మినిట్స్, 40 సెకండ్స్ ఎగ్జాక్ట్గా ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఫిదా సినిమా నుంచి హేమచంద్ర పాట విన్నారు మీరు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, మూసాపేట్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎనీ సాంగ్ ప్లీజ్ సార్ అంటూ మెసేజ్ చేశారు. అలాగే వెంకటేష్ నందిపేట్ నుంచి మెసేజ్ చేశారు ఒక మంచి పాట కావాలి అంటూ. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దొడ్ల దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్ ఒక మంచి పాట కావాలి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా. కట్ల సతీష్, సుమలత, రాంపూర్ నుంచి నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, కట్ల వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారంట ఆ మెసేజ్లో. తప్పకుండా అండి. షేక్ అబ్దుల్ అలీ, నిగార్, పర్వీన్, ఉదయభాను, మీనా, సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత్ ఒక మంచి పాట కావాలి అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుంచి మా కోసం ఒక పాట కావాలి అంటూ నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ కూడా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై.

0: के भी पास है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మనం 2000 తర్వాత వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. ప్లీజ్ ప్లే ఎనీ హిట్ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరు, ఆదిభట్ల నుంచి కరాడి గోపికిషన్ ఉమావతి గారు. తప్పకుండా అండి. పద్మశాలి చేనేత, హన్మకొండ జిల్లా అంబాల శ్రీరాములపల్లి, ఖ్యాతం రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్ శ్రీరాములు, తాటిపాముల ఉపేందర్, దేవేంద్ర, చింతకింది శ్రీనివాసు, ఇప్పలపల్లి శ్రీనివాసు, గంగాధర్ శ్రీనివాసు, మల్లేశం సాంభయ్య, మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మునహరి యశోద, జానకి రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ. అలాగే పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ ప్రగతి నగర్ నుంచి ఎన్ మల్లేశం, ఎన్ రమ్య, ఎన్ లక్ష్మీరాయ్ మెసేజ్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏది ఏదైనా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్. బట్ దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్డ్.
3: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
4: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
5: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, టీచర్లు, స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. భారతదేశం అందరికీ అందుబాటు ధరల్లో సులభంగా లభించే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా మెడ్టెక్ ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా ఎదిగేందుకు అన్ని అర్హతలతో సిద్దంగా ఉందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీటి పునః పరీక్షల నేపథ్యంలో మూసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. ఎన్టీఏ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్

పోస్టులో భర్తీకి అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులు కోరుతున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలియజేశారు. గుర్తింపు పొందిన సంస్థల నుండి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లేదా మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ పూర్తి చేసి ఉండాలని చెప్పారు. జర్మన్ భాష ధృవీకరణ తప్పనిసరిని, అయితే అభ్యర్థులకు టామ్కామ్ సంస్థ స్వయంగా ఉచితంగా ఏ స్థాయి నుండి జర్మన్ భాష శిక్షణ అందిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో చెప్పారు. తెలంగాణ పోలీసు 2026 చివరి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా నిన్న నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 3,381 మంది అభ్యర్థులు హాజరైనట్లు పోలీసు కౌన్సిలింగ్ కన్వీనర్ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలియజేశారు. న్యూస్ ఫోటోగ్రాఫర్ల కోసం కర్ణాటక మీడియా అకాడమీ ఫోకస్ ఆన్ న్యూస్ పేరుతో జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీని ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచే మొదటి 3 ఉత్తమ ఛాయాచిత్రాలకు వరుసగా 35,000, 25,000, 15,000 రూపాయలు నగదు బహుమతులు అందజేస్తారు. మహిళల హాకీలో ఆక్లాండ్లోని నార్త్ హార్బర్ నేషనల్ హాకీ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ మహిళల నేషన్స్ కప్ న్యూజిలాండ్ 2026 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో జపాన్ ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శుభోదయం శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు మరి కాసేపట్లో స్టూడియో క్లాక్లో. సమయం 11:03 అవుతోంది. నేను మీ ఆర్జే పవన్ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పటి నుంచి 3 గంటల వరకు అలా అలా మ్యూజికల్ జర్నీలో సాగిపోదాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు బుధవారం, గుర్తుకొస్తున్నాయిలో ఒక ప్రముఖ సంగీత దర్శకుడి గురించి గుర్తు చేసుకుందాం. మరి ఆయన ఎవరంటే, ఆయన అందరిలాంటి సంగీత దర్శకుడు కాదు, ఆయన వేరే. ఎందుకంటే తనదైన బీట్ మ్యూజిక్తో శ్రోతలను డిస్కో ఆడించే రింగ్ మాస్టర్. ఆయన చాలామంది ట్రెండ్ ఫాలో అవుతారు, కానీ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేశారు. అందుకే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తన గానంతో అందరినీ మెస్మరైజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన డిస్కో సింగర్ ఆయన. కేవలం తన మ్యూజిక్ అండ్ సాంగ్స్తో, తనదైన ప్రత్యేక గెటప్తో ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గోల్డెన్ మ్యాన్ ఆయన. ఒంటి నిండా బంగారం ధరించడం వల్ల ఏమో ఎన్నో భాషల్లో గోల్డెన్ హిట్స్ అందించారు ఆ సంగీత దిగ్గజం. మరి అగ్రభాగం బాలీవుడ్లో సంగీతం అందించిన, తెలుగులో కూడా 12-13 చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఒక జనరేషన్ని తన సంగీత సుస్వరాల్లో ఓలాడించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. సినీ ప్రస్థానం గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో గుర్తు చేసుకోబోతున్నాం. మరి గోల్డెన్ మ్యాన్ అనగానే మీకు ఒక రూపం

0: వచ్చేసే ఉంటుంది. ఎవరు ఆయన గుర్తుపట్టండి, ఆయన సంగీతం అందించిన ఒక సినిమాలోంచి పాట ప్లే చేయబోతున్నాను నేను. ఆ పాట విన్న తర్వాత మీకు ఇంకా ఈజీగా తెలిసిపోతుంది ఆయన ఎవరు. మరి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో ఒక సంగీత దర్శకుడి సినీ ప్రస్థానాన్ని. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
2: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచ్నే లగ్తా.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఎస్, 11:13 స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ సంగీత దర్శకుడు గురించి గుర్తు చేసుకుందామని చెప్పాను. అలాగే ఆయన కంపోజ్ చేసిన దొంగ పోలీస్ సినిమా నుంచి ఒక పాట ప్లే చేయగానే మన శ్రోతలందరూ కూడా చాలా కరెక్ట్గా గెస్ చేసి నాకు చాలామంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు పంపించారు. పంపించిన ప్రతి శ్రోతకి పేరు పేరున ధన్యవాదాలండి. గోల్డెన్ మ్యాన్ అనగానే వెంటనే తెలిసిపోతుంది మరి ఆయన ఎవరని చెప్పి. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ బప్పి లహరి. డిస్కో బీట్లతో 70-80 దశకాల్లో దేశ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు, గాయకుడు అండ్ డిస్కో కింగ్ బప్పి లహరి. అయితే బప్పి లహరి అస్సలు పేరు అలోకేష్ లహరి. వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురిలో 1952 నవంబర్ 27 పుట్టారు ఆయన. ఆయన తండ్రి అపరేష్ లహరి కూడా ప్రముఖ బెంగాలీ గాయకుడు. తల్లి బన్సారి లహరి కూడా మ్యూజిషియనే. తల్లిదండ్రుల నుండి స్వతహాగానే బప్పికి కూడా సంగీతంపై మనస్సు మళ్ళింది. మరి ఇంట్లోనే మ్యూజిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువైపు మనం సహజంగానే అట్రాక్ట్ అవుతాం కదా. అలాగా 3 ఏళ్ల వయసులోనే తబలా వాయించేవారు బప్పి లహరి. బప్పి లహరి సెల్ఫ్ మేడ్ మ్యూజిషియన్. ఆయన ఎవరి దగ్గరో రోజుల తరబడి సంగీతం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఇలా చూడగానే అలా పట్టేసేవాళ్ళు. అండ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అతన్ని ఆయన చెక్కుకున్న వ్యక్తి. బప్పి లహరి సంగీతంలో కొత్త ఒరవడి సృష్టించారు. అందుకే నేను అన్నాను ఆయన డిఫరెంట్ అని. బప్పి లహరి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తెలుగులో కూడా ఒక దశాబ్దం పాటు పలు హిట్ సినిమాలకి మ్యూజిక్ చేశారు. బప్పి లహరిని తెలుగు సినిమాలకి పరిచయం చేసిన ఘనత మాత్రం సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కుతుంది. ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన సింహాసనం సినిమాతో బప్పి లహరి మొదట తెలుగు సినిమాకి మ్యూజిక్ అందించారు. అండ్ తన పాటలతో సినిమాను మరో రేంజ్కి తీసుకెళ్లారు. అలా సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బప్పి లహరి ఒక దశాబ్దం పాటు తన బీట్ మ్యూజిక్తో, రాక్ మ్యూజిక్తో టాలీవుడ్ ప్రేక్షకుల చేత స్టెప్లేయించారు. మరి సింహాసనం సినిమా నుంచి ఆయన కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. విన్న తర్వాత గుర్తుకొస్తున్నాయిలో బప్పి లహరి గారి గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ పవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: 11:22 అవుతోంది ఎగ్జాక్ట్ గా. గుర్తుకొస్తున్నాయిలో డిస్కో కింగ్ ఆఫ్ ఇండియా బప్పిలహరి గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. అండ్ ఈరోజు బప్పిలహరి గారి పాటలు వింటే 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఆయన కంపోజ్ చేసినవన్నీ కూడా 90s నుంచి 97-98 లోపల, ముఖ్యంగా ఎక్కువగా మోహన్ బాబు గారికి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, సుమన్ గారికి, వీళ్ళకి ఎక్కువగా మ్యూజిక్ అందించారు ఆయన. కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయనకి తేనె మనస్సులు సినిమాతో మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూషన్ ఇచ్చారు, అది కూడా హిట్ అయింది. ఇండియన్ సినిమాకి

డిస్కో మ్యూజిక్ని పరిచయం చేసిన గొప్ప ఘనత బప్పిలహర్ గారికే దక్కుతుంది. 3 జనరేషన్స్ని తన పాటలతో రూతలుగించారు ఆయన. సినిమా పాట అంటే శాస్త్రీయ సంగీతం అనే ట్రెండ్ని బ్రేక్ చేసి తనదైన బాణీలతో మజా ఏంటో చూపించిన ఎనర్జెటిక్ మ్యూజిషియన్ బప్పిలహరి. భారతీయ సినీ సంగీతంలో ఆయన ప్రయత్నించని ప్రయోగం అంటూ లేదు. 2 రెండేళ్లలో 12 సిల్వర్ జూబ్లీ సినిమాలకి మ్యూజిక్ అందించి వన్ అండ్ ఓన్లీ బప్పి అనిపించుకున్నారు ఆయన. అండ్ ఒకే ఏడాదిలో ఏకంగా 33 సినిమాల్లో 180 పాటలకు ట్యూన్స్ కట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన ద గ్రేట్ మ్యూజిషియన్ బప్పిలహరి. మరి ఇప్పుడు మీరు వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమాలోది. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా అయిందా కాదు, మెగాస్టార్ చిరంజీవి వేసిన స్టెప్పులతో మొత్తం టాలీవుడ్నే కాదు యావత్ ఇండియానే ఊపేసిన పాట ఇది. మరి ఆ పాటకి మ్యూజిక్ ఇచ్చింది బప్పిలహరి. ఒక్కసారి 90స్కి వెళ్ళిపోదామా ఈ పాట వింటూ? స్టే ట్యూన్డ్. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ పవన్తో.

0: తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడు అయినందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: బపిల్ హర్ గారు కంపోజ్ చేసిన మరొక సూపర్ హిట్ నంబర్ ఇది, బ్రహ్మ సినిమాలోది. కేజేఎస్ దాస్ గారు చిత్ర గారు పాడింది. ఈ పాటని రాసింది జాలాది గారు. జాలాది గారు చాలా తక్కువ పాటలు రాసినా ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాటలు రాశారు. ముఖ్యంగా ఆయనకి పల్లె పదాల మీద ఎంత పట్టుందో చెప్పడానికి ఈ పాట మరొక నిదర్శనం. ఇందులో ఆయన వాడిన పదాలు ఎమ్మలో అని కానీ, లేకపోతే జుంటె తేనె, ములుకు సూదులు, ఇవన్నీ కూడా జాలాది గారి రచనా పటిమకి నిదర్శనం అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా బప్పీ లహరి గారి గురించి, గుర్తుకొస్తున్నారు మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్డ్.
1: నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
3: ఐపీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.
4: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయిలో సంగీత దర్శకుడి స్పెషల్లో బప్పీ లహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. బప్పీ లహరి గారిని బప్పీదా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. అలాగే ముఖ్యంగా బెంగాల్లో ప్రజలు ఆయన్ని బప్పీదా అంటారు. బప్పీదా పాట ఎంత వైవిధ్యమో ఆయన ఆహార్యం కూడా అంతే విభిన్నం. నిండైన విగ్రహం, కూలింగ్ గగుల్స్, జులపాల జుట్టు, ఒంటి నిండా బంగారు నగలు, చూడగానే ఆకర్షించే రూపం బప్పీ సొంతం. అందుకే అప్పట్లో గోల్డెన్ మ్యాన్గా సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు బప్పీదా. అలాగే ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్లో సింతసైజ్

ఇంప్రూవైజ్డ్ డిస్కో మ్యూజిక్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. తర్వాత దాన్ని, ఆ ట్రెండ్ని ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాలో అయ్యారు, ఇప్పటికీ అవుతున్నారు కూడా. హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళ్, కన్నడ, గుజరాతీ చిత్రాలకు బప్పి సంగీత దర్శకుడిగా పనిచేశారు. డిస్కో కింగ్గా పేరున్నా కూడా కేవలం డిస్కో పాటలకి ఆయన పరిమితం కాలేదు. అలాని కేవలం రాక్ మ్యూజిక్కి మాత్రమే బప్పి పరిమితం కాదు, ఎన్నో అద్భుతమైన మెలోడీస్ని కూడా కంపోజ్ చేశారు బప్పి లహరి. మరి అలాంటి ఒక వండర్ఫుల్ మెలోడీ మీకోసం ప్లే చేయబోతున్నాను నేను, రౌడీ అల్లుడు సినిమా నుంచి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా హై.
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: అవుతోంది స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో బప్పిలహరి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన కంపోజ్ చేసిన వండర్ఫుల్ మెలోడీస్ అండ్ బీట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఒక్కసారి 90స్కి వెళ్ళిపోతున్నాం మనం. చిన్నప్పుడు మనం కూడా ఈ పాటలకి డాన్స్ వేసే ఉంటాం, ఒకసారి గుర్తుతెచ్చుకోండి. బప్పిలహరి నుంచి పాట వస్తోంది అంటే దేశమంతా ఊలాలా ఊలాలా అంటూ ఊగిపోవాల్సిందే. ఓ పాటను కంపోజ్ చేసిన, తానే స్వయంగా పాడిన, ఆ పాట ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడం బప్పిదా స్పెషాలిటీ. అందుకే ఆయనకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. మరి సింహాసనంతో మొదలై తెలుగులో స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, సామ్రాట్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్స్పెక్టర్, బ్రహ్మ, రౌడీ గారి పెళ్ళం, దొంగ పోలీస్, బిగ్ బాస్, నిప్పురవ్వ, ఖైదీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ చేసి టాలీవుడ్లో ప్రేక్షకుల చేత స్టెప్లేయించారు బప్పిలహరి. చిలుకా క్షేమమా పాటతో పాటు బోయవాని వేటుకు అనే పాటలు బప్పీలోని వర్సటాలిటీని పరిచయం చేశాయి. కృష్ణగారితో పాటు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ గారు లాంటి స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా పనిచేశారు బప్పిలహరి. చివరిగా ఆయన పాట పాడిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? చెప్తాను మరి, కాసేపట్లో ఆలోచిస్తూ ఉండండి. అందుకన్నా ముందు రౌడీ గారి పెళ్ళాం సినిమాలోంచి బప్పిలహరి కంపోజ్ చేసిన ఒక సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: గంటకు.
1: గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళొస్తే అక్కడి సదుపాయాల గురించి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ నేడు అటల్ సేతు, సుదర్శన్ సేతు, చినాబ్ రైల్వే వంతెన, బోగిబిల్ బ్రిడ్జ్, అటల్ టనల్, పంబన్ సముద్ర వంతెనని చూడండి, ప్రతి గమ్యాన్ని అవి చేరువ చేస్తున్నాయి. ఇంకా ప్రయాణం కూడా ఆనందంగా నడుస్తుంది.
2: 21వీ సదీ కా భారత్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే జిస్ నయే యుగ్ మే ప్రవేశ్ కర్ రహా హై వో అభూతపూర్వ హై, అకల్పనీయ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు.

0: గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అవుతోంది స్టూడియో క్లాక్ లో. అరే, అప్పుడే ఇంత టైం అయిపోయిందా అనిపిస్తోంది. బప్పి లహరి గారి సాంగ్స్ వింటూ మనం నిజంగా టైమే మర్చిపోతాం కదా. అంత పవర్ ఉంది బప్పి లహరి గారి మ్యూజిక్కి. ఇప్పటికీ మిథున్ చక్రవర్తి గారు ఏదైనా కార్యక్రమంలో ఆయన పరిచయం చేయాల్సి వస్తే ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ పాటనే ప్లే చేస్తారు. మరి ఆ ఇమేజ్ మిథున్ గారికి ఇచ్చింది ఖచ్చితంగా బప్పిదానే అని చెప్పాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్తో 1985లో చేసిన షరాబీ చిత్రంతో ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు బప్పి లహరి మొదటిసారిగా. అలాగే 6 times ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయ్యారు కూడా. 2018లో అదే ఫిల్మ్ఫేర్ నుండి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. బప్పి లహరి భార్య, పిల్లలు అంతా మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. తెలుగులో చివరిగా ఆయన రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో తారారంపం పాట పాడారు బప్పి లహరి. అండ్ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు బప్పిదా, కానీ సక్సెస్ కాలేకపోయారు. అలాగే బప్పి లహరి నటుడు కూడా, కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 2016లో వచ్చిన యానిమేటెడ్ మూవీ మోనాలో టమాటావో పాత్రకి తన వాయిస్ అందించారు బప్పి. ఇక చివరిగా ఆయన పాడింది 2020లో వచ్చిన టైగర్ ష్రాఫ్ యాక్ట్ చేసిన బాగీ 3 అనే సినిమాలో. 2022 ఫిబ్రవరి 15 బప్పి లహరి మనందరినీ భౌతికంగా వీడి వెళ్ళిన, ఆయన వదిలి వెళ్ళిన సంగీతం ఎప్పుడు ఆయనలాగే వన్నె తగ్గని బంగారమే కాదంటారా. ఇది బప్పి లహరి గారి గురించి గుర్తుకొస్తున్నాయి. స్టే ట్యూన్డ్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 to 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 12:05గా వస్తోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: 12:12 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నా హృదయంలో నిదురించే చెల్లి సినిమా నుంచి టైటిల్ సాంగ్ విన్నారు కదా. ఏవిఎస్ ఆదినారాయణ గారి సాహిత్యం, శ్రీ సంగీతంలో బాలుగారు పాడిన పాట అది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్

0: ఎన్ఆర్ఐ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మరి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఏ విషయం గురించి మాట్లాడుకుందాం? జూన్ నెల మొదలైపోయింది, ఆల్రెడీ సగం అయిపోయింది. జూన్ నెల మొదలైందంటే చాలు, ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు పేరెంట్స్లో ఆందోళన మేఘాలు కూడా కమ్ముకుంటూ ఉంటాయి. ఎందుకంటే స్కూల్స్ రీఓపెన్ అయి కొత్త క్లాసెస్లోకి అడుగు పెడుతున్నామనే హుషారు పిల్లలకుంటే, తల్లిదండ్రులకి మాత్రం రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. సరే, ఒకళ్ళు వర్కింగ్, ఒకళ్ళు హోమ్ మేకర్ అయితే కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరిని మేనేజ్ చేయడం. అదే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్లకుండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్లకుంటాయి. పెద్దవాళ్ల తోడున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఫ్యామిలీకి డిఫర్ అవుతూ ఉంటాయి. సరే,

అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇద్దరిని మేనేజ్ చేయడం. అదే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయితే వాళ్ళకుండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, పెద్దవాళ్ళ తోడున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఫ్యామిలీకి డిఫర్ అవుతూ ఉంటాయి. సరే, యాక్చువల్గా అయితే మొన్న సోమవారం నుంచే స్టార్ట్ అయిన ఈ స్కూల్స్, కాకపోతే సోమవారం అమావాస్య అని కొంతమంది వెళ్ళలేదు, నిన్న మంగళవారం అని కొంతమంది వెళ్ళలేదు. ఈరోజు మాత్రం నేను వచ్చేటప్పుడు రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో నిండిపోయినాయి రోడ్లన్నీ కూడా. కాబట్టి ప్రతి ఏడాది బ్యాక్ టు స్కూల్ సీజన్ అనేది పేరెంట్స్కు నిజంగా పరీక్షాకాలమే. స్టూడెంట్స్కి ఎప్పుడైతే పరీక్షలు ఉంటాయో కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం పేరెంట్స్కి నిజంగా పరీక్షాకాలమే కదా. మరి పాఠశాలలు తిరిగి తెరుచుకున్న వేళ మరి పేరెంట్స్

0: గుప్త గారి సాహిత్యం రమణ గోగుల కంపోజ్ చేసి సునీతతో కలిసి పాడిన పాట బద్రి సినిమాలోది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: www.ipeindia.org/students/also-eligible.
1: దాటింది స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఎలా సంసిద్ధం కావాలి, పేరెంట్స్ ఎట్లా టైం మేనేజ్ చేయాలి, అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఆహారం ఆరోగ్యం గురించి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే సగం టెన్షన్ తగ్గిపోయినట్లే అంట. చిన్నపిల్లలైనా పెద్దవారైనా తగినంత నిద్రపోతే పొద్దున్నే లేవడం కష్టం అనిపించదు. ఎందుకంటే ఈ 2 మంత్స్ బాగా హాలిడే ఎంజాయ్ చేస్తుంటారు కదా పిల్లలు, అలాగే పేరెంట్స్ హాలిడేస్కి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి, నాన్నమ్మ వాళ్ళ ఊర్లకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అండ్ అక్కడ వెదర్ కొంచెం మారుతుంది కాబట్టి బాగా రెస్ట్ ఇచ్చేస్తాం బాడీకి, అండ్ అందరి స్కెడ్యూల్స్ మారిపోయి ఉంటాయి. అందుకే స్కూల్స్ మొదలవుతున్నాయంటే ప్రతిరోజు పడుకునే సమయాన్ని, నిద్రలేచే సమయాన్ని 15 నిమిషాలు ముందుకు జరుపుతూ ఉండాలంట. ఒకేసారి బాడీని మళ్ళీ మార్చేస్తే ఖచ్చితంగా బాడీ ఎదురు తిరుగుతుంది, మన మాట వినదు, మళ్ళీ సుస్థి అయితే మళ్ళీ కష్టం. కాబట్టి గ్రాడ్యువల్గా ఇలా చేస్తూ వెళితే వారం రోజుల్లోనే సమయం మళ్ళీ మన నియంత్రణలోకి వచ్చేస్తుంది. మార్నింగ్ తగిన అలాగే కావలసినంత టైం కూడా చిక్కుతుంది మనకి, అప్పుడు ఇంకా బద్ధకం అనేది బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఏమంటారు, మాట్లాడుకుందాం ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 23 నిమిషాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి జరిగే మోసాల పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల సంస్థ కోరింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగే గ్రూప్ ఏ 2 మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. G7 సదస్సు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కెనడా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ భారత కెనడా సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల ధోరణిని ఇరు దేశాల నేతలు స్వాగతించారని, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, మెటలర్జికల్ బొగ్గుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలతో కూడిన ఆర్థిక సహకారం ప్రగతిని సమీక్షించారని తెలియజేసింది. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో విజన్ 2035 కింద భారత బ్రిటన్ సంబంధాల పురోగతిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్య విధానాలు, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ ససీ, జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత్ భాగస్వామ్య దేశంగా పాల్గొంటోంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక సమావేశం జరపనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీలో కలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు నాయకుల మధ్య ముఖాముఖిగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రధానమంత్రి ఈరోజు G7 సదస్సులో భాగంగా మరికొన్ని కీలక సమావేశాల్లో కూడా పాల్గొంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేస్తూ గత ఆర్థిక సంవత్సరం నమోదైన 154,000 కోట్ల రూపాయల ఉత్పత్తితో పోలిస్తే ఇది 15.6% వృద్ధిని కనబరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి విలువ 84,000 కోట్ల రూపాయలుగా ఉన్న 2020-21 ఆర్థిక సంవత్సరం నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 110% అసాధారణమైన వృద్ధిని నమోదు చేసిందని కూడా రక్షణ మంత్రి వివరించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,746 కోట్ల రూపాయలుగా ఉన్న స్వదేశీ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 4 రెట్లు పెరిగిందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. రక్షణ ఉత్పాదన విభాగంతో పాటు ఇతర భాగస్వాములందరి సామూహిక కృషి ఫలితంగానే ఈ వృద్ధి సాధించగలిగామని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు.

0: పంట వ్యర్థాల నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు అలాగే పంట అవశేషాల దహనానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ సంయుక్తంగా న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి అంతర్ మంత్రిత్వ శాఖ సమీక్ష సమాపేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమాపేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ జాతీయ రాజధాని ప్రాంతం పరిధిలో 14 జిల్లాల్లో ఉన్న 70 తహసీళ్లలో స్టబుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సాగుతున్న క్రియాశీలక పర్యవేక్షణ పాత్ర గురించి ప్రత్యేకంగా వివరించారు. పంట కోతలు అయిన అనంతరం అవశేషాలను తగలబెట్టడం వల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా భూమి సారం కూడా దెబ్బతింటుందని, ఇది మేలు చేసే కీటకాలను నాశనం చేసి నేల ఉత్పాదకతను భూసారాన్ని తగ్గిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు. జమ్మూకాశ్మీర్లో వచ్చే నెల ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్రను విజయవంతంగా, సురక్షితంగా, సజావుగా నిర్వహించేందుకు కేంద్రపాలిత ప్రాంతం వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు, మాక్ డ్రిల్స్, సమన్వయ విన్యాసాలను అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక అమర్నాథ్ యాత్ర సాగే మార్గాలు, బేస్ క్యాంపులు, రైల్వే మౌలిక వసతులు, బస కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలను కలుపుతూ రక్షణ దళాలు, పోలీసులు, పౌర పరిపాలనా విభాగం సంయుక్తంగా ఒక సమగ్రమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేశాయి. సాంప్రదాయంగా యాత్ర జరిపే పెహల్గాం మార్గంలో పోలీసులు రక్షణ చర్యలను మరింత పటిష్టం చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఆరుట్ల గ్రామంలో జరిగిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. కార్పొరేట్ సంస్థల కోసం సామాన్యుల అప్పుల పాలు కాకుండా ఉండేందుకు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో డిజిటల్ వసతులతో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తల్లరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: విద్యార్థులకు ఉచిత రవాణా, నాణ్యమైన అల్పాహారం, భోజనం, స్నాక్స్ అందిస్తున్నట్టు చెప్పారు. విద్యా కమిషన్ సిఫారసులతో ఈ మార్పులు తెచ్చామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నీట్ పునః పరీక్షల నేపథ్యంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తల్లిదండ్రులను, అభ్యర్థులను హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ చేస్తూ టెలిగ్రామ్ యాప్లో కొందరు మోసగాళ్లు ప్రత్యేక ఛానల్ నడుపుతూ రీఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ముందే ఇస్తామనే నకిలీ హామీలతో 14,000 నుండి 25,000 రూపాయల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలియజేసింది. అయితే నీట్ పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి ప్రశ్నపత్రం లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు ముందే చాటింగ్ జరిగినట్లు చూపిస్తున్న కొన్ని నకిలీ ప్రూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని, వాటిని నమ్మవద్దని పేర్కొంది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్, టెలిగ్రామ్ పైన ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎడారీకరణను అడ్డుకోవడానికి, కరువు ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అంతర్జాతీయ సహకారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు పాటిస్తారు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా ఎడారీకరణను సమర్థవంతంగా అడ్డుకోవచ్చునని, దీనికి అన్ని స్థాయిల్లో ప్రజల భాగస్వామ్యం, పరస్పర సహకారం ఎంతో కీలకమని ఈరోజు గుర్తు చేస్తారు. ఈరోజు పచ్చిక భూములు గుర్తించండి, గౌరవించండి, పునరుద్ధరించండి అనే ఇతివృత్తంతో ఇది జరుపుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరాజ్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఘనంగా నివాళులర్పించారు. బాలాసాహెబ్ దేవరాజ్ తన జీవితాన్ని దేశ సేవకు, సామాజిక సామరస్యానికి, యువతలో చారిత్రకమైన నైతిక విలువలను పెంపొందించడానికి అంకితం చేశారని ఆయన కొనియాడారు. మహాపరాక్రమశాలి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ మహారాణా ప్రతాప్ జీవితం అచంచలమైన ఆత్మగౌరవానికి, స్వేచ్ఛకు, దేశభక్తికి ఒక

అమరగాథ అని స్పీకర్ కొనియాడారు. ఫీఫా ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో నిన్న రాత్రి అమెరికాలో న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఐ మ్యాచ్ లో ఫ్రాన్స్ జట్టు సెనగల్ పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఈరోజు లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్ తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు కలుసుకుంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రక్షణ ఉత్పత్తి అత్యధికంగా 178,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఈరోజు భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: వ్యక్తికి జమీన్, ఘర్, గహనె యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:42 స్టూడియో క్లాక్ లో టైం. ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంటింగ్ టిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే పిల్లలు ఎట్లా వాళ్ళ డేని ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. పిల్లలు స్కూల్కి వెళ్ళే డేట్స్ అన్నవి ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి కాబట్టి, పేరెంట్స్కి ముందే తెలుస్తాయి కాబట్టి, రేపటి నుండి స్కూలు అని ఈరోజు రాత్రి హడావిడి పడకుండా ఒక 1 వీక్ ముందు నుంచే ప్లానింగ్ చేసుకుని, యూనిఫామ్స్ ఒకవేళ కొత్తవి కొనాల్సి వస్తే, కొత్తవి స్టిచ్ చేయించాల్సి వస్తే అవి రెడీగా పెట్టుకోవాలి, లేకపోతే అదే యూనిఫామ్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాడాల్సి వస్తే వాటిని చక్కగా ప్రెస్ చేసి ఆయన చేసి పెట్టుకోవాలి, బ్యాగ్లు అన్నీ సర్దుకున్నావా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలాంటి ప్లానింగ్ని పిల్లలకు క్రమంగా తల్లిదండ్రులే అలవాటు చేయాలి. తల్లిదండ్రులు కూడా చేసుకోవాలి. మరుసటి రోజు లంచ్ బాక్స్లో ఏముండాలో రాత్రే ఆలోచించి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకుంటే ఉదయం పూట ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సెలవులు తర్వాత బాగా 2 నెలలు ఇంట్లోనే ఉండడానికి సినిమాలు చూడడం, లేకపోతే గ్యాడ్జెట్స్లో గేమ్స్ ఆడుకోవడం, బయట క్రికెట్ ఆడుకోవడం, ఇలా చాలా రకరకాల పనులు చేస్తుంటారు. లైఫ్ సైకిల్ మారి ఉంటుంది. సడన్గా మళ్ళీ ఇల్లు విడిచి బడికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. మన బాడీ సహకరించదు, మన మైండ్ సహకరించదు ముఖ్యంగా. అండ్ భయపడడం చిన్నపిల్లల్లో చాలా సహజం. కొత్త సిలబస్ ఎలా ఉంటుందో, కొరుకుడు పడని పాఠాలు ఎలా ఉంటాయో, అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో అన్న ఆందోళన జనరల్గా వస్తూ ఉంటాయి పిల్లలకి.

కొంచెం అలవాటు పడేదాకా గందరగోళం ఉండడం అనేది సహజమే. సో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుండే మార్క్స్ మార్క్స్ అని పిల్లల మీద రుద్దడం మంచిది కాదు అని మానసిక నిపుణులు చెప్తున్నారు. అది వారి మీద తెలియని ఒత్తిడిని క్రియేట్ చేస్తుందంట. కాబట్టి ఆ పొరపాటు పేరెంట్స్ అస్సలు చేయకూడదు. ట్రై యువర్ బెస్ట్ అని చెప్పడం కరెక్ట్ పద్ధతి. మార్కుల కన్నా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ఉండాలి. అది పిల్లల్లో కొంత పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు చైతన్య స్ఫూర్తిలో. అందుకన్నా ముందు విమానం సినిమా నుంచి మంగ్లీ పాడిన ఒక వండర్ఫుల్ సాంగ్ విందాం. చిన్ని చరణ్ సాహిత్యం సంగీతం అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్.

0: Eyes always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: రంగ్దే సినిమా నుంచి సాంగ్ విన్నారు. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సిద్ శ్రీరామ్ పాడిన పాట.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ట్వెల్వ్ 56 స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తిలో ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ల పిల్లల పట్ల అది మాట్లాడుకుంటున్నాం కదా మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. అండ్ ముఖ్యంగా ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ గ్రోయింగ్ దశలో. పిల్లలకిచ్చే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. పోషక విలువలున్న సమతుల ఆహారం విద్యార్థుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముఖ్యంగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అయితే మార్నింగ్స్ టైం లేదు అని చెప్పి చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా స్కూల్ స్టార్ట్ అయిన కొత్తలో జరుగుతుంటుంది. ఎందుకంటే మంచి నిద్రకి అలవాటు పడిపోయి ఉంటారు, 8-9 దాకా లేవకుండా ఉంటారు. ఆ 2 మంత్స్ చేసే పనే ఉందిలే అని చెప్పి ఆ రాత్రి ఎక్కువసేపు మేల్కొనడం అది వాళ్ళ డైలీ రొటీన్ మీద ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది స్టార్టింగ్లో. అది అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్ అన్నది చాలా చాలా ప్రమాదం. పండ్లు, గుడ్లు, పాలు, మిల్లెట్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. బయట జంక్ ఫుడ్ తినకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం చేసే టైంలోనో లేకపోతే నిద్రపోయే ముందో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించడం క్రమక్రమంగా అలవాటు చేయాలి. పిల్లలు రోజుకు కనీసం 1 గంట సేపైనా ఎక్సర్సైజ్ చేసేలా చూసుకోవాలి తల్లిదండ్రులు. సైక్లింగ్ లాంటివి, స్విమ్మింగ్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. మాట్లాడుకుందాం ఇలాంటి టిప్స్ ఇంకా మరిన్ని ఓ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: కలర్ ఫోటో సినిమా నుంచి విన్న పాటది. రచన కిట్టు విస్సా ప్రగడ, సంగీతం గానం కాలభైరవ.
1: మన పెద్దోడు పీజీడీఎం అడ్మిషన్ గురించి టెన్షన్ పడుతున్నానండి.
2: టెన్షన్ దేనికి? ఎన్ఐఆర్ఏ ఫ్రాంక్ బిజినెస్ స్కూల్ ఉందిగా,
3: బెస్ట్ క్యాంపస్, బెస్ట్ ప్లేస్మెంట్ ఉన్న ఐబీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. పైగా 1 crore వర్త్ స్కాలర్షిప్ పర్ యానం పొందే ఫెసిలిటీ కూడా ఉంది. ఐబీఈ ప్రీమియర్ బిజినెస్ స్కూల్స్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ibeindia.org. ఐసెట్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వన్ త్రీ స్టూడియో క్లాక్లో టైం. చైతన్య స్ఫూర్తిలో పేరెంటింగ్ టిప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం స్కూల్ రీఓపెనింగ్ సీజన్ సందర్భంగా. కొత్త తరగతిలోకి వెళ్ళేటప్పుడు జనరల్గా స్టూడెంట్స్లో కొత్త టీచర్లు ఎలా ఉంటారో, నా పాత ఫ్రెండ్స్ నా సెక్షన్లోకి వస్తారో లేదో అనే థాట్స్ న్యాచురల్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అలానే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంత టెన్షన్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. కాబట్టి ఏం చేయాలంటే, పిల్లలతో తల్లిదండ్రులు అన్నీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుంటూ ఉండాలి. కేవలం మీ పిల్లల్ని మంచి స్కూల్లోనో లేకపోతే మంచి బట్టలు బుక్స్ కొనిస్తేనో మంచి పేరెంట్స్ అయిపోరు మీరు అంటున్నారు నిపుణులు. పిల్లలతో కూర్చుని చొరవగా మాట్లాడాలి, వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేసుకున్నా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ భయపెట్టే ధోరణిలో అస్సలు మాట్లాడకూడదు, అది వాళ్ళలో కాన్ఫిడెన్స్ని చంపేస్తుంది అన్నమాట. అండ్ కొత్త తరగతిలో నేర్చుకునే విషయాలు కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడంలో ఎలాంటి

జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వాళ్ళకి చాలా కేటగారికల్గా వివరించాలి. అలాగే స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు వాళ్ళు వయస్సుకు తగ్గ యాప్స్ మాత్రమే వాడుతున్నారా లేదా అన్నది జాగ్రత్తగా చెక్ చేయాలి. స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వదిలేయకూడదు. పాఠశాల అనేది అక్షర జ్ఞానం నేర్పే చోటు మాత్రమే కాదు, అది క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని విలువల్ని అలవర్చే ఒక అమూల్యమైనటువంటి వేదిక అన్నమాట. కాబట్టి పేరెంట్స్గా మన బాధ్యత పిల్లలతో క్వాలిటీ టైం గడపడం, వాళ్లను మంచి మంచి విషయాల్లో ప్రోత్సహించడం, కష్టంగా కాకుండా ఇష్టంగా చదువుకునేలా చేయడం, కఠిన నియంత్రకులుగా కాకుండా ప్రేమతో మార్గదర్శకులుగా మారితే చాలు, మంచి సిటిజన్స్ని మనం దేశానికి అందించిన వారు అవుతాం. ఏమంటారు? ఇది నాటి చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తి లాస్ట్గా వస్తుంది సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి శ్రీమణి రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, సాగర్ MM మానసి పాడిన పాట. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియాతో సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 6 రోజుల్లో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లో కానీ రంగుల గోడల్లో కానీ కాకుండా తరగతి గదుల్లోనే ఉందని ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి డ్యాన్స్ మ్యూజిక్ రూములను సందర్శించారు. ఫుట్బాల్ మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వం చేయమని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ, టోల్ ఫ్రీ సేవలు, వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజాప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజాభవన్లో బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, సివిల్ కాంట్రాక్టర్లు విక్రమార్కను కలిసి తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న కాంట్రాక్టర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఆర్థిక శాఖ ప్రతి నెల నిరంతరాయంగా బిల్లులు చెల్లిస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారికి గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన సానుకూల హామీతో తాము సంతృప్తి చెందామని, ఈ నెల 18వ తేదీన చేపట్టదలిచిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంలో మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు.
2: ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1 ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం, అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద

0: ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ లైఫ్ లైన్ అయినటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలగజేస్తా ఉన్నాం.
1: హైదరాబాద్లోని గాంధీభవన్లో మంత్రులు నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు తిరిగి ప్రారంభమైంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన మంత్రి అజారుద్దీన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థులను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పుపై తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సమర్పించిన వినతి పత్రంపై స్పందించిన పీపీఏ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, ప్రాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్వేదిగ్గా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు హన్మకొండలో పర్యటించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ అనే అభిమాన్ని పరామర్శించారు. అభిమాని చేతిపై ముద్దు పెట్టి అప్యాయంగా పలకరించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నిరంజన్ తల్లికి క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని, పాప చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. HCBC రగ్బీ ప్రీమియర్ లీగ్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిట్ శ్రీహర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించే యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చే భారతదేశ క్రీడారంగాన్ని బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. రగ్బీ ప్రీమియర్ లీగ్ను నిర్వహించడానికి హైదరాబాద్ను ఎంచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు శాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డి, MD సోనీ బాలాదేవి, నిర్వాహకులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఇన్ఛార్జి ఆయుష్ వైద్యాధికారి నారాయణ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం తరఫున కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. యోగా పైన కాన్సన్ట్రేట్ చేస్తూ గ్రామ గ్రామానికి ప్రజలకి, ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు, తర్వాత స్కూల్స్, తర్వాత వృద్ధుల ఆశ్రమాలలో యోగా పైన అవగాహన కలిగించడం జరుగుతుంది.
1: ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, భక్తి పెరగడంతో యోగా ద్వారా స్వాంతన పొందుతున్నారని నల్గొండ జిల్లా ఆయుష్ విభాగం యోగా శిక్షకులు శివకుమార్ అన్నారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: వివిధ రకాలైనటువంటి యోగా సెంటర్లను పరిచయం చేస్తూ, యోగా మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ యోగాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ప్రజల్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ, అవగాహన పెరిగి ప్రతినిత్యము సాధన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో ఎంతో ఎక్కువ మొత్తంలో యోగ సాధన చేయడానికి ముందుకెళ్తున్నారు.
1: రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పూణే రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైటీ హబ్కు రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్వేను ఫ్యూచర్ సిటీ మున్ననూర్, సోమశిల మీదుగా టూరిజం ప్రాంతాలను కలుపుతూ ప్లాన్ చేయాలన్నారు. మరోవైపు వరంగల్ ఎయిర్పోర్ట్లో కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా తూడుగుర్తిలో ఇందిరం ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి శాసనసభ సభ్యులు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజల్లో అభద్రతాభావం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా SP నరసింహ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు ఆకతాయిల సమాచారాన్ని ఫోటోలు, వీడియోలు తీసి 87 1268 602 నెంబర్కు పంపాలని, అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. జిల్లాలోని రైతులకు పత్తి పంట సాగుకు అవసరమైన రాయితీ, విత్తనాలు, రసాయనాలు అందుబాటులో ఉన్నాయని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకట తెలిపారు. రైతులు సమగ్ర పంటల యాజమాన్య పద్ధతిలో విత్తనాలు నాటి అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సహా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ ఓవర్

ఎక్సిస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్ సిరిసిల్ జిల్లా కేసీఆర్ నగర్ కాలనీకి చెందిన చిన్నారులు పానీపూరి తిని అస్వస్థ గురి అయ్యారు. కడుపు నొప్పి వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వం లక్ష్యమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జహ తెలిపారు. ఈరోజు బండ్లగూడెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల విద్యా నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే జయంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా సహా అన్ని ఎరువులను సకాలంలో అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల రక్షణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూల హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20 మరికాసపట్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ప్రతిరోజు 1:20 నుంచి 2 o'clock మధ్యలో షో టైం కదా. మరి ప్రతిరోజు మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్స్ పంపించాలి. నెంబర్ తెలుసు కదా, మరొకసారి చెప్తున్నాను. 0402324 0852, 0403 2324 0852. మరి కరెక్ట్ ఆన్సర్తో పాటు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీ పేరు అన్నది పంపిస్తే కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా చదువుతూ ఉంటాం కదా. ప్రతిరోజు షో టైంలో వివిధ రకాల క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మీ ఫిలిం క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు మా ఆర్జేస్. మరి మీరు కూడా అలాగే హుషారుగా సమాధానాలు పంపిస్తూ ఉంటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. చాలామంది శ్రోతలు రెడీగా ఉన్నారు, అండ్ కొంతమంది రెడీ అయి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. ఒక పాట విందాం, పాట తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శంకర్ మహాదేవన్ పాడిన పాట కోటి గారి సంగీత సారథ్యంలో సిరివెన్నెల గారి సాహిత్యం నువ్వు నాకు నచ్చావు సినిమాలోంచి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. శ్రోతలు సిద్ధంగా ఉండండి, మీ మీ మొబైల్ ఫోన్స్ తీసుకుని ఆన్సర్స్ పంపించడానికి తయారైపోండి. ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అభయ్ ఘాట్, ఐ రిపీట్, అభయ్ ఘాట్ ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా సమాధి పేరు? అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధాని మెమోరియల్ లేదా అభయ్ ఘాట్ అనేది ఏ మాజీ ప్రధానికి సంబంధించిన సమాధి పేరు? కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి. 0402324 08522 అనే నెంబర్ మీద.

షో టైం వింటున్నారు. షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను ఈ సాంగ్కి ముందు. క్వశ్చన్ ఏంటంటే, అభయ్ ఘాట్ అని ఏ మాజీ ప్రధాని మెమోరియల్ని పిలుస్తారు అని అడగడం జరిగింది. శ్రోతలు కుప్పలు కుప్పలుగా మెసేజెస్ పంపించారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. లేట్ చేయకుండా టకటక్క వాళ్ళ పేర్లు చదివేద్దాం. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, సురేష్ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ నుంచి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కృష్ణకుమార్ గారు ఖమ్మం నుంచి, నేదునూరు కళ్యాణచారి గారు, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, సులోచన గారు కరీంనగర్ నుంచి, సేర్ల వెంకటేష్ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, తోట సంతోష్ గారు, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు, అలాగే కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఎలగందుల సిద్ధులు గారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు, చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి, చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, విశాలాక్షి గారు సైనిక్పూర్ నుంచి పంపించారు, శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, తర్వాత మూసాపేట నుంచి మనకు పంపించిన వాళ్ళు ఎంఎన్ నరేష్ గారు, మర్సి విజయ వీళ్ళందరూ పంపించారు, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంకా చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, బట్ మనకు ఉన్న టైంలోనే వాళ్ళ మ్యాక్సిమం పేర్లు చదవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మొరార్జీ దేశాయ్, మనకి మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మొరార్జీ దేశాయ్ గారి మెమోరియల్ని అభయ్ ఘాట్ అని పిలుస్తామన్నమాట. సెకండ్ క్వశ్చన్కి సిద్ధమైపోండి. ఇది ఫిల్మ్కి సంబంధించిన క్వశ్చన్ అడగబోతున్నాను నేను. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది క్వశ్చన్ అన్నది, బట్ వింటే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక పాట ప్లే అవుతుంది మీకు, ఆ పాట జాగ్రత్తగా వినండి, అది ఏ సినిమానో కూడా మీకు అర్థమైపోతుంది. అయితే పాట స్టార్టింగ్లో సాకిలో కొన్ని డైలాగ్స్ వస్తాయి. ఏమైందిరా అంటే, బాధగా ఉంది, నాకు లేని బాధ నీకెందుకురా అని అడిగితే, నీ బాధ నా బాధ కాదా అనే డైలాగ్స్ వినపడతాయి మీకు. అందులో బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అనే రెండు డైలాగ్స్ని పలికింది ఒకరే అన్నమాట. ఆ లైన్స్ అన్నది ఎవరు? క్లూ ఏంటంటే, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తే. ఒకసారి గెస్ చేయండి, ఆ పాట వినండి, ఆన్సర్ పంపించండి. క్వశ్చన్ క్లియర్ కదా? బాధగా ఉంది, నీ బాధ నా బాధ కాదా అన్నది ఎవరు? పాట యాక్చువల్గా పాడింది ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు పాడారు, బట్ ఆ రెండు లైన్స్ మాత్రం ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తి ఒకరు అన్నారు. అది ఎవరో గుర్తుపట్టండి, ఆన్సర్ పంపించండి. 0402324082 Here is the song.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: షో టైం వింటున్నారు. 1:43 అవస్తుంది స్టూడియో క్లాక్ లో. రెండు ప్రశ్నలు కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పటి వరకు. రెండవ ప్రశ్నకి సమాధానంగా చాలా మంది శ్రోతలు ఆన్సర్స్ పంపించారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ నాకు ఒక 50% అయితే కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. ఫస్ట్ ఆన్సర్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన శ్రోతలు కూడా కొంతమంది సెకండ్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. జనరల్గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా ప్రతిరోజు, ఎక్కువగా శ్రోతల పేర్లు కరెక్ట్ పంపినా కూడా వాళ్ళ పేర్లు మ్యాక్సిమం రిపీట్ అవ్వకుండా కొత్త వాళ్ళ పేర్లు చదవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. బట్ ఇవాళ ఏంటంటే కొంచెం ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా పంపిన వాళ్ళే సెకండ్ క్వశ్చన్కి కూడా మళ్ళీ కరెక్ట్గా పంపారు, కాబట్టి కొన్ని నేమ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి అనుకుంటున్నాను నేను. ఎస్, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇందాక ప్లే అయిన పాట రాను రానంటూనే సినిమాలో సాకి పోర్షన్లో స్టార్టింగ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆర్పి పట్నాయక్ గారు అడిగిన ప్రశ్నలకి ఒక వాయిస్ కౌంటర్గా కొన్ని డైలాగ్స్ చెప్తుంది. ఆ వాయిస్ ఎవరిది అని అడిగాను, చిన్న క్లూ ఇచ్చాను, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తి వాయిసే అదని చెప్పి. కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన శ్రోతలు జయరాం రాధా కోడుమూరు నుంచి, బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, మురళీ రాధాకృష్ణయ్య రాధమ్మ దేవునూరు నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తు నుంచి, బాలాజీ సావిత్రి గారు కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, మురహర్ యశోద గారు నిజామాబాద్ నుంచి, సేర్ల వెంకటేశ్ సుగుణ గారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు, చిలుక నారాయణ అనసూయ

అరుణా పద్మనాభం గారు మల్కాజ్ గారి నుంచి, పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు సైదాబాద్ హైదరాబాద్ నుంచి పంపించారు. వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కదా నేను. ఈ సినిమాకి డైరెక్షన్ చేసిన తేజ గారు ఆ డైలాగ్స్ అన్నారనమాట. ఆర్పి పట్నాయక్ గారు మీరు అంటే బాగుంటుంది అని ఆయన చేత, తేజ గారి చేత ఆ మాటలు అనిపించారు. సో సింగర్స్ లిస్ట్లో కూడా తేజ గారి పేరు పడిపోయిందనమాట జయం సినిమాతో. థర్డ్ క్వశ్చన్ అడుగుతాను ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్. షో టైం వింటున్నారు 1:45 స్టూడియో క్లాక్లో టైం.

0: నేను శైలజ సినిమా నుంచి పృథ్వీ చంద్ర పాడిన పాట విన్నారు. రచన రామజోగేశ్ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వన్ 149 అవుతోంది, మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్గా థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, ఈజీ క్వశ్చనే. ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? ప్రశ్న మరోసారి, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి? జనరల్గా ఈ పండును ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ పండు తీసుకోవడం మంచిదని. ఆన్సర్ పంపించండి 0402324 0852 అనే నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

వచ్చాయండి. బట్ ఒకటి క్లినికల్లీ ప్రూవెన్, మనకి సైంటిఫిక్గా కూడా అది ప్రూవ్ చేయబడి చాలా వార్తాపత్రికల్లో కానీ ఇటీవల కాలంలో బాగా వచ్చిన వార్త అది. దాని నుంచే నేను తీసుకుని అడిగాను. మనకి చాలామంది రకరకాల ఆన్సర్స్ పంపారు. అరటి పండు, జామ పండు అని, నిమ్మ పండు అని, అవకాడో అని రకరకాలవి పంపించారు. బట్ కరెక్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ మంది పంపించారు. వాళ్ళ పేర్లు మనం చదివేస్తాను. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ గారు కీసర్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, బొమ్మిదేన లక్ష్మీనారాయణ గారు, సేర్ల వెంకటేష్ సుగుణ గారు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్ గారు అండ్ భోగ మార్కండేయ అనిత గారు, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా చిలుక నారాయణ గారు, అనసూయ యమున గారు జాన్కంపేట నుంచి, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సరే మీరు పంపిన పళ్ళల్లో కూడా ఉంటాయి, బట్ నేను అడిగిన క్వశ్చన్ మీరు జాగ్రత్తగా విని ఉంటే గనక, ఏ పండులో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు ఉంటాయి అని అడిగాను నేను. కరెక్ట్ ఆన్సర్ బొప్పాయి పండు, పపాయా. పపాయాలో మన శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు దొరుకుతాయి. అందుకే చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి అనుకునేవాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్లో ఈ బొప్పాయి పండును తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. సో ఇవాళ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మా శ్రోతలందరూ కూడా. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రాంగ్ ఆన్సర్స్ పంపించినా ఏం పర్లేదు, మళ్ళీ రేపు ఉంటుంది షో టైం. ప్రతిరోజు ఉంటుంది ఈ షో టైం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మళ్ళీ రేపు కూడా షో టైంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇవాల్టి షో టైం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా శ్రోతలందరికీ ఇవాల్టి షో టైంలో పార్టిసిపేట్ చేసినందుకు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:16. మరి కాసేపట్లో వింటారు శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే పవన్. ప్రతిరోజు శక్తిశీలిలో ఉమెన్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తమ తమ రంగాల్లో సక్సెస్ అయ్యి వేరే వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలిచే ఎందరో నారీమణుల విజయ గాథలు మనం ప్రతిరోజు శక్తిశీలిలో మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? వేడుక చిన్నదైనా పెద్దదైనా సరే, అది పూర్తయ్యేసరికి భోజనాలు, రకరకాల స్నాక్స్, అక్కడికి వచ్చిన గెస్ట్లకు ఇచ్చే రిఫ్రెష్మెంట్, ఇవన్నీ కూడా ప్రతి వేడుకలో కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. మరి తీరా ఆ వేడుక పూర్తయిన తర్వాత చూస్తే అక్కడ వ్యర్థాలు కుప్పలు తప్పులుగా బయటపడుతూ ఉంటాయి. అండ్ దురదృష్టవశాత్తు వాటిలో ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువ. అలంకరణ మొదలు భోజనాల కోసం ఉపయోగించే కట్లరీ వరకు ప్రతి దాంట్లో కూడా మనం ప్లాస్టిక్ని ఎక్కువగా వినియోగిస్తూ వస్తున్నాం. అయితే ఇలా ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతాయన్న విషయం తెలిసినా కూడా చాలామంది తేలిగ్గా తీసుకుంటున్నారా, నేను ఒక్కడిని చేస్తే ఏమైంది, నేను ఒక్కదాన్ని చేస్తే పెద్ద ఏమైపోతుంది అనేటువంటి మైండ్ సెట్ ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తోంది. కానీ ఈ నిర్లక్ష్యం అనేది ఏదైతే ఉందో అది ఆమె మాత్రం సహించలేకపోయింది. ఎలాగైనా దాన్ని తగ్గించాలి అని కోరుకుంది. ఆవిడే గురుగ్రామ్కి చెందిన ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అన్నమాట. ప్రస్తుతం ఓవైపు చదువుకుంటూనే మరోవైపు ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థ నడుపుతోందామె. ఈ వేదికగా ఏదైతే తను రన్ చేస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో దాని నుంచి పర్యావరణ హిత ఇకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ తద్వారా వేస్టేజ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ చొరవే ఇటీవలే ఆమెకు యంగ్ చేంజ్ మేకర్ అవార్డు దక్కేలా చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ శక్తిశీలిలో మనం ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. మరింతకీ ఎవరామె చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి శక్తిశీలి ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ

తాజ్ మహల్ సినిమా నుంచి మంచి మెలోడియస్ సాంగ్ విన్నాం కదా. ఎంఎం శ్రీలేఖ గారు కంపోజ్ చేసిన పాట ఇది. చంద్రబోస్ సాహిత్యానికి బాలుగారు చిత్రగారు పాడింది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్లో 2:26 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతోంది. శక్తిశీలి వింటున్నారు మీ ఆర్జే పవన్తో. మరి శక్తిశీలిలో మనం ఇవాళ ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే యంగ్ చేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న ఒక యువ ఆంటర్ప్రెన్యూర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకీ ఎవరావిడంటే గురుగ్రామ్కి చెందిన సైనా సాహ్ని గారి గురించి ఇవాళ శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోతున్నాం. రోజువారీ పనులతో పర్యావరణం కలుషితం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని చెప్తారు సైనా సాహిని. ఆమెకు చిన్న వయసు నుంచే ఈ పర్యావరణం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. పర్యావరణాన్ని ఎలాగైనా కాపాడాలి అని ఎక్కువగా కుతూహలంతో ఉండేవారు. ఆమె స్పృహ చాలా ఎక్కువగా చూపించేవారు. ఈ క్రమంలోనే ఇటు ఇంట్లో అటు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా పర్యావరణానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకునేది కాదనమాట. ఆమె అలా చేస్తున్న వారిని వారించేది. పెరిగి పెద్దయ్యే కొద్దీ పర్యావరణంపై ప్రేమను మరింతగా పెంచుకుంది సైనా. పెళ్ళిళ్ళు, పార్టీలు, ఇతర వేడుకలు, ఇలా సందర్భం ఏదైనా కూడా అలంకరణ దగ్గర నుంచి కట్లరీ దాకా మనం ఎక్కువగా ప్లాస్టిక్నే వాడుతూ ఉంటాం. ఇలా ఒకసారి వాడి పడేసే వస్తువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా కూడా మనం పట్టించుకోమని చెప్పాను కదా ఇందాక నేను. అండ్ ఈవెంట్కి హాజరైన వాళ్ళు కూడా మనం తిన్నామా, ప్లేట్ పక్కన పడేసామా, చేయగడుక్కున్నామా, వెళ్ళిపోయావా అన్నట్టే ఉంటారు. కానీ ఇలా ఈవెంట్కి హాజరైన వారు కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తుంటారు. కానీ సైనా మాత్రం ఈ సమస్యని అట్లా వదిలేయాలి అనుకోలేదు. దీనికి ఎట్లాగైనా పరిష్కారం చూపెట్టాలి అనుకుంది. మరి ఎలా పరిష్కారం కనుగొనే దిశగా ఆమె ప్రయాణం సాగింది? ఎందుకు అంత చిన్న వయసులోనే యంగ్ అచీవర్ అవార్డు అందుకునే అంత గొప్ప పని ఏం చేసింది సైనా? తెలుసుకుందాం ఇవాళ శక్తిశీల్లో. అందుకన్నా ముందు పాట విందాం. అల్లరి ప్రేమికుడు సినిమా నుంచి కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ వచ్చేస్తోంది మీ అందరి కోసం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నానా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
6: మీ వ్యాపార ప్రకటనలు

0: ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అలాగే ఎన్విరాన్మెంటిస్ట్ సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చాలా చిన్న వయసులోనే యంగ్ అచీవర్స్ అవార్డు అందుకున్న సైనా సాహ్ని, చిన్నప్పటి నుంచే తనకి ఈ పర్యావరణం మీద ఆసక్తి ఎక్కువ అనమాట. అండ్ ఆవిడేమంటారంటే, నేను ఎన్నో ఈవెంట్లకు హాజరయ్యాను, అక్కడ అలంకరణ నుంచి విందు భోజనం దాకా అడుగడుగునా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపించేది. అండ్ వేడుకలు పూర్తి కాగానే ఎటు చూసినా ఈ ప్లాస్టిక్ వేస్టే కనబడేది అని చెప్పి. అయితే ఆవిడలో ఒక ఆలోచన వచ్చింది, వీటికి బదులుగా ఎకో ఫ్రెండ్లీ వస్తువుల్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు, ఆల్టర్నేటివ్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే ఈ వృధాని తగ్గించవచ్చు కదా అనిపించింది ఆమెకి. ఈ ఆలోచనతోనే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ సంస్థను ప్రారంభించాలన్న నిర్ణయానికి వచ్చాను అని చెప్తారు సైనా సాహ్ని. గతేడాది జీరో పేరుతో ఒక ఈవెంట్ నిర్వహణ సంస్థను ప్రారంభించారు ఆమె. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్, అంటే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ లేకపోతే థర్మకోల్కి బదులు పర్యావరణ హిత ఉత్పత్తులు ఉపయోగించి వేడుకల్ని నిర్వహించడం ఈ జీరో అనే సంస్థ ముఖ్య ఉద్దేశం. పూర్తి ఎకో ఫ్రెండ్లీగా మొత్తం ఈవెంట్స్ అన్నింటినీ కూడా నిర్వహించడం, అండ్ అలంకరణ కోసం ఈ డెకరేషన్కి కూడా ఎక్కువగా ప్లాస్టిక్ పూలే వాడుతున్నారు కదా ఇప్పుడు. అయితే ఈ డెకరేషన్ కోసం సహజ సిద్ధమైన మెటీరియల్స్ను ఉపయోగిస్తున్నారు ఈ జీరో టీం వాళ్ళు. ఈ క్రమంలోనే రంగురంగుల పూల రేకులు, వివిధ చెట్ల ఆకులు, రంగురంగుల క్లోత్స్, తిరిగి ఉపయోగించడానికి అంటే రీయూజ్ చేసే వీలున్న ఈ డెకరేటివ్ ఐటమ్స్, అండ్ వేడుక పూర్తయిపోయిన తర్వాత కంపోజ్ చేసే మెటీరియల్ వంటి వాటితో వేదికను అందంగా అతిథులకు చూసే వాళ్ళకి కంటికి ఇంపుగా ఆహ్లాదాన్ని పంచేలా ముస్తాబు చేస్తోంది సైనా సాహిని నేతృత్వంలోని ఈ జీరో అనే ఈవెంట్ ఆర్గనైజేషన్ సంస్థ. అంతేకాదు విందు కోసం ఎకో ఫ్రెండ్లీ కట్లరీని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ చాటే ఈ తరహా వేడుకలు ఎన్నో మధురానుభూతుల్ని మిగుల్చుతాయంటున్నారు సైనా. మాట్లాడుకుందాం ఇంకా శక్తిశీల్లో మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో ఎస్పి చరణ్ పాడిన పాట వేటూరు గారి సాహిత్యం సఖీ సినిమా నుంచి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు.

0: అతారింటికి దారేది సినిమా నుంచి రామజోగ శాస్త్రి గారు రాసిన పాట, కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్, శంకర్ మహాదేవన్ పాడిన పాట ఇది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి వింటున్నారు. 249 అవుతోంది స్టూడియో క్లాక్ లో. సైనా సాహ్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆవిడ రన్ చేస్తున్న ఈ జీరో అనే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్స్లో ఈ ప్లాస్టిక్ అనేది అసలు లేకుండా చేయాలన్నది ఆవిడ లక్ష్యం అనమాట. వేడుక ఏదైనా సరే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఈ మధ్యలో. అందుకే ఏమనుకుంటారంటే, ఒక మిస్కన్సెప్షన్ ఉంది చాలామందిలో, ఈ పర్యావరణ హిత ఈ డెకరేటివ్ ఐటమ్స్ గ్రాండ్ లుక్ ఇవ్వవు అనుకుంటారు చాలామంది. అందుకే డెకరేషన్ కోసం ఉపయోగించే

వస్తువులు మేలు చేస్తాయా హాని చేస్తాయా అన్న విషయాలేవి వాళ్ళకి అక్కర్లేదు. మనకి కంటికి ఇంపుగా మంచిగా కనిపిస్తోందా లేదా అనే ఉద్దేశంలోనే ఉంటారు. పైగా డెకరేషన్ కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెడతారు. నిజానికి ఎకో ఫ్రెండ్లీ అలంకరణ వస్తువులతోనే వేదికకు సహజ అందాన్ని తీసుకురావచ్చు అంటున్నారు సైనా సాహిని. అయితే అది పెళ్ళైనా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా సందర్భం థీమ్కి అనుగుణంగా సరైన అలంకరణ వస్తువులు ఎంచుకోవాలి. అప్పుడే వేడుకలు అనుకున్నంత గ్రాండ్గా జరుగుతాయి, ఎవర్ లాస్టింగ్గా మన మెమోరీస్లో ఉండిపోతాయి. అండ్ తను నిర్వహించే ఈవెంట్స్లో ఇవే సూత్రాలు పాటిస్తున్నా అంటున్న ఈ ఎకో లవర్ తన సంస్థ సేవలతో ఏడాది కాలంలోనే ఎంతోమందికి చేరువయ్యారు. కేవలం పర్యావరణ హిత వేడుకల నిర్వహణకే పరిమితం కాలేదు సైనా. మరోవైపు తన దినచర్యలో భాగంగా సస్టైనబిలిటీ జీవన శైలి ఎలా పాటించాలో కూడా తన చుట్టూ ఉన్న వారికి నేర్పిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం క్రమంగా తగ్గించడం ఇంటి నుంచే మొదలు కావాలని చెప్తున్నారు ఈమె. ఈ క్రమంలోనే ప్రత్యేక సెషన్స్ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఆయా వేదికలపై ప్రకృతి పచ్చదనం ప్రాముఖ్యతని చాటి చెబుతూ సోషల్ మీడియాని బాగా వాడుకుంటూ అందులో పోస్ట్ చేస్తూ అందరిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ సైనా. ఇలా సమాజంలో మార్పు కోసం పరితపిస్తోన్న ఈ యువ ఆంటర్ప్రెన్యూర్ ఇటీవలే ఒక ప్రముఖ సంస్థ యంగ్ చేంజ్ మేకర్ అవార్డుతో సత్కరించింది. మాట్లాడుకుందాం ఇంకా సైనా సాహ్ని గారి గురించి మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో సైనా సాహ్ని గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, పర్యావరణం మీద ఆవిడ చూపిస్తున్న శ్రద్ధకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రోత్సహించడమే మా జీరో లక్ష్యం అంటున్నారు ఆమె. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది అంటున్న సైనా సాహ్ని ప్రస్తుతం ఇంకా చదువుకుంటోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఆనర్స్లో డిగ్రీ చదువుతున్నారు. మరోవైపు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం సైనాకి. గురుగ్రామ్లోని స్కాటిష్ హై ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్న డ్యాన్స్ క్లబ్కి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగంగా 30 మందికి పైగా ఔత్సాహికులకు డ్యాన్స్లో మెళకువలు కూడా నేర్పిస్తోంది. అంటే అంత చిన్న వయసులో ఈ ఎన్విరాన్మెంట్ పట్ల ఆమెకున్న స్పృహకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న జెన్జీ వాళ్ళందరూ కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఇట్లా సామాజిక స్పృహ కలిగి ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ జనరేషన్ కాబట్టి కొంత ఈ స్పృహ ఉన్న వాళ్ళు తక్కువగానే కనిపిస్తారు. మరి అలా ఇంత స్పృహ ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎంతో సాధించాలి అని మనం కూడా బెస్ట్ విషెస్ చెప్దాం సైనా సాహ్నికి శక్తిశీలి వేదిక నుంచి. తెలుసుకున్నాం కదా సైనా సాహ్ని సక్సెస్ స్టోరీని. ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని మనం కూడా కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి.
0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ నెల 26వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హుస్నాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు ఓటర్ల సర్వే అవగాహన సదస్సుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ టి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అధికారులను ఆదేశించారు.

ఎస్సీబీసీ సంక్షేమ శాఖలో 2,000 రూపాయల కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లు లక్ష్మణ్ సవాల్ విసిరారు. 1,100 రూపాయల కోట్ల టెండర్లో 2,000 రూపాయల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వపు డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కొత్త వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఎంపీ డాక్టర్ మల్లురవి ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ సమావేశానికి హాజరయ్యారు. సాంప్రదాయ శ్రమతో కూడిన ఎంఎస్ఎంఈ రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలపై ఈ కమిటీ చర్చించింది. తెలంగాణ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో ఏర్పాటైన మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థ ఇది అని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDN ఫాలో అయ్యండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: లైక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: హాయ్, హలో, నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. స్టూడియో క్లాక్ లో టైమ్ 5 గంటలు దాటి 4 నిమిషాలకు వస్తోంది. ముద్దపప్పు, ఆవకాయ, రాగి సంకతి, నాటికొడి, ఎండాకాలం మామిడి పళ్ళు, చలికాలం హాట్ హాట్ సూప్స్, ఇక వర్షాకాలం వస్తే ఆహా వేడి వేడి పకోడీలు, బజ్జీలు, పొగలు కక్కే చాయ్, బెస్ట్ కాంబినేషన్ కదా. మరి చాయ్కి బెస్ట్ కాంబినేషన్ అంటే మీరేం చెప్తారు? మీకు నచ్చిన ఆ బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే డూ మెసేజ్ మీ ఆన్ 2324-0852 నంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీరు ఇష్టపడే ఆ చాయ్ బెస్ట్ కాంబినేషన్ ఏంటో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సిప్పు, ఒక్క సిప్పు అలా గొంతులో దిగితే చాలు, ఇలాగే జోరు పెరుగుతుందన్నమాట. అదే చాయ్కున్న మహత్యం, రైట్? మరి నేను అడిగాను చాయ్కి బెస్ట్ కాంబినేషన్ అంటే మీరేం చెప్తారు అని. సో మీరు ఏది చాయ్కి బెస్ట్ కాంబినేషన్ అనుకుంటున్నారు నాకు మెసేజ్ చేయండి 0042324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: 5:10 అండ్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగాను ఏంటి అంటే చాయ్కి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే చాయ్ ప్లస్ బిస్కెట్. ఓకే ఓకే. చాయ్ ప్లస్ బన్, ఓకే. చాయ్ ప్లస్ స్నాక్స్, ఓకే, ఇట్స్ ఫైన్. చాయ్ ప్లస్ బెస్ట్ ఫ్రెండ్, వావ్, అమేజింగ్ కాంబినేషన్ కదా. అండ్ ఇంకొక అద్దరిపోయే కాంబినేషన్ చెప్పిన, చాయ్ ప్లస్ బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ మ్యూజిక్. ఇది కదా మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ అంటే. మరి లేట్ ఎందుకు? మీ చాయ్ సిప్తో మీరు అండ్ ఇక్కడ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో లెట్ స్టార్ట్ ఆర్ జర్నీ చాయ్తో. హాయ్ కబుర్లు, ఓన్లీ ఆన్ 102.8 ఎఫ్ఎంలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అరుడు కావల్ నో మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు. 5:49 స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు చాయ్ తో హై కబుర్లో విత్ యువర్ ఆర్జే స్వాతితో.
1: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

5:15 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. పూర్వకాలంలో అంటే మరీ పూర్వకాలం కాదులే, కానీ ఈ టెక్నాలజీ అంతగా డెవలప్ కాకముందు మనకు కోపం వచ్చింది, హర్ట్ అయినామని చెప్పనికే ఏం చేస్తుండే అలుగుతుండే. అండ్ ఇంకోటి ఏంది, అన్నం తినకుండా పండుకుతుండే. ఇక నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అంటే కోపం వచ్చింది అని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇంకేం చేస్తుండే చెప్పన, ఇంట్లో గిన్నెలన్నీ ఎత్తేస్తుండే కదా. నవ్వుతున్నారు, ఇప్పటికి కూడా చాలా ఇళ్లలో కోపాన్ని అట్లనే ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అనమాట. ఇక నెక్స్ట్ హ్యాపీగా ఉన్నామని తెలిస్తే రెండు కూరలు ఎక్కువ చేస్తారు, బయట నుంచి స్వీట్లు తెస్తారు, అడగకముందే అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళనమాట. ఇంతే, ఇవే మన ఎక్స్ప్రెషన్లు అండ్ ఇవే మన పాతకాలం ఎక్స్పీరియన్స్లు కూడా. మరి ఇలాంటి స్వీట్ క్యూట్ మెమరీస్ని రీప్లేస్ చేస్తూ సింగిల్ క్లిక్తో మన ఎక్స్ప్రెషన్ని ఆక్యుపై చేసిన టెక్నాలజీ, ఎనీ గెసెస్ చెప్పనా? ఎమోజీస్ కదా. ఏంటండి

అవుతున్నారు. నిజంగా నిజం, ఒకప్పుడు అలక, కోపం, హ్యాపీనెస్ ఏది ఉన్నా సరే దానికి పేజీలు పేజీలు లెటర్లు రాసి అలా పంపించేవాళ్ళు, లేదంటే ఇంకా బతిమాలుకోవడాలు ఇవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ప్రజెంట్ మన లైఫ్లో వాటికున్నంత క్రేజ్ మామూలుగా లేదు తెలుసా. అందుకే ఈరోజు సెలబ్రేట్ చేస్తారు ఏంటి అంటే వరల్డ్ ఎమోజీస్ డే అని. మరి ఆ ఎమోజీ స్పెషాలిటీ ఏంటి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఇంజనీర్ కృష్ణరాజ్, అండ్ అలాగే ఈ పాట రాసిన లిరిసిస్ట్ భువన చంద్ర ఇద్దరు కలిసి పాడిన పాట విన్నారు. ఫ్రమ్ ద మూవీ ప్రేమలేఖ 521 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు చాయ్తో హై కవర్లో విత్ యువర్ ఆర్జే స్వాతితో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: హెచ్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. మాటలు లేవు మాట్లాడుకోలేవు అని ఏదో సినిమాలో డైలాగ్ అన్నట్టు ఈ ఎమోజీస్ వచ్చాక ఆ డైలాగ్ కి 100% న్యాయం జరిగింది అనిపిస్తుంది. ఏం ఎక్స్ప్రెస్ చేయాలన్నా డింగ్మని ఓ ఎమోజీని క్లిక్ చేస్తే సరి, అవతలోడికి మ్యాటర్ కన్వే అవుతుంది. యూనో రొటీన్ లైఫ్ లో ఈ ఎమోజీలతే హవా నడుస్తుంది అంటే నమ్ముతారా? ఎందుకు నమ్మరు? అవును స్వాతి అంటూ ఓ తంబ ఎమోజీ నాకు పంపించేస్తారు అంతేనా? అవును. ఇంతకీ మీరు రెగ్యులర్గా ఎక్కువగా వాడే ఎమోజీ ఏంటి? నాకు వాట్సాప్ చేసేయండి 0404-232-4082. మీరు రెగ్యులర్గా మెసేజెస్ అండ్ చాట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడే ఆ ఎమోజీ ఏంటో నాకు వాట్సాప్లో పంపించండి. వింటూనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రెండు కలిసి థియేటర్లలో మామూలు తైతక్క కాదు, పెద్ద సినిమా మాత్రం సూపర్ టాక్ ని తెచ్చేసుకుంది. రైట్, మరి 5:28 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చాయ్తో హాయ్ కబుర్లు. మనం మాట్లాడుకుంటున్నాం కదా, మాటలతో చెప్పలేని మన ఎమోషన్స్ ని ఎలాంటి అక్షరాలు లేకుండానే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో ఈ డిజిటల్ బొమ్మలు నిజంగా గ్రేట్ అనమాట. ఈ ఎమోజీలు ఎలా పుట్టాయి, ఎక్కడ పుట్టాయి అని మీరు నన్ను అడిగితే, చరిత్రకి ముందు చరిత్రకి తర్వాత అని మన వరుణ్ తేజ్ అన్నట్టు, ఇక చరిత్ర ముందు అంటే 1862లో అబ్రహం లింకన్ ఏదో స్పీచ్ ఇచ్చినప్పుడు అని చెప్తారు. నాకైతే తెలియదు, ఎందుకంటే అప్పుడు నేను కూడా ఉట్లే, పోనీ మా తాతను నాయనమ్మని అడుగుదాం అంటే వాళ్ళు కూడా ఉట్లేరు అనమాట. కానీ నాకు ఒకటి తెలిసి ఏంటి చెప్తానా, 2020 and 2021 ఈ టైం అంటే కరోనా టైంలో ఈ ఎమోజీలని మస్తు వాడడం మొదలెట్టిండ్రంట మనోళ్ళు. అప్పటి నుంచి ఈ ఎమోజీలు ఎట్లయిపోయినాయంటే మాటల్ని మొత్తం బంద్ చేసి మొత్తం ఏం చెప్పాలనుకున్నా, అలిగినా, కోపం వచ్చినా, సంతోషపడినా, ఏం చేయాలనుకున్నా సరే మొత్తం ఎమోజీలనే వాడుతున్నారనమాట. ఇప్పుడు నేను అడిగాను కదా, మీరు రెగ్యులర్గా వాడే ఎమోజీ ఏంటి అంటే, మహేశ్వరం రిసాలా బజార్ నుంచి నమస్తే ఎమోజీ పెట్టారు. నాకు పెట్టారా లేకపోతే జనరల్గా మీరు ఇది వాడుతుంటారా? ఓకే, ఫైన్. యూనో నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, సో ఆ ఫ్రెండ్ ఏంటంటే ఆ ఎమోజీల్లో కూడా చాలా జాగ్రత్తగా పెడుతుంటాడనమాట. మనం ఏ పోస్ట్ పెట్టినా ఏ మెసేజ్ పెట్టినా సింపుల్గా ఓ పూల గుర్తుంటుందే బొకే, ఆ బొకే పెట్టేస్తాడనమాట. సో అప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంటుండే, అసలు మా బాస్ ఏ మెసేజ్ పెట్టినా అసలు అందులో ఏముందో కూడా చదవక ముందే ఓ తంబు పెట్టేస్తాడమ్మయ్యా నా పని అయిపోయింది అని. రైట్, మరి ఇలా మనం కూడా రకరకాల ఎమోజీస్ని రెగ్యులర్గా వాడుతుంటాం కదా, మరి మీరు రెగ్యులర్గా వాడే ఆ ఎమోజీ ఏంటో నాకు మెసేజ్ చేయండి. ఆన్సర్ 4023240852. వీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జే స్వాతితో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 5:36 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లో విత్ యోర్ రాజే స్వాతితో. మాటలన్నీ ఎమోజీలుగా మారిపోయిన ఈ రోజుల్లో ఆ ఎమోజీల గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను అనమాట. ఇంకో విషయం చెప్పిన, మనం ఎక్కువ ఏ ఎమోజీని వాడుతున్నాం అనే దాన్ని బట్టి మన మానసిక స్థితిని, ఏజ్ని కూడా అంచనా వేస్తారట తెలుసా? మీకు తెలుసా, 22 నుంచి 37 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎక్కువగా క్లాసిక్ రెడ్ హార్ట్ ఉంటుందే, ఆ హార్ట్ని ఎక్కువగా వాడతారంట. అంటే అంతమంది హార్ట్ బ్రేక్ అవుతారా లేకపోతే ప్రేమలో వాడతారు, నాకైతే తెలియదు కానీ దాన్ని మాత్రం ఎక్కువ వాడుతున్నారట. అండ్ ఇంకో విషయం తెలుసా, మనకు కూడా ఆఫీస్లో టాప్ 5 టాప్ 10 ఇట్లా ఉంటాయి కదా, స్కూల్లో ర్యాంకులు ఇస్తుండే కదా, అట్లా ఈ ఎమోజీస్కి కూడా ర్యాంకులు ఉంటాయంట తెలుసా? మరి ఇంతకీ ఏ ఎమోజీ ఏ ర్యాంకులో ఉంది తెలుసుకోవాలనుందా? సరే చెప్పేస్తాను అనమాట. ఫస్ట్ ప్లేస్ ఏంటి, రెడ్ హార్ట్. సో అందరు మస్తు ప్రేమ ఎక్కువైపోతుంది. అవును, రెడ్ హార్ట్ ఎందుకు వాడతారు అయ్యా నాకు తెలియక నేను పింక్ వాడతా ఎక్కువ. ఓకే ఫైన్. అండ్ రెండోది వచ్చేసి ఇలా కన్నుకొట్టే ఎమోజీ ఉంటుంది కదా, సో అది సెకండ్ ప్లేస్లో ఉందట. అండ్ ఇకపోతే థర్డ్ ప్లేస్లో ఉన్న ఆ ఎమోజీ ఏంటి అంటే క్రయింగ్ ఎమోజీ అనమాట. అలిగినా బాధపడినా ఏం చేసినా కూడా

క్రయింగ్ ఎమోజి ఎక్కువ వాడతారంట, అది థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ ఇకపోతే ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఆ ఎమోజీ ఏంటి అంటే సన్ గ్లాసెస్ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటారు కదా, సో ఆ ఎమోజీని ఎక్కువగా వాడతారనమాట. యాటిట్యూడ్కి మస్తు వాడతాం కదా, సో అవును నేను ఇంతే అని చెప్పనీకి ఆ ఎమోజీని మస్తు వాడతారు, నేను కూడా వాడుతుంటా ఎక్కువగా. ఇకపోతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే ఓ ఎమోజీ ఉంటుందబ్బా, దాన్ని ఇట్లా క్లిక్ చేయగానే రెండు కళ్ళల్లోంచి ఇట్లా లవ్ పొంగుకు వస్తుంది చూడండి, అది ఫిఫ్త్ ప్లేస్ అట అనమాట. ఏది ఏమైనా కూడా సరదా నుండి సందేశం వరకు మనతో ట్రావెల్ చేసే ఈ ఎమోజీలకి ఇలా ఒక రోజు ఉండడంలో అస్సలు తప్పులేదు. ఏమంటారు? అవుననే అంటారు. మరి ఇంతకీ మీరు ఎక్కువగా వాడే ఆ ఎమోజీ ఏంటి నాకు వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ

0: వరల్డ్ ఎమోజీస్ డే గురించి మాట్లాడుకున్నాం. అయితే ఫోన్లో కుప్పలు కుప్పలు ఎమోజీస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఎటు పడితే అటు వాడిరు. మీకు క్వశ్చన్ తెలుసా, ఆ హ్యాండు చేతి వేళ్లతో ఉన్న ఎమోజీస్కి చాలా మందికి అర్థం తెలియదట. తెలియకుండానే టింగ్ డింగ్ మని నొక్కేస్తూ ఉంటారు. అంతే, నాకు కూడా కొన్ని తెలియవు అనుకోండి, అది మ్యాటర్. ఏమైనా ఈ చిట్కు పుట్టుకు ఉండే ఈ చిన్న చిన్న బొమ్మలు మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసే టెక్నాలజీలో ఉన్నాం మనం. సో వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ ఎమోజీస్ డే. వెంటనే ఉండండి చాయ్తో హాయ్ కబుర్లో విత్ యువర్ ఆర్జే స్వాతితో.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 5:44 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. టాలీవుడ్ లో సంక్రాంతి హీరో అంటే మస్తు క్రేజ్ ఉంటుంది తెలుసా? మరి అలాంటి క్రేజ్ ని సంపాదించుకుని సంక్రాంతి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మరి మరో కొత్త కాంబినేషన్ తో రెడీ అయితే అయిపోయాడు. ఆల్రెడీ జంధ్యాల మార్క్ డైలాగ్స్ తో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేశాడు. వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ సో ఇద్దరి కాంబోలో సంక్రాంతి 2027 కి రిలీజ్ చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నాడు. మరి జనరల్ గానే అనిల్ రావిపూడి టైటిల్స్ అంటే మూవీ టైటిల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఈ సినిమాకి ఏం టైటిల్ అనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. వెంకటేష్ అండ్ కళ్యాణం కాబట్టి వెంకీ కళ్యాణం, నో కళ్యాణ్ వెంకీ, యాచీ బాలే వెంకీరామ్, ఇలాంటివి అంటే అస్సలు కానీ కాదు. వెరైటీగా జనవరి 13న విడుదల అనే టైటిల్ని అనుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్. బై ది వే, ఈ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ రేపే కొబ్బరికాయ కొట్టబోతోంది. సో అంటిల్ జాన్13, లెట్స్ వైట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నాన్న, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థను మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాణ్యమైన విద్య, క్రీడా శిక్షణ

0: అందించేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాష్ట భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్న సీఎం, ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు 6 పాఠశాలలో చేరారని అన్నారు. యంగ్ ఇండియా కార్యక్రమంతో సహా ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను స్వయంగా చూడాలంటూ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. భవిష్యత్తులో ఒలింపిక్ పతకాల కోసం విద్యార్థులను సిద్దం చేయడమే లక్ష్యంగా ప్రముఖ ఆటగాడు మెస్సీతో జరిగిన విజయవంతమైన ఫుట్బాల్ టోర్నమెంట్ను గుర్తు చేస్తూ క్రీడల ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
1: మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలి, మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవంతో తలెత్తుకుని మన గ్రామంలో మన జిల్లాలో తిరగాలి అని అంటే విద్యలో రాణించాలి. ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దేశానికి నాయకత్వం అందించే నాయకులు కావాలి. అలా తయారైనప్పుడే మన ఊరికి మన ప్రాంతానికి మన రాష్ట్రానికి వన్నె వస్తుంది, పేరు వస్తుంది.
0: సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదట జన ఔషధి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం చొప్పదండి శివార్లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను సందర్శించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అయిన ఖర్చు, రుణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన వ్యయంలో 80% పైగా నాబార్డు రుణ సౌకర్యం కల్పిస్తోందని బండి సంజయ్ అన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను జూన్ 26 నుంచి ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మాట్లాడిన ఆయన, రాబోయే సీజన్లో పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శనం చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. 7 నిర్దిష్ట విత్తన రకాలకు విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తోందని, ఆ 7 పంటలకు అదనపు బోనస్ను అందించే విషయాన్ని కూడా పరిశీలిస్తోందని చెప్పారు. జనగామ జిల్లా నర్సింగారావుపల్లి గ్రామంలో కొత్తగా పునరుద్దరించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను, పూర్వ ప్రాథమిక పాఠశాలను స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రాథమిక పాఠశాల గత 14 మూతబడి ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన శ్రీహరి తన నియోజకవర్గంలో ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఏ ప్రభుత్వ పాఠశాల మూతపడకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గాంధీభవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం అనంతరం తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేసిన మంత్రి, 200 పైగా వినతులను పరిశీలించానని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని 50 సమస్యలను తక్షణమే పరిష్కరించారని తెలిపారు. అధికారిక నియమాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. రైల్వే మంత్రితో సమావేశం కోరుతూ కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇటీవల రాసిన లేఖను పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆడుతున్న రాజకీయ నాయకంగా ఆయన అభివర్ణించారు. గతంలో రేవంత్ రెడ్డి స్వతంత్రంగా అనేక సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కేంద్రం తిరస్కరించడం కారణం కాదని, అవసరమైన సాంకేతిక ఆర్థిక నివేదికలను సమర్పించడంలో రాష్ట ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ ఐటీ సంస్థ శ్రీయా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ యువతకు సమాన అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక రంగాన్ని వికేంద్రీకరించడం ఎంతో ముఖ్యమని సీతక్క అన్నారు. యాప్ డెవలప్మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలలో స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్నందుకు గత సంవత్సర కాలంగా ఈ ఏజెన్సీ గిరిజన యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నందుకు సీతక్క ఆ సంస్థను అభినందించారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ మైనింగ్, భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాల ద్వారా శ్రీనివాసరెడ్డి ఎంతో సంపదను ఆర్జించారని, రెవెన్యూ శాఖలను ఉద్దేశపూర్వకంగానే పరిమితం చేశారని అన్నారు. హుస్నాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు, ఓటర్ల సర్వే అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు హాజరయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియ

ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సవరించిన ఓటర్ల జాబితా నుండి అర్హులైన బీఆర్ఎస్ ఓటర్ల పేర్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తొలగించబడకుండా చూసుకోవాలని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కీలక సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, అదనపు కమిషనర్ కె చంద్రకళ ఈ సమీక్ష నిర్వహించారు. లోపాలు లేని ఓటర్ల జాబితా కోసం అర్హులందరికీ ఆంగ్లంలో ఎన్యూమరేషన్ ఫామ్లు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 481,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 141,208 కోట్ల రూపాయలను కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా డోర్న

0: 1,936 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ ప్రణాళికను జిల్లా అదనపు కలెక్టర్ జితేందర్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్యతా రంగానికి 1,41,208 కోట్ల రూపాయలను కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని నివాసితులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కొత్త వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి సురక్షితమైన తాగునీరు ఎంతో అవసరమని పేర్కొంటూ, నాణ్యమైన నీటిని అందించేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు పరిశ్రమలపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి డాక్టర్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలపై ఈ కమిటీ చర్చించింది. పరిశ్రమలను మరింత బలోపేతం చేయడం కోసం అవలంబించాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఫెర్టిలైజర్ యాప్ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ యాప్ను ఉపయోగించి రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ అవసరాలకు సుమారు 40,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 15,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించే ఓటరు జాబితా సమగ్రంగా తయారు చేసే ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు జిల్లాలో ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హరిత కోరారు. కలెక్టరేట్లో డీపీఆర్ఓ సంపత్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ నుంచి జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి, వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని, నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6 గంటలు దాటి 20 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో కొత్త ప్రేమలేఖలు కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్.
3: నాన్నా, నా దేహాత్మ మీరు. ఎందుకో మీతో ఎంతో చెప్పాలని ఉంది. వినే టైం మీకున్నప్పుడు నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పాలని నాకున్నా మీరు వినలేకపోతున్నారు. తెలుగు భాషలో నేను నా అని చెప్పుకోగలిగే పిలుపును నాకిచ్చిన ఒకే ఒక ఆత్మీయత నాన్న అన్న పిలిపే కదా. నా అన్న అక్షరంలో నా తత్వాన్ని, నా లోకాన్ని, నా ఆదరణని నాకు వెన్నతో పెట్టి తినిపించిన వాళ్లు మీరు. మొన్న నిన్నల అవగాహనతోనే రేపటి కోసం చిన్ని చిన్ని మెట్టలు నిర్మించిన గొప్ప హీరో మీరే నాన్న. అందుకే అక్షరాల్ని నా ప్రేమ పుష్పాలుగా మారుస్తూ మీకు రాస్తున్న ప్రేమలేఖ అంటూ కొడుకు తండ్రి కోసం రాస్తున్న లేఖ మీ అందరికోసం.

బంధువులు రాసిన ఉత్తరాన్ని ఎప్పటికీ ఇష్టంగా చదువుకుంటూ ఆ జ్ఞాపకాల్ని తలపోయడం మీకు ఇష్టం కదా నాన్నా. అందుకే ఈరోజు ఉత్తరం మొదలుపెట్టాను. ఈ హాస్పిటల్ కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ ఉంటే మీ మనసులాగే ఎంతో నిర్మలంగా కనిపిస్తూ ఉంది. నీరవ నిశ్శబ్దం ఈ గదంతా పరుచుకున్నట్టుగా అనిపిస్తుంది నాన్న. మీ చేతిని రెండు చేతుల మధ్య పట్టుకుని గాజు కళ్లతో అప్పుడప్పుడు అమ్మ నా వంక, సెలైన్ బాటిల్ వంక పదే పదే చూస్తూ ఉంది. నాన్న, నా దేహాత్మ మీరు. ఎందుకో మీకు ఎంతో చెప్పాలని ఉంది. వినే టైం మీకున్నప్పుడు నేను ఏమీ చెప్పలేకపోయాను. ఇప్పుడు నాకెంతో చెప్పాలని ఉన్నా మీరు వినలేకపోతున్నారు. నాన్న, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేస్తూ వెళ్ళిపోతే నాలా ఇప్పుడిలా రిగ్రెట్తో తలదించుకునే స్థితి ఏ కొడుక్కి రాదు కదా. తెలుగు భాషలో నేను నా అని చెప్పుకోగలిగే పిలుపును నాకిచ్చిన ఒకే ఒక్క ఆత్మీయత నాన్న అన్న పదమే కదా. నా అన్న అక్షరంతో నా తత్వాన్ని, నా లోకాన్ని, నా ఆదరణను నాకు వెన్నతో పెట్టి మొన్న నిన్నల మధ్య అవగాహనతో నా రేపటికి చిన్న చిన్న మెట్లను నిర్మించిన నా హీరోవి నువ్వే నాన్న. నాకు అర్థమైనంతవరకు నాన్న పాలన, అమ్మ ఆలన అంటారు. చిన్నప్పుడు ఓ రైతులా నీ చేతులు అడ్డుపెట్టి నా ప్రాణమొక్కను పెంచావు. నాకు నీతులు చెప్పేటప్పుడు ఓ పూజారిలా, నాకు కథలు చెప్పేటప్పుడు ఓ టీచర్లా, నాకు బట్టలు కొనేటప్పుడు ఓ దర్జీలా, నాకు భోజనం పెడుతున్నప్పుడు ఓ పోషక నిపుణుడిలా, నాకు సుస్థి చేస్తే ఒక డాక్టర్లా, నేనేదైనా ఓ పొరపాటు చేసినప్పుడు సరిచేసే సందర్భంలో కమ్మరిలా, నాకు అనుబంధాలు నేర్పేటప్పుడు కుమ్మరిలా, నిద్రపుచ్చేటప్పుడు గాయకుడిగా, నన్ను నవ్వించేటప్పుడు విదూషకుడిగా, గుర్రంలా మారే నటుడిగా, మొత్తంగా నా వ్యక్తిత్వ సౌధాన్ని నిర్మించే ఆర్కిటెక్ట్గా నా కోసం ఎంతో చేశావు నాన్న. నన్ను బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చడం కోసం నిన్ను నీవు అరగదీసుకున్నావు. నీ కండరాల్ని కరగదీసుకున్నావు. నీ రక్తాన్నంతా చెమట చుక్కలుగా జార్చుకున్నావు నాన్న. నన్ను చెక్కిన శిల్పివి నువ్వు. నా జీవిత కవిత్వానికి పదాలు కూర్చిన కవివి నువ్వు. నా సర్వస్వం నువ్వే నాన్న. నిన్ను నాలో కొనసాగించుకునే సహజాత సంకల్పం కూడా నువ్వే. నా ఆలనా పాలనా చూసే బ్రహ్మలా, నా స్థితికి దోహదకారిగా మలిచిన కాలంలో విష్ణువులా, నేనేదైనా తప్పు చేసినప్పుడు సరిచేసే క్రమంలో శివుడిలా, త్రిమూర్తుల సంక్షిప్త రూపంలో నువ్వు కనిపిస్తూ ఉంటావు. నే వేసిన ప్రతి అడుగు ఓ మైలురాయిలా భావించావు. నా కళ్లల్లో కన్నీరు చిందకుండా మీ కళ్లల్లో ఒత్తులేసుకుని కాపాడుకున్నారు. నా ఆత్మస్థైర్యం సడలకుండా అమృతంలాంటి మాటలతో ఉత్సాహాన్ని నింపారు. అహంకారమనే తెర ఎగరనీయకుండా ఎదగాల్సిన శిఖరాన్ని చూపించావు. అపజయపు ముళ్ల మీద నా అడుగులు పడకుండా మీ అరచేతుల్ని అడ్డుపెట్టి ఆదుకున్నారు నాన్న. ఎన్ని గాయాలు నాన్న నీ జీవనానికి. గాయాల నది నుంచి పుట్టిన మా నాన్నగా నాకు బతకటం నేర్పావు, బతుకు ఇవ్వడం నేర్పావు, మనిషిగా ఎదగటమో నేర్పావు. కాని నీ గురించి నాకన్నీ తెలుసనుకున్నానే కాని తవ్విన కొద్దీ ఊరే చలమల ఎన్నెన్నో విషయాలు ఇంకా ఇంకా తెలుస్తూనే ఉన్నాయి నాన్న. ఎంత గర్వంగా ఉందో నాన్న నువ్వు నా నాన్నవి అయినందుకు. ఎంత అపరాధంగా ఉందో నాన్న నిన్నింకా నేను సంపూర్తిగా తెలుసుకోలేకపోయినందుకు. నాన్న, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా హీరో ఎవరు అంటే నీ పేరే చెప్తూ వచ్చేవాణ్ణి. పదే పదే అందరూ అడిగేవారు ఎందుకు అని. చిన్నప్పుడు చెప్పటం తెలియక చెప్పలేదు. పెద్దయ్యాక తెలిసినా చెప్పే సందర్భమూ రాలేదు. నాన్న, నాకు నీతో చెప్పాలని ఉంది నాన్న. మా అందరికీ ఓ డజను అరటిపండ్లు కొనడం కోసం నువ్వు 3 మైళ్లు నడిచి ఆదా చేసే డబ్బు చూసి కాదు నాన్న. పగలంతా బడిలో పాఠాలు చెప్పి చెప్పి ఇంటికొచ్చాక కూడా ఊళ్ళోని పేద పిల్లల కోసం, నిరక్షరాస్యులైన పెద్దల కోసం రాత్రి 10 గంటల వరకు వీధి

ప్రియమైన నాన్నకి, నాన్న, ఎప్పుడూ రాయని కొత్త పదం టైప్ చేస్తున్నందుకేమో నా నోట్ ప్యాడు నా వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. కంపెనీ సీఈఓలకి, టీమ్ లీడర్లకి మెయిల్స్ రాయడం తప్ప మీకెప్పుడూ నేను ఉత్తరం రాయలేదు కదా నాన్న. ఎప్పుడూ 20 ఏళ్ల క్రితం మీ మిత్రులు,

బడిని ఇంట్లోనే నడిపినందుకు కాదు. ఇంట్లో 3 జతలమించి బట్టలు ఉండడాన్ని సామాజిక అపరాధంగా చూసినందుకు కాదు. మా బాల్యాన్నంతా పుస్తకాల మధ్య నడిపించినందుకు కాదు. పుట్టినరోజున కూడా ఓ జత కొత్త బట్టలు కొనివ్వమంటే చిరిగిన బట్టలైనా వేసుకో కానీ ఓ కొత్త పుస్తకం కొనుక్కోమంటూ నేర్పినందుకు కాదు. ఒక్కొక్క మెట్టు మేం పై చదువులకు పాకుతున్నప్పుడల్లా అమ్మ వంటి మీద పుట్టింటివారు పెట్టిన ఒక్కొక్క నగ మార్వాడి కొట్లోకి బదలాయించినందుకు కాదు నాన్న. ప్రతి 6 నెలలకొకసారి మా అందరితో రక్తదానం చేయించడం నేర్పించినందుకు కూడా కాదు. ఒకే ఒక్క సమాధానంతో జీవించడం ఎలాగో నేర్పించినందుకు నాన్న. నాకు నువ్వు రియల్ హీరోవి అయ్యావు నాన్న. నాకే కాదు, మన ఊరి వారందరికీ నువ్వు హీరోవి. కాదు కాదు, దేవుడివు నాన్న. వాళ్లకి ఎమ్మెల్యే ఎంపీలు ఎవరూ తెలియదు నాన్న. చదువు లేదు, ప్రభుత్వం అర్థం కాదు, కానీ తెలిసిందల్లా నువ్వు. నువ్వు మంచి మాత్రమే చూస్తావు నాన్న, మంచినే అందరికీ చేస్తావు. ఆ నమ్మకం అదొక పెద్ద బ్రాండింగ్ నాన్న. ఆ లేబుల్ని మన కుటుంబానికి నువ్విచ్చావు. విశ్వాసం, నమ్మకాలు అవి చాలా పెద్ద ఆస్తులు నాన్న. ఆ ఆస్తుల్ని కోట్లు కోట్లుగా సంపాదించిన కోటీశ్వరుడి నువ్వు. ఆ మాట వింటూ అమ్మ తల ఎత్తుకునే తీరు నిన్ను నాకు హీరోగా పరిచయం చేసింది నాన్న. నాన్న, ఓ మారు మళ్లీ నీ నోటి వెంట ఆ మాట వినాలని ఉంది నాన్న. ప్లీజ్ నాన్న, నన్నోసారి ఒళ్ళంతా తడిమి ఎప్పటి మాదిరి నా కాలరు సవరించరా నాన్న. 80 ఏళ్ల వయసులో ఒళ్ళంతా ముడతలు పడి అలసి సొలసి అవయవాలన్నీ విశ్రాంతి కోరుకుంటున్నా, ఈ వేళలో కూడా మీ ముఖం వర్చస్సుతో వెలుగుతూనే ఉంది నాన్న. జీవితాన్ని గెలుచుకున్నానన్న గర్వం, మనుషుల కోసం బ్రతికానన్న ధైర్యం మీ ముఖంలో కనిపిస్తూనే ఉంది. ఇదో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, వీళ్లకు నువ్వెవరవో తెలియవు, కానీ నీకోసం ట్రాక్టర్లు కట్టుకుని ఎడ్లబళ్ళు కట్టుకుని బస్సులేసుకుని వస్తున్న జనాల్ని చూసి నువ్వెవరో ప్రజాప్రతినిధివి అనుకుంటున్నారు. నువ్వొక బడిపంతులవని తెలిసి ఆశ్చర్యపోయారు నాన్న. బతకలేని ఆనాటి బడిపంతులు ఎంతమంది హృదయాల్ని గెలుచుకున్నాడో తెలిసి ఆనందపడిపోతూ ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు నాన్న. ఈ హాస్పిటల్ MD ఏమన్నారో తెలుసా నాన్న? మనిషే మాయమైపోతున్న వ్యవస్థలో మానవత్వమే మృగ్యమైపోతున్న సందర్భంలో ఓ మనిషిగా మీ నాన్న ఇందరి మనసుల్లో నిలిచినందుకు నువ్వు గర్వపడాలి విజయ్ అన్నారు. నిజం కదా నాన్న? నువ్వు మాస్ కాపీ చేస్తున్నారని సస్పెండ్ చేసిన చిన్న స్కూల్ హెడ్మిస్సెస్ బడిలో బీడీ తాగాడని, స్కూలుకి 4 రోజులు రానివ్వని నందు ఆడపిల్ల జడ పీకాడని జెండా కొయ్యి దగ్గర 10 రోజులు స్థూలి మీద నిలబెట్టిన రావు పెన్ను దొంగతనం చేశాడని బడంతా ఊడ్పించిన సుబ్బారావు కూడా వచ్చారు నాన్న. నాకు ఆ పనులే గుర్తున్నాయి. కానీ ఆ తర్వాత వాళ్లల్లో మార్పు కోసం, వాళ్ల మీద పడ్డ చెడు ప్రభావాన్ని దూరం చేయడం కోసం నువ్వు వాళ్ల పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నావో చెప్తూ ఉంటే నాకు కన్నీరు ఆగలేదు నాన్న. అమ్మెప్పుడూ చెప్పేది వాళ్ల నాన్నగారితో వాళ్ల అమ్మ మాట్లాడడానికే భయపడేది అని. అమ్మ వాళ్ల నాన్నతో మాట్లాడింది పెళ్ళయ్యాకేనట. అది నువ్వు వచ్చిన ధైర్యంతోనే. నేను మగ్గాడిని అన్న అహంకారం లేకుండా జీవితాన్ని అమ్మ కోసం, మా కోసం, మా పిల్లల కోసం సగభాగం ఇచ్చి మిగతా సగాన్ని సమాజానికి పంచిన దేశభక్తుడివి నాన్న నువ్వు. నీ కోడలు ఎంతమందికి చెప్తుందో తెలుసా నాన్న? ముందు మంచి కొడుకు, ఆ తర్వాత మంచి మొగుడిగా ఉంటానన్న నమ్మకంతోనే నన్ను పెళ్లి చేసుకుందట. అది నువ్విచ్చిన పెంపకం గొప్పతనం కదా. నా పిల్లలు నన్ను ఓ స్నేహితుడిగా, ఆత్మీయంగా చూస్తారు నాన్న. నువ్వు నాకొక ఫ్రెండ్లాగా, మార్గదర్శకుడిగా నిలిచావు. బంధాలను మించినవి ఇవే కదా నాన్న. సమాజానికి కావలసినవి ఇలాంటి ఆరోగ్యకరమైన వ్యవస్థే కదా నాన్న. ఇంట్లో ఆడపెత్తనవేంద్రా, ఎప్పుడూ నువ్వు లక్ష్మి ఏం చెప్పినా తలూపుతావేంట్రా, అసలు ప్రశ్నించవా అని రాములు మామయ్య ఎన్నోసార్లు నిన్ను అడిగేవాడు. నువ్వు ఒకే ఒక్క మాట చెప్పేవాడివి, ఊయల ఊపగలిగిన చెయ్యి, తృప్తిగా 10 మందికి అన్నం పెట్టగల మనసు,
అందరూ తన పిల్లలే అని

లాలించగల హృదయం ఎప్పుడూ తప్పు చేయదురా. తాను తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే అని. అదిగో నాన్న, అక్కడ నీ అర్ధభాగం అగమ్య గోచరంగా చెప్పా పెట్టకుండా నువ్వెందుకు సెలవు తీసుకోవాలనుకుంటున్నావో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. నువ్వేం చెప్తే అది చేయడమే తెలుసు ఆమెకు. ఇప్పుడు మరి సెలవంటూ అడగకుండానే నువ్వు లేకుండా మిగతా జీవితాన్ని ఎలా లాగాలో చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా నాన్న? నీ వీరునామా రాశావా నాన్న? నీ ఆశయాలు ఇంకా ఎన్ని మిగిలియున్నాయో, నీ ఆంక్షలు ఇంకా ఎన్ని నెరవేర్చాలో, నీ నిబద్ధత ఎందరికీ ఇంకా ఎన్ని హామీలు ఇచ్చిందో అన్నీ రాశావా నాన్న? నాన్న, నీకున్న 3 జతల బట్టల కోసం 1000 చేతులు ఎదురుచూస్తున్నాయి నాన్న. వాళ్ల దేవుడు గూటిలో పెట్టుకోవాలట. హాస్పిటల్ ఎక్స్రే వారి దగ్గర నువ్వు విడిచిన చెప్పుల్ని రామ్దేవ్ 3 రోజులుగా ఇంకా గుండెలకు హత్తుకునే ఉన్నాడు నాన్న. నువ్వు రాసే పెన్ను నీ జేబులోంచి పడిపోయిందని చూసి తీసుకుని చెల్లెలు దాన్ని కొంగుకు ముడేసుకునే తిరుగుతూ ఉంది నాన్న. నీ చేతికర్ర జారిందని, దాని అవసరం ఎప్పుడైనా నీకు రావచ్చని నీ మనవలు దాన్ని పట్టుకొని వరండాలో తిరుగుతూ ఉన్నారు నాన్న. నువ్వు నాకొక్కడివే హీరోవి కాదు నాన్న. మన ఇంటికి, మన ఊరికి, ఈ దేశానికే హీరోవి నువ్వు. వృత్తినే దైవంగా ప్రేమించిన వాడివి, సమాజహితమే మతంగా భావించిన వాడివి, అందరి బాగే పరిశ్రమగా జీవించిన వాడివి. నీకంటే ఎవరు నాన్న గొప్పవాళ్ళు? నీలాంటి వాళ్లే కదా ఈ సమాజానికి రావాలి. మరెందుకు నాన్న నువ్వప్పుడే విరమణ తీసుకుంటున్నావు? పెరిగే నా వయసుతో పాటు నీ కష్టం కూడా పెరిగిందిగా నాన్న. సంపాదించేటప్పుడు నీతి, ఖర్చు పెట్టుకున్నప్పుడు కారణం బలంగా లేకపోతే సంపాదన సులభమైన సమస్యలాగా, ఖర్చు తక్కువైన కష్టంలాగానే మిగిలిపోతుందని చెప్పింది కూడా మీరేగా నాన్న. సంపాదన కన్నా సాయం గొప్పది. తప్పెత్తి చెప్పే కంటే తలెత్తుకునేలా నేర్పించడం మహా గొప్ప పని అని చెప్పారు. పాఠశాలల్ని పార్ట్ టైం శాలలుగా కాకుండా బ్రతుకు పైరు నిలిచే మడులుగా మార్చింది మీరేగా. అందరూ పాఠాలు మాత్రమే చెప్తుంటే జీవిత పాఠాల్ని నేర్పిన మా బ్రతుకు విధాత మీరే కదా నాన్న. నాన్న, సాయికొడుకు జీవితం ముగించుకోబోయట, వాడికి 4 మంచి మాటలు చెప్పాలిగా నాన్న. లేచిరావా, నాగన్న పొలంలో వేసిన విత్తనాలు నకిలీవట, అర్జీ రాయాలిగా నాన్న. లేచిరావా, పారుపోసే పార్వతి కూతుర్ని పట్నంలో ఎవరో మోసం చేశారట, ఆ ఇంటి ముందు మౌనవ్రతం చెయ్యాలిగా నాన్న. లేచిరావా, కల్తీ మందు తాగి ముస్తాఫా చావు బతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు నాన్న. పరామర్శించి తనకి ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పాలిగా. లేచిరావా నాన్న, ప్లీజ్. నాన్న, ఏమీ తోచడం లేదు. నువ్వలా పడక కుర్చీలో కూర్చుని ఇంటికి వచ్చే పోయే వాళ్లతో 4 మాటలు మాట్లాడుతూ ఉంటే అదొక ధైర్యంగా ఉంటుంది నాన్న. 4 రోడ్ల కోడలిలో నిలబెట్టబడ్డ శిలా విగ్రహం కాదు నాన్న నువ్వు. 4 ఇళ్లల్లో ప్రతిష్ఠించకుండానే పూజలందుకుంటున్న మంచి మనిషివి నాన్న నువ్వు. ప్లీజ్ నాన్న, ఒక్కసారి కళ్ళు తెరవు, ఒక్క మాట మాతో చెప్పవు. నువ్వు మాకిచ్చే సందేశం కోసం కాదు, నా జీవితాన్ని ఒక సందేశంగా మలిచినందుకు. సాటి మనిషి కోసం బ్రతికేంత ప్రేమ నీ నరనరాల్లో ఎలా పాకిందో ఆ రహస్యాన్ని చెప్పు నాన్న. అప్పుడు విశ్వమానవులం మేమవుతాం, విశ్వాన్ని సుందరంగా మారుస్తాం. రానాన్న, త్వరగా రా. లేనాన్న, త్వరగలే. రేపటి తరాలను మలచిన ఓ మంచి నాన్నగా, పదుగురిలో మమ్మల్ని మంచి నాన్నగా నిలబెట్టిన నవీన నాన్నగా మమ్మల్ని దీవించు. మాకోసం మళ్ళీ ఓసారి జీవించవా నాన్న? ప్లీజ్. ప్రేమతో, నీ విజయ్.

0: కొత్త ప్రేమలేఖలు ధారావాహికలో ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

Let's see the Hello, my dear friends. Welcome to Vennela program with me, your RJ Chetan. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఫస్ట్ ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు, లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికీ ఏంటంటే ఆఫీస్లో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదిక మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే, లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి, లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలన్నీ దాని గురించి ఏం చేయాలో అర్థం

చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది, కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైపు, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇది ఒక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, OCD అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టెన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారి తీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యు స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది, మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఇస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి, తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధలు కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.
డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్నీ మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏం

0: ఉంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్ విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇంతవరకు మీరు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

55 వన్ స్టూడియో క్లబ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి పంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252 2324085353 మరొక నంబరు 2955092 నంబర్లకు కాల్ చేసి మరి మీ ప్రశ్నలకు సమాధానాలను డాక్టర్ దీప్తి పంజాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, హలో డాక్టర్ రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: బస్తీ దొరసాని మస్తుగా ముస్తాబయ్యింది, గుండె చిటపట మంటూ నీకే డైలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో అందరి ప్రయోజనం కోసం సమతుల్య సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో ఒక కీలకమైన కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో అభివృద్ధి చెందిన దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ ద్వీప దేశాలను అనుసంధానించే కనెక్టివిటీ ప్రాజెక్టును కూడా ఆయన ప్రతిపాదించారు. కనెక్టివిటీ వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్య ఇంపాక్టును ఏర్పాటు చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. దీనిలో G7 దేశాల మూలధనానికి భారత ప్రతిభను జోడించి దక్షిణార్థ దేశాల యాజమాన్యంలో ఉండేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో మోదీ స్పష్టమైన వృద్ధి ప్రజల సమ్మిళితత్వానికి శ్రేయస్సుకు దారితీస్తుందని ప్రముఖంగా ప్రస్తావిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే సూత్రాలపై ఆధారపడిన భారత వృద్ధి గాథను గురించి మాట్లాడారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు ఉన్నత స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా ఈ సాయంత్రం జరిగిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. వీరి చివరి సమావేశం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో Washington DC జరగా చాలా కాలం తర్వాత ఇరువురు నేతల మధ్య జరుగునున్న మొదటి ముఖాముఖి సమావేశం ఇదే. అంతకుముందు కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సురక్షితమైన వేగవంతమైన సమర్థవంతమైన విస్తరణను నిర్ధారించడం అనే అంశంపై జరిగిన వర్కింగ్ లంచ్లో కూడా మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో G7 నాయకులు, భాగస్వామ్య దేశాలు, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పాల్గొని డిజిటల్ ఆవిష్కరణల భవిష్యత్తు బాధ్యతాయుతమైన

0: ఏఏ అభివృద్ధిపై చర్చించారు. కాగా G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్తో జపాన్ ఛాన్సలర్ ఫెడరిక్ మెరెజ్లతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. గత దశాబ్ద కాలంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో పాటు ఆవిష్కరణలు, సాంకేతికత, స్వదేశీ తయారీ రంగాల బలాన్ని ఉపయోగించడంతో దేశ రక్షణ సామర్థ్యాలు గణనీయ మార్పులకు లోనయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాయు, భూతల, జల రంగాల్లో దేశం తన రక్షణ సామర్థ్యాలను ఎలా బలోపేతం చేసుకుందో, స్వదేశీ సాంకేతికలను ఎలా అభివృద్ధి చేసిందో, స్వయం సమృద్ధి జాతీయ భద్రత కోసం ఎలాంటి బలమైన పునాది నిర్మించిందో వివరిస్తూ మైగో పోర్టల్లోని సమాచారాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాలో ప్రధానమంత్రి పంచుకున్నారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాధినేతలు పలు ప్రకటనలు ఆమోదించారు. తమ ప్రకటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని G7 నాయకులు స్వాగతించారు. హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన సముద్రయానం ప్రాముఖ్యతను తెలియపరిచారు. ప్రాంతీయ భద్రతను బలోపేతం చేసే చర్యలకు మద్దతు తెలిపారు. మరో ప్రకటనలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను జాతీయ భద్రత, ప్రజారోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి పెరుగుతున్న ముప్పుగా అభివర్ణిస్తూ దానిపై చర్యలను ముమ్మరలు చేయడానికి G7 దేశాలు తీర్మానించాయి. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ NTA తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. రీఎగ్జామ్ పేపర్ను పంచుకుంటామని చెబుతూ టెలిగ్రామ్లో మోసగాళ్లు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఛానళ్లను నడుపుతున్నారని NTA ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. పునః పరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. పరీక్షకు ముందు జరిగిన చార్టులను చూపిస్తూ నకిలీ రుజువు వీడియోలు కూడా ప్రచారం చేయడం జరుగుతుందని పేర్కొంది. దేశంలో యాప్కు యాక్సెస్ నిరోధించడం వెనుక కారణాన్ని డైరెక్టర్ జనరల్ అభిషేక్ వివరిస్తున్న వీడియోను కూడా NTA పంచుకుంది.
1: See, NTA is committed 100% to ensure that no malpractice will happen. Every question paper has been made in a complete secure manner. We have added layers of security to what is normally done. We have taken every single precaution to ensure that nobody who is involved in setting up the question papers or translating them or printing them or moving them or storing them till the date of the examination is compromised in any manner.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ARNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2030 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ప్రపంచ ఎడారీకరణ, కరువు నిర్మూలన దినోత్సవం 2026 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం పచ్చిక భూములను గుర్తించడం, గౌరవించడం, పునరుద్ధరించడంపై మంత్రి మాట్లాడుతూ ఇండియా ఎడారీకరణ భూక్షీణత అట్లాసం గురించి తెలియజేశారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 29% భూక్షీణత ఎడారీకరణతో ప్రభావితమైందని భూపేంద్ర యాదవ్ తెలిపారు.
2: हम पूरी तरीके से अपने मंत्रालय की प्रतिबद्धता, माननीय प्रधानमंत्री जी ने जो COP 2014 की दिल्ली डिक्लेरेशन के समय में करी थी कि हम 26 मिलियन हेक्टर को 2030 तक एक तरीके से रेस्टोरेशन का काम करेंगे. भारत सरकार अपने ग्रीन इंडिया मिशन में लगभग 1.7 लाख हेक्टर जमीन का कार्य हमने किया है और कैंपा के समर्थन से भी पिछले 5 वर्षों में 3.2 लाख हेक्टर का हम लोगों ने फॉरेस्टेशन करने का काम किया है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా పౌరులను కాపాడుతూ శత్రులపై విరుసుపడే భద్రతా కంచుకోటగా దేశ పునర్నిర్మాణం జరిగిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి ఆయుధ బలంతో సరిహద్దు ఆవలి శత్రువులపై ప్రతిపన్నించడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం, నక్సలిజాన్ని నిర్మూలించడం, దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో 12కు పైగా ఒప్పందాలతో అంతర్గత భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో జాతీయ భద్రత పట్ల భారత్ దృఢమైన నిబద్ధతను ప్రపంచం కొనియాడే ఉదాహరణగా నిలిచిందని షా ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. లక్నోలో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 2వ వన్డేలో భారత్ 49.5 ఓవర్లు అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. కాగా 403 పరుగుల రక్ష సేదంలో కడపల వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 14 ఓవర్లో 2 వికెట్లను కోల్పోయి 80 పరుగులతో ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదట ఫీల్డింగ్ నేర్చుకుంది. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్

0: సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈరోజు పేర్కొన్నారు. పూణేలోని రంజన్గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. భారత్ కాబూల్కు మరో 5 టన్నుల అత్యవసర మందులను పంపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం మానవతా సహాయం అందించడంలో మన దేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ పేర్కొంది. కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు న్యూఢిల్లీలో ఆహార ధాన్యాల నిల్వ కోసం స్మార్ట్ వేరీ హౌసింగ్ వ్యవస్థను ప్రారంభించనున్నారు. గిడ్డంగుల నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడానికి, ఆహార ధాన్యాల నిల్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడానికి సాంకేతికత ఆధారిత సమీకృత పరిష్కారంగా ఈ స్మార్ట్ వేర్ హౌసింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. మణిపూర్లో భద్రతా దళాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక శాంతి భద్రత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. వేర్వేరు ఆపరేషన్లో 3 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి 26 అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయని అధికారులు ఈరోజు తెలిపారు. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరు పలు హింసాత్మక నేర కార్యకలాపాల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక స్థైర్యాన్ని అందించే వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి పరీక్షలకు ముందు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ తల్లిదండ్రులను అభ్యర్థులను కోరింది. పునఃపరీక్షకు సంబంధించి ఎలాంటి పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. 2030 నాటికి 26 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలన్న లక్ష్యానికి గాను మన దేశం ఇప్పటికే 21.76 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 2వ వన్డేలో భారత జట్టు 49.5 ఓవర్లో అన్ని వికెట్లను కోల్పోయి 402 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతి వార్తల్లో కలుసుకుందాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం. న్యాయవాదుల సంక్షేమ నిధి. ప్రముఖ హైకోర్టు న్యాయవాది, తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంత్ సేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ఈరోజు ప్రముఖ హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: రకరకాల ప్రొఫెషన్స్ సమాజంలో చూస్తుంటాము, డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లని, సైంటిస్ట్లని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అని. ప్రతి ఒక్క ప్రొఫెషన్లో కూడా వారికి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకుందాము, అతనికి ఒక జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని, జీపీఎఫ్ అని, ప్రైవేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటాయి. అలా అడ్వకేట్ వృత్తి వాస్తవానికి గవర్నమెంట్ పక్షాన పనిచేసే అడ్వకేట్లు కాకుండా, మామూలుగా ఒక వ్యక్తి అడ్వకేట్గా మారిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీసే తనకు మొదలవుతుంది. ఇవాళ రేపటి కాలంలో ఒక అడ్వకేట్గా నిలదొక్కుని తనకంటూ స్థిరమైన సంపాదన ఏర్పరచుకోవడానికి కొంత సమయంతో కూడుకున్న పని. అలాంటి అడ్వకేట్ విషయంలో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకుంటారా గవర్నమెంట్లో?
1: అవునండి, న్యాయవాదుల సంక్షేమ నిధి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది 1987లో ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చింది. ఈ న్యాయవాదుల సంక్షేమ నిధి

0: వార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెయింటైన్ చేస్తుంది.
1: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఎవరి పర్యవేక్షణలో నిర్వహిస్తారు?
0: అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఈజ్ మెయింటైన్డ్ బై అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ. అడ్వకేట్ వెల్ఫేర్ కమిటీ ఈజ్ హెడెడ్ బై చైర్మన్ బార్ కౌన్సిల్ అండి. అందులో ఇంక్లూడింగ్ చైర్మన్ 4 మెంబర్స్ బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. చైర్మన్ ఏమో హెడ్ ఆఫ్ ది కమిటీ, అదర్ 3 మెంబర్స్లో ఒక ట్రెజరర్గా ఉంటారు. ఆ తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్

0: పర్సన్ కూడా పర్యవేక్షణలో భాగంగా పెట్టుకుని ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ని నిర్వహిస్తారు. ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ వల్ల ఏ ఏ రకాలైన ఉపయోగాలు అడ్వకేట్స్ ఉన్నాయంటారు?
1: అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ముఖ్యంగా అండి 1987 లో తీసుకురావడం జరిగింది. న్యాయవాదులు మరియు వారి గుమస్తాల సంక్షేమనిధి. అడ్వకేట్ క్లర్క్ సంబంధించి కూడా ఈ యాక్ట్ ప్రకారంగా ఈ వెల్ఫేర్ ఫండ్ కమిటీ మానిటరింగ్ చేస్తుంది.
0: మనం సాధారణంగా గమనిస్తుంటాము, ఒక సీనియర్ అడ్వకేట్స్ దగ్గర జీవితకాలం క్లర్క్ గా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
1: అవును,
0: అంటే అడ్వకేట్ తన బేసిక్ డ్రాఫ్టింగ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత వాటిని ఫైలింగ్ ఆర్డర్స్ తీసుకురావడము ఆ కమ్యూనికేషన్ అంతా కూడా క్లర్క్ చూసుకుంటుంటారు,
1: క్లర్క్ చేస్తూ ఉంటారు.
0: కాబట్టి వాళ్ళని కూడా ఈ ఫండ్ లో ఒక భాగంగా చేశారు.
1: చేసినాం. వాళ్ళు కూడా అడ్వకేట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూసుకోవడానికి ఈ యాక్ట్లో వారికి కూడా వెల్ఫేర్ ఇవ్వడానికి డిసైడ్ చేసినాం.
0: సో ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ని నిర్వహించేటప్పుడు న్యాయవాది వృత్తిలో ఉండే ఈ అడ్వకేట్స్కి ఏ ఏ విధంగా సహాయం అందుతుంది, ఏ ఏ సందర్భాల్లో ఈ ఫండ్ని వినియోగిస్తారు?
1: ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమ నిధికి రావాల్సినటువంటి అమౌంట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ ద్వారా అమౌంట్ వస్తుందండి. ప్రతి న్యాయవాది తనకొచ్చిన కేసు ఒక వకాలత్ పైన, మెమో ఆఫ్ అపీరెన్స్ పైన, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ డిసైడ్ చేసిన వెల్ఫేర్ టికెట్ అఫిక్స్ చేస్తే ఆ డబ్బుతోని ఈ నిధి నడుస్తుంది. మరి ఈ నిధిలో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో జమైనటువంటి అమౌంట్తోని అడ్వకేట్స్కు మరి వారి క్లర్క్స్కు వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తాము. ఒక స్టాంప్ 100 రూపీస్ పెట్టింది అనుకోండి, 86 రూపీస్ ఏమో అడ్వకేట్స్ నిధికి వస్తుంది, క్లర్క్స్ నిధికి 14 రూపీస్ పోతుంది.
0: ఏ ఏ సందర్భాల్లో వీటిని వినియోగిస్తారు?
1: ముఖ్యంగా అడ్వకేట్స్ కు అందించేది డెత్ బెనిఫిట్ 1, 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, 3 లైబ్రరీ లోన్స్, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ ఫండ్ గా ఇండిజెంట్ ఫండ్ కింద కూడా వారికి డబ్బిస్తాం. మెయిన్ ఈ 4 రకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఈ టికెట్ ద్వారా వచ్చిన ఆదాయంతో అడ్వకేట్స్ కి ఇస్తామండి.
0: వీరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్నారు, అది ఏ రకంగా ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు?
1: ప్రస్తుతానికి ఇప్పుడు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ 250 రూపీస్ ఉంది. ఈ 250 రూపీస్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ అమౌంట్ ప్రోగ్ అయిన తర్వాత 6 అక్టోబర్ 2025 నుంచి వారికి డెత్ బెనిఫిట్ 10 లాక్స్ ఇంక్రీజ్ చేసినాము. ప్రస్తుతం 6 అక్టోబర్ 2025 వరకు 6 లాక్స్ ఉంది. అంటే అడ్వకేట్ చనిపోతే వారి స్పౌస్ కానీ ఇతర నామినీస్ కానీ చనిపోయిన తర్వాత వితిన్ 1 మంత్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ డెత్ బెనిఫిట్ ఇస్తాము. 2 ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఒక అడ్వకేట్ దీర్ఘకాలిక వ్యాధి కానీ హాస్పిటలైజ్ అయితే కూడా వారికి ఇంతకుముందు 60,000 ఉండే ఇప్పుడు 1 లాక్ పెంచినాము. 1 లాక్ ఇన్ లైఫ్ టైం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. హాస్పిటలైజ్ అయితే వాళ్ళు హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే, క్రానిక్ డిజీజెస్ ఉన్నాయనుకోండి మొత్తం 90% 1 లాక్లో 90,000 ఇచ్చేస్తాము. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని బట్టి నిర్ణయం చేసి హాస్పిటలైజ్ అయితే హాస్పిటల్ బిల్స్ సబ్మిట్ చేస్తే వారికి 40,000, 50,000, 30,000 అట్లా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ బార్ కౌన్సిల్లో రోల్స్ పైన 55,000 మెంబర్స్ అడ్వకేట్స్ ఉన్నారు. అందులో కేవలము అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 23,000 మెంబర్స్ ఉంటారు. ఈ 23,000 మెంబర్స్కే ఈ బెనిఫిట్స్ ఉంటాయి.
0: అంటే కేవలం బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా రిజిస్టర్ చేయడంతో పాటు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ తో కూడా మెంబర్షిప్
1: తీసుకోవాలి.
0: ఈ మెంబర్షిప్ కోసం ఏదైనా ఫీజు చెల్లించాల్సి ఉంటుందా?
1: 3,100 రూపీస్ ఉందండి ఈ మెంబర్షిప్ గురించి.
0: వన్ టైం
1: ఒక్కసారి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అడ్వకేట్ ఒక బార్ అసోసియేషన్ లో మెంబర్షిప్ తీసుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ధృవీకరణ పత్రం, ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి వారి నామినీ పేరు రాసి ఫామ్ ఫిల్అప్ చేసి 3,100 రూపీస్ కడితే వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కింద మెంబర్షిప్ ఇస్తాము. వారికి ఓన్లీ 35 ఇయర్స్ ఏజ్ వరకే రిస్ట్రిక్షన్ ఉంది. 35 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ మెంబర్ కావడానికి ప్రొహిబిషన్ పెట్టినా.
0: అవకాశం లేదు. అంటే మామూలుగా ఒక వ్యక్తి డిగ్రీ చేసి లా చదివేసరికల్లా 21-25 ఇయర్స్ లోపల అవుతుంది. ఏ రోజు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ 30

0: 5 ఏళ్ల లోపు వాళ్ళు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంది. అలా అవకాశం ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, డెత్ బెనిఫిట్ కానీ,
1: లైబ్రరీ లోన్ కానీ.
0: లైబ్రరీ లోన్ అంటే గుర్తొచ్చింది అడ్వకేట్ గారు, చాలా మంది మనము అడ్వకేట్ అనగానే ఒక రూమ్లో వరుసగా ఎన్నో పుస్తకాలు, కంపెండియమ్స్ అన్నీ కనబడుతుంటాయి. కొత్తగా న్యాయవాది వృత్తిలో మొదలైన వాళ్ళకి బుక్స్ కానీ, ఈ ప్రస్తుతం ఉండే డిజిటల్ టెక్నాలజీలో సంబంధించిన నాలెడ్జ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ రకంగా ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా సహాయం పొందొచ్చు అంట?
1: జూనియర్ అడ్వకేట్స్కు ముఖ్యంగా వారికి వృత్తిలో స్థిరపడడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ లైబ్రరీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. 7 ఇయర్స్ లోపల ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఈ లైబ్రరీ లోన్ ఎంటైటిల్మెంట్ ఉంది. 10,000 రూపీస్ లోన్ ఇస్తాము. అదేవిధంగా 10,000 వారికి జూనియర్ అడ్వకేట్స్ వారి చేతికి ఇవ్వకుండా లా బుక్ హౌజెస్తో మేము మాట్లాడి కోటేషన్ ఇచ్చి వారికి కావాల్సినటువంటి బుక్స్ ఏవైతే అవసరం ఉన్నాయో, మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ అండి, సిపిసి, సిఆర్పిసి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ముఖ్యమైన పుస్తకాలు కొటేషన్ తీసుకొస్తే వారితో మాట్లాడి 10,000 లోన్, 16,000 రూపీస్ వర్త్, దాదాపు ఒక 60% డిస్కౌంట్తోని బుక్స్ మాత్రమే అందజేస్తాం, వారికి డబ్బులు ఇవ్వం.
0: ఏదైతే లైబ్రరీ లోన్ అని నిర్దేశించామో అది లైబ్రరీ పర్పస్కే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో.
1: అంతే అంతే.
0: అది లోన్ కింద తీసుకుంటారా లేదంటే అసిస్టెన్స్ ఇస్తారా?
1: లోన్ కింద తీసుకుంటాం. అది అడ్వకేట్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇద్దరు సీనియర్ అడ్వకేట్స్ సంతకాలు పెట్టి సబ్మిట్ చేస్తే వారికి లోన్ గ్రాంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ 500 రూపీస్ అట్లా కట్టి వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్.
0: ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నిర్వహణలో ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని ఎలా పరిష్కరిస్తారు?
1: సాధారణంగా ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీయే ప్రతి సమస్యను మానిటర్ చేస్తుందండి. ఈ అమౌంట్కి సంబంధించి ప్రతి పైసా అకౌంటబిలిటీ ఉంటుంది. 99% ఇక్కడ ఇబ్బందులు అనేటివి ఉండవు. ఏమైనా ఇబ్బంది వస్తే కూడా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ హెడెడ్ బై చైర్మన్, రిజిస్ట్రార్ జనరల్, అడ్వకేట్ జనరల్, మేము అందరం కూర్చొని మేము పరిష్కరించుకుంటాం.
0: అనంతసేన రెడ్డి గారు, మన భారతదేశంలో ఈ న్యాయవాదులు విస్తృతంగా అంటే చాలా దూర పార ప్రాంతాల్లో కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. హైదరాబాదు, సికింద్రాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీసే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ బెనిఫిట్ పొందాలంటే మీరు అన్నట్టు డెత్ అవ్వడం కానీ, లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ, ఇల్ హెల్త్ వల్ల కానీ, అలాగే ఇండిజెంట్ పర్సన్స్ అన్నారు కదా, తీవ్ర అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు, వీళ్ళు అప్రోచ్ కావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి?
1: సెక్రటరీ తెలంగాణ బార్ కౌన్సిల్ అండి. వారికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో వారు రిజిస్టర్ పోస్ట్ చేసి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వారు బిల్స్ అన్ని పెట్టి పంపిస్తే ఇమీడియట్గా సెక్రటరీతో కాంటాక్ట్లో ఉంటే ఫామ్స్ ఫిల్అప్ చేసి పంపిస్తే వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అప్రూవ్ చేసిన తర్వాత డైరెక్ట్ చెక్ రాసి వాళ్ళ పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం.
0: వాళ్ళ అప్లికేషన్తో పాటు ఆ సదరు ఎక్కడైతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ఉండే బార్ కౌన్సిల్ ద్వారా ఏమైనా రికమెండేషన్ లెటర్ లాంటివి
1: కంపల్సరీ కావాలి. బార్ అసోసియేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అడ్వకేట్ డెత్ అయిపోయింది అనుకోండి, అక్కడ లోకల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడో వారి రికమెండేషన్ లెటర్ ఒకటి, నంబర్ 1. నంబర్ 2, డెత్ సర్టిఫికెట్, తర్వాత నామినీ ఫోటోస్ పెట్టి నామినీ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సెక్రటరీ బార్ కౌన్సిల్, మా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి సబ్మిట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కు మీటింగ్లోకి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 3 మంత్స్లో మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు డిసైడ్ చేసేసి చెక్స్ రెడీ చేసేసి అన్ని సక్రమంగా ఉన్నాయంటే గ్రాంట్ చేసేసి చెక్స్ అందకం పెట్టి వారి పోస్టల్ అడ్రస్కు పంపిస్తాం.
0: సరే, ఇదే విధంగా ఆ 14% ఉండే ఫండ్ని ఇలాంటి సందర్భాలకే అడ్వకేట్ క్లర్కులకు కూడా అందజేస్తారు?
1: సేమ్, వారికి కూడా డెత్ బెనిఫిట్ ఉంటుంది, వారికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుంది, వారికి కావలసిన ఇంకా లైబ్రరీ లోన్స్ అటువంటివి ఏముండయి, ఈ 2 మాత్రం డెత్ బెనిఫిట్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్.
0: అడ్వకేట్ క్లర్క్లకి, వాళ్ళకి ఇప్పుడు మనం అడ్వకేట్స్కి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ఒక రికమెండేషన్ లెటరు అంటే సర్టిఫైయింగ్ ద థింగ్స్ అని అన్నాం కదా, ఈ అడ్వకేట్ క్లర్క్లకి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ అంటూ ఉంటుందా?
1: అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ ఒక వింగ్ సెపరేట్గా బార్ కౌన్సిల్లో మేము మెయింటైన్ చేస్తామండి. దానికి ఒక సెక్రటరీ ఉంటాడు, దానికి ఒక సెపరేట్ ఆఫీస్ ఉంటుంది. హైకోర్టు అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. వెల్ఫేర్ ఫండ్ కమిటీలో అడ్వకేట్స్ తరఫున బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ ఫండ్ కమిటీని మేము మానిటర్ చేస్తాము.

0: వాళ్ళ కమిటీలో కూడా ఈ అసోసియేషన్స్ నుంచి ఒక ముగ్గురు సభ్యులు ఉంటారు, సెపరేట్ కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. వారి నిధికి సెపరేట్ ఒక కమిటీ ఉంటుంది, మా నిధికి ఒక సెపరేట్ కమిటీ.
1: క్లర్క్స్ ఫండ్కి ఎవరెవరు ఉంటారు?
0: క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి ముగ్గురు అసోసియేషన్ వాళ్ళు, హైకోర్టు క్లర్క్స్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు, జిల్లాల నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చైర్మన్ అగైన్ బార్ కౌన్సిల్ చైర్మన్ ఇస్ ది హెడ్ ఆఫ్ దట్ కమిటీ ఆల్సో. మేము నలుగురు బార్ కౌన్సిల్ మెంబర్స్ అందులో ఉండము. అందులో ఆ క్లర్క్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈజ్ ద ట్రెజరర్ ఫర్ దట్ కమిటీ.
1: మండల్ లెవెల్లో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ దగ్గర ఉండే క్లర్కులు కూడా ఈ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావచ్చు?
0: రిజిస్టర్ కావచ్చు.
1: ఇలా అడ్వకేట్స్ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావాలంటే క్రైటీరియా ఏంటి?
0: అడ్వకేట్ క్లర్క్ అసోసియేషన్ లో రిజిస్టర్ కావాలంటే ఫస్ట్ ఒక బార్ అసోసియేషన్ ఉన్నది అనుకోండి, అక్కడ ముగ్గురు నలుగురు ఐదు మంది క్లర్క్స్ ఉన్నా గానీ, ఒక పది మంది క్లర్క్స్ ఉన్నా గానీ, ఫస్ట్ వాళ్ళు అక్కడ సంబంధిత డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లాలో అయితే వాళ్ళు క్లర్క్ పనిచేస్తున్నారు, డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర ఒక అప్లికేషన్ పెట్టి వారికి అడ్వకేట్స్ అప్లికేషన్స్ మీద ఎండార్స్ చేస్తే డిస్ట్రిక్ట్ జడ్జ్ వారికి ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఆ ఐడెంటిటీ కార్డ్స్ ప్లస్ అక్కడ గుర్తింపు పొందిన అసోసియేషన్ ఆ మెంబర్స్ వాళ్ళు ఇక్కడ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సెక్రటరీ గారు తెలంగాణ బార్ కౌన్సిల్లో ఉంటారు, వారి దగ్గర అప్లికేషన్ పెడితే వారికి రికగ్నిషన్ వచ్చేస్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత సేన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం న్యాయవాదుల సంక్షేమ నిధి ప్రముఖ హైకోర్టు న్యాయవాది తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంత్ సేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:32 అన్ స్టూడియో క్లాక్. మరి ఇప్పటి నుంచి 8:00 వరకు పాటతో ప్రయాణం. లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్.

0: నాకు ఐటీ బిజినెస్ స్కూల్ లో అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కూడా వచ్చేసినట్లే. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్ తో పాటు 1 crore వర్త్ మెరిట్ స్కాలర్షిప్ పరాయణం పొందే అద్భుతమైన అవకాశం.
2: ఐటీ ప్రీమియర్ బిజినెస్ స్కూల్, షామీర్పేట్, హైదరాబాద్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.iteindia.org. ISET students also eligible.

0: బెస్ట్ మూవీ కోసం లక్ష్మీ భూపాల్ రాయ్ గా ఆ మురళీధర్ ఆయన అలాగే కోరస్ పాడిన పాట విన్నారు. 7:41 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో పాటతో ప్రయాణం. శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి కారణాలేమిటి, పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి పంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324082 2324085 2955092 నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలను నేరుగా డాక్టర్ దీప్తి పంజాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, హలో డాక్టర్ రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
2: సన్నా జాజి పడక మంచ కాడ పడక సన్నా జాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక మోట విన

0: క్షత్రియపుత్రుడు సినిమా నుంచి జానకి గారు అండ్ అలాగే ఎస్పీబీ పాడిన పాట విన్నారు. 7:41 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు పాటితో ప్రయాణం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని

0: విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
0: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
0: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: www.ipeindia.org. ISET students also eligible.

అందే జగత్ గురుం సినిమా నుంచి శ్రేయ ఘోషల్ అండ్ అలాగే రాహుల్ సిప్లగంజ్ పాడిన పాట విన్నారు. 7:50 మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నోడు మూవీ నుంచి శ్రేయ ఘోషల్ అండ్ ఇలాగే నకాల్ షాజీస్ పాడిన పాట విన్నారు. 7:59 అండ్ స్టూడియో క్లాక్. లెట్స్ టాక్ మోర్ మ్యూజిక్ అంటూ బ్యాక్ టు బ్యాక్ పాటలు విన్నారు పాటతో ప్రయాణంలో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం పకడ్బందీ సన్నాహాలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాంకేతికతో సాగుకు కొత్త దశను చూపిస్తామన్న ఆయన, ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కంపెనీలను ఆదేశించారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ హౌసింగ్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులో పూడికతీత పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నీటి సామర్థ్యం పెంపొందించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై ఈరోజు సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని చెప్పారు. కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన దొడ్డు బియ్యం మాఫియా దందా శీర్షికతో వచ్చిన కథనం పూర్తిగా ఆధారరహితమైనది, వాస్తవాలకు విరుద్ధమైనదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేసింది. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనితీరు సమీక్ష నిర్వహించారు. 15 శాశ్వత సీఎంఎస్ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మందులు వైద్య పరికరాల కొనుగోళ్ల టెండర్లో పారదర్శకతను పెంచేందుకు కొత్తగా మరో 3 కమిటీలను ఏర్పాటు చేసి మొత్తం 5 కమిటీలతో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు, పదోన్నతులు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఈరోజు టీజీఎస్పీడీసీఎల్ యాజమాన్యంతో సమీక్షించారు. ఇన్ఛార్జి విధానాలు స్వస్తి పలికి నిబంధనల ప్రకారం క్రమబద్ధమైన పదోన్నతులు కల్పించాలని కమిషన్ సూచించింది. దీనిపై స్పందించిన యాజమాన్యం పదోన్నతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని, భవిష్యత్ నియామకాల్లో బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఎయిర్ న్యూస్ _HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
1: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
0: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
1: మేము పాల్గొంటున్నాం,
0: మీరు కూడా పాల్గొనండి.
1: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 86 అండ్ స్టూడియో క్లాక్. లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ వైరల్ న్యూస్ తో అప్ టు డేట్ అప్డేట్, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, హిస్టరీ అండ్ ఇన్వెన్షన్, అన్నోన్ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మస్తీ మజా. మీ ఆకాశవాణి వివిధ భారతిలో విత్ యువర్ ఆర్జే స్వాతితో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా,
2: మస్తీ మజా వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో 8:11 అండ్ స్టూడియో క్లాక్. లక్షల్లో జీతం, ఆఫీస్ కార్, హాలిడేస్ ట్రిప్, ఫుల్ టు బిందాస్ లైఫ్. కానీ ఆ ఒక్కటి తగ్గిందని మనోడు ఆ జాబ్ వదిలేశాడట. హా సర్లే, వేరే జాబ్ ఎత్తుక్కొని ఉంటాడు అనుకుంటే అది ఏ జాబో తెలుసా? ఆటో కొని నడుపుతున్నాడట. మరి ఇంతకీ మనోడు మిస్ అయిన ఆ ఒక్కటి ఏంటి? ఇంతకీ ఎవరాటకి? తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ 102.8 FM ఆకాశవాణి వివిధ భారతి.

0: మూవీ నుంచి పాట విన్న టైమ్ అండ్ స్టూడియో క్లాక్ 8:16 అవుతోంది. మీరు వింటున్నారు
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా వింటున్నారు. మరి ఇందాక చెప్పాను కదా, కార్పొరేట్ జాబ్ వదిలేసి ఆటో నడుపుతున్నాడు మనోడు, ఆ ఒక్కటి మిస్ అయిందని. మరి కార్పొరేట్ జాబ్ అనగానే 6-digit శాలరీ, లగ్జరీ ఇవి మాత్రమే గుర్తొస్తాయి మనకి. కానీ మనకి ఇంకో సామెత ఉన్నట్టు పిండి కొద్ది రొట్టె అని అంటారు కదా, మరి ఆ శాలరీకి తగ్గట్టుగానే ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్లే ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అయిన బెంగళూరుకి చెందిన రాకేష్ జాబ్ రిజైన్ చేస్తాడు, అంటే రిజైన్ చేసేసాడట. అండ్ ఇంకోటి, ఎన్ని కంపెనీలు మారినా ఈవెన్ శాలరీ తక్కువకి జాయిన్ అయినా కూడా సేమ్ స్ట్రెస్ ఉండడంతో హ్యాపీగా ఆటో కొనుక్కొని రోజుకి 6-800 ఎర్న్ చేస్తున్నారట. అఫ్కోర్స్ ఇన్కమ్ తక్కువే అయినా కూడా మిస్ అయిన ఆ ఒక్కటి ఏంటంటే మానసిక ప్రశాంతత. మరి హ్యాపీగా అండ్ హెల్దీగా ఉన్నాను అంటున్నాడు ఈ సాఫ్ట్వేర్ గై. మరి మనోడు ఏమైనా ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అంటే గట్స్ ఉండాలి. అందుకే కార్పొరేట్ బర్న్ అవుట్ స్టోరీ అంటూ మనోడి స్టోరీని పేపర్లోకి ఎక్కించేశారు. నిజమే కదా, మానసికంగా మనం హ్యాపీగా ఉంటే ఇలాంటి జాబ్లు సంపాదన ఏదైనా సాధించవచ్చు. ఏమంటారు, బట్ ఏమైనా ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలంటే మాత్రం ఆకుంటే చాలా పెద్దది అని అనిపిస్తుంది. 8:17 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి.

0: కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి కారణాలేమిటి, పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి పంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 040 యాడ్ చేసి 2324 2324 అండ్ 2955 నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలను నేరుగా డాక్టర్ దీప్తి పంజాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, హలో డాక్టర్ లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
2: పాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.

0: マヌジェネレンジェニ
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివేక్ భారతి ఆకాశవాణి తెలుగు
2: 25 అండ్ స్టూడియో క్లాక్. ఒకప్పుడు పెళ్లిళ్ళు అంటే కొబ్బరాకులు తాటాకు చలువ పందిల నుంచి స్టార్ట్ అయ్యి ఇక ఆ దేశం ఈ దేశం అంటూ దేశ విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. ఇప్పుడైతే మ్యారేజ్ ని బ్యూటిఫుల్ మెమొరీగా మార్చుకోవడానికి ఒక్కొక్కరి క్రియేటివ్ ఐడియాస్ వా సూపర్ అనిపించేస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఓ మార్వాడి ఫ్యామిలీ లిమిటెడ్ పీపుల్ తో కలిసి ధూమ్ ధామ్ గా పెళ్లి చేశారు. ఎక్కడ అంటారా, ఎక్కడ అంటే రైల్లో చేశారనమాట. పెళ్లి కోసం ట్రైన్ కోచ్ ని బుక్ చేసేసుకున్నారు, అంటే కదిలే కళ్యాణ మండపం అన్నట్టు. బాగుంది కదా ఐడియా. మరి ఇంతకీ అలా ఈవెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఫుల్ టారిఫ్ రేట్ FTR పేరుతో ఈ అవకాశాన్ని అందిస్తోందట ఇండియన్ రైల్వే. సో మరి మీరు కూడా ఇలా ఏమైనా వెరైటీగా ప్లాన్ చేయాలి అనుకుంటే గో విత్ ఎంక్వైరీ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
3: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. మరి ఒకే సినిమాలోని అన్ని పాటల్ని బ్యాక్ టు బ్యాక్ వినే సరికొత్త ప్లాట్ఫామ్ ఏకచిత్రగానం. 8:34 అండ్ స్టూడియో క్లాక్. అనగనగా ఒక హీరో వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇండస్ట్రీ మీద కోపం వచ్చేసింది. డిస్ట్రిబ్యూటర్ గా మారాడు. ఆ టైంలోనే ఓ యంగ కుర్రాడు ఓ కథ ఉందంటూ ఈ హీరో చుట్టూ తిరుగుతున్నాడు. 4 సార్లు కథ వినకుండా రిజెక్ట్ చేశారు హీరో. అయినా సరే ఆ మళ్ళీ ఆ కుర్రాడు

రావడంతో ఈసారి ఇలా కాదు, కథ విని నచ్చలేదు అని చెప్తామనుకున్నాడట. కట్ చేస్తే ఆ కథే ఈ హీరో కెరీర్ని మలుపు తిప్పిన సినిమాగా మారింది. మరి ఆ సినిమాలోని పాటలు విందాం ఇవాటి ఏకచిత్ర గానంలో. మరింతకీ ఏంటా సినిమా, గెస్ చేస్తారా? అయితే ఈ పాట వినేయండి.

యాక్షన్ కింగ్ అర్జున్, అండ్ అలాగే భారీ బడ్జెట్ డైరెక్టర్ గా పేరున్న శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జెంటిల్మ్యాన్. ఈ సినిమాకి అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా నుండే యాక్టర్ గా రెస్పాన్సిబిలిటీ పెరిగింది అంటారు మన యాక్షన్ కింగ్ అర్జున్. మరి ఏక చిత్రగానం వింటున్న

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 8:40 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్ర గానంలో. మరి మనం మాట్లాడుకుంటున్న ఈ రోజు జెంటిల్మన్ సినిమాకి సంబంధించిన మాటలు. ఈ సినిమాకి స్టోరీ అంటే ఫస్ట్ హీరో, అంటే స్టోరీనే ఫస్ట్ హీరో అని చెప్పొచ్చు. అండ్ ఓ సోషల్ మెసేజ్తో మన ముందుకొచ్చిన ఈ సినిమాలో హీరో పాత్రకి చాలా బలం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు శంకర్ టేకింగ్ అండ్ ఆల్సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అన్ని కలిపి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అసలు ఈ పాటలో ఎవ్రీథింగ్ ఈజ్ బ్రిలియంట్ అనిపిస్తుంది. అండ్ కొరియోగ్రఫీ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అండ్ లీడ్ యాక్టర్స్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బ్యాక్ డ్రాప్, ఎస్పెషలీ అంత చిన్న ఏజ్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అసలు ఎంత మెచ్యూర్డ్గా ఉంటుంది. ఇక చెప్పాల్సిన పని లేదు, మన బాలు గారు, సుజాత గారుల వాయిస్ అయితే యాప్ట్ అనమాట. 8:45 అండ్ స్టూడియో క్లాక్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: 8:46 అండ్ స్టూడియో క్లాక్, మీరు వింటున్నారు ఏక చిత్ర గీతాల్లో జెంటిల్మన్ సినిమాకి సంబంధించిన పాటలు. నిజానికి ఈ సినిమాలో, అంటే ఈ సినిమాకి ఫస్ట్ అనుకున్న హీరో అర్జున్ కాదట, శరత్ కుమార్ ని అనుకున్నట్ట. అండ్ ఫోటోషూట్ కూడా అయిపోయిందట, కానీ అనుకోని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. ఇక తెలుగులో అయితే రాజశేఖర్ గారిని కూడా అనుకున్నారు అని ఓ టాక్ కట్ చేస్తే, యాక్షన్ కింగ్ ని మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చేసింది ఈ సినిమా.

0: గాసిప్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి కారణాలేమిటి, పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి పంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, అలాగే 2955 0923 నంబర్కి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలను నేరుగా డాక్టర్ దీప్తి పంజాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
1: పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో ఏకచిత్రగానం. మనం వింటున్నాం జెంటిల్మ్యాన్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్. ఈ సినిమాకి క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో అది రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నారు. అండ్ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన ప్రభుదేవ గెస్ట్ అపీరెన్స్ లో పాటలో కనిపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓ ఇంట్లో కూర్చున్నప్పుడు రైల్వే స్టేషన్ నుండి వచ్చిన సౌండ్ ని బేస్ చేసుకుని కంపోజ్ చేశారు ఈ పాటని ఏఆర్ రెహమాన్. మరి ఏ పాట? హోప్ మీరు గెస్ చేసే ఉంటారు. ఇదిగో ఆ పాటే మీకోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మొన్న ద లాస్ట్లో వచ్చిన ఆ ట్రైన్ సౌండ్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ సౌండ్ విన్న తర్వాతే ఈ పాటని ట్యూన్ చేశారట ఏఆర్ రెహమాన్. మొత్తానికైతే ఈ పాట డాన్స్ చూసి అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ అన్నీ కూడా అంటే ఆ డాన్స్ చూసి షేక్ అయిన రోజులు అనమాట. అండ్ ఇంకొకటి ఈ పాట చూసినప్పుడు మీకు గుర్తొచ్చే విషయం ఏంటంటే బ్యాగీ ప్యాంట్లు బాగా గుర్తొస్తాయి. రియలీ రియలీ ఆ రోజులు అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మామూలు క్రేజ్ కాదు అసలు ఈ సినిమాకి అండ్ ఎస్పెషల్లీ ఈ పాటకి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: నాన్నా నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రోతలకి నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్

0: నిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు, అలాగే పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి పంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402-234-0852, 2-3-2-4-0853, మరొక నంబరు 2-9-5-5-0-9-2-3. ఈ నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలను నేరుగా డాక్టర్ దీప్తి పంజాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324-0852, మరొక నెంబర్ 2-3-2-4-0-8-5-6. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో మరి ఏక చిత్రగానం జెంటిల్మెన్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ పాటలు వింటున్నారు. మరి రాబిన్ హుడ్ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారట ఈ హీరో పాత్రని. అండ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ని అలాగే సొసైటీలో ఉన్న అసమానతలని శంకర్ చూపించిన తీరు అసలు హార్ట్ని టచ్ చేస్తాయి. అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది ఈ సినిమాలో. యాక్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ ఇకపోతే ఇంకా గౌందమని అండ్ అలాగే సెంథిల్ కామెడీ టైమింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండ్ మన హీరోయిన్ మధుబాల బ్యూటీ, అసలు ఇవన్నీ కలిపితే ఓ క్లాసిక్ ఎంటర్టైనర్ అండ్ ఇప్పటికీ రీవాచ్ వాల్యూ ఉన్న సినిమా జెంటిల్మెన్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 9:15 ఆన్ స్టూడియో క్లాక్. ఇంకా కాలేదు, 9:12 అవుతోంది. అసలు ఇలాంటి పాటలు, 90s పాటలు అలా వింటూ ఉంటే టైమే తెలియదు కదా. మొత్తానికైతే అసలు ఈ సినిమా ఇప్పటికీ ఇప్పుడు చూసినా కూడా రీ వాచ్ వాల్యూ ఉన్న సినిమా జెంటిల్మెన్. ఇది ఇవాళ ఏకచిత్ర గానం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ విను.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
4: నాన్నా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
6: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
7: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
8: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
7: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. భగవదవతార ముఖ్యోద్దేశం దుష్టశిక్షణ, శిష్టరక్షణ. అధర్మము వృద్ధి చెంది ధర్మము నశించినప్పుడు తాను ప్రతి యుగంలో అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం చిత్రంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క మీనావతారం నుంచి రామావతార ప్రారంభం వరకు గల సారాంశాన్ని సముద్రాల రాఘవాచార్యులు చక్కని వర్ణనతో గోవింద మాధవ దామోదర అనే గీతంలో వర్ణించగా దాన్ని తన గలమాధుర్యంతో ఘంటసాల మాస్టారు ఆలపించారు. సంగీతం గాలిపెంచల నరసింహారావు.

వెండి తెరపై చిరకాలం నిలిచి ఉండి ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా ఎన్నిసార్లు చూసినా నిత్య నూతనంగా అనిపించి ఆనందభరితం చేసే చిత్రం 1957 విడుదలైన మాయాబజార్. ఈ చిత్రంలో హాస్య శృంగార సాహిత్య సంగీత సౌరభాలను జతచేర్చి కూర్చి అజరామరమైన చక్కని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఎందరో కళాకారులకు దక్కింది. వెన్నెల కాంతిలో నౌకావిహారం చేస్తూ ఆ కాంతికి శోభిల్లుతున్న ప్రకృతికి పరవశించిపోయి పల్లవిస్తున్న జంటలపై చిత్రీకరించారు ఈ సన్నివేశం. మోహనరాగంలో స్వరపరచబడిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో పి. లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

ఆధునిక పోకడలను అనుసరిస్తున్న అతివ ఓవైపు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అహర్నిశలు పాటుపడుతున్న అబ్బాయి మరోవైపు తరానికి తగ్గట్టుగా మారాలని ఆ అమ్మాయి నిలకడలేని మనసు ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది. సరదాగా కొన్నిసార్లు ఆట పట్టిస్తుంది. కాని ఆ అబ్బాయి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనంతట తాను చదువుకుంటూ పోతాడు. ఇలా కాదని, కొంచెం మనసుకు విశ్రాంతినివ్వాలని, అలా విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ అమ్మాయి వాళ్ల నాన్నగారితో బలవంతంగా మాట్లాడించి ఆ అబ్బాయిని బయటికి తీసుకెళ్తుంది. అక్కడికి కూడా పుస్తకం తీసుకొచ్చి చదువుతున్న ఆ అబ్బాయిని చూసి ఇక లాభం లేదని అరుస్తూ నీళ్లలో పడిపోయినట్లు నటిస్తుంది. కాపాడటానికి పోయిన ఆ అబ్బాయిని ఆటపట్టిస్తూ ఇలా పాట పాడుతోంది. మనుషులు మమతలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీలా పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం.

పి పుల్లయ్య దర్శకత్వంలో 1962లో విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

ప్రేమించిన సఖిరూపం మదిలో మెదిలితి తెలియకుండానే పెదవులపై మందహాసం తొణికిసలాడుతుంది. స్మరించినంత మాత్రాన్ని మనసు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతుంది. అదే ప్రేయసీప్రియులు ఎదురుపడితే ఆ ఆనందానికి అవధులుండవు. వారి హృదిమది సరిగమలు మీటుతాయి. అలా వారి ప్రణయభావ వ్యక్తీకరణలో తనువులు పరవశిస్తాయి. దానికితోడు వసంత కోకిలలు కూజితాలతో ఆ జంటకు స్వాగతం పలకగా విరబూసిన పూపరిమళాల సువాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండగా హంసలను పోలిన తెల్లని మబ్బుల మందగమనం కనులకు విందు చేయగా ఆ జంట ఈ పాట పాడుకుంటున్నారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పిసుశీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

తనమది మొదట గానమై తర్వాత వేణుగానమై ఆ తర్వాత ప్రాణమై పిలుస్తోందని, ఎప్పటికైనా ప్రేయసి కనిపించకపోతుందా అని వేచిచూస్తూ మూగబాధ ఎదలోనే దాచుకున్నానని అంటున్నాడు ఆ ప్రియుడు. మధురిమలులుకుతూ సాగే నాదంలా వారి అనురాగం పలికింది జీవన యమునా తరంగాలపైన, మోహన మురళీ రాగాలలోన. మోహనరాగంలో సాగిపోయే ఈ మధురగీతం ఆరాధన చిత్రంలోనిది. పాడినవారు మహమ్మద్ రఫీ, జానకి. రచన సి. నారాయణరెడ్డి. సంగీతం సాలూరి హనుమంతరావు.

రకరకాల పూల మొక్కలు, లతలు గాలికి తలలూపుతుండగా చలచల్లని నీటి తుంపరలతో గగనతలంలో వెలిగిపోతున్న చందమామతో నాయికా నాయకులు మాలతి, ఎన్టి రామారావు ఎంతో సహజంగా ఈ పాటలు అభినయించారు. పింగళి నాగేంద్రరావు నాయిక భావాలను లాలిత్యంతో కూడినవిగా, నాయకుని భావాలు సుస్పష్టంగా తెలిసేలా రచించారు. ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమ అనే మాటలను ఆలపించిన తీరు అమోఘం. 1951లో విడుదలైన పాతాల భైరవి చిత్రానికి ఆ పాత మధుర సంగీతాన్ని సమకూర్చారు ఘంటసాల వారు. ఈ యుగల గీతాన్ని రాగేశ్వరి అనే హిందుస్థానీ రాగంలో మనసుకు హాయిగొలిపేలా సుశ్రావ్యంగా మలచి పీలీలతో గానం చేశారు ఘంటసాల.

తొలి ప్రేమకు అంకురార్పణం జరుగుతున్న ఓ కన్య మనసు యొక్క అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరింపజేస్తున్న గీతమిది. ఇక్కడ కథానాయిక తొలివలపుల తలపులతో తానెలా పరవశించిపోయిందో కథానాయకుడికి పరోక్షంగా వివరిస్తోంది. నిదురపోయిన తన హృదయాన్ని వీణలా మీటడంతో కలవరపడి కనులు తెరిచిన వేళ తన ప్రియుడు కళ్ళెదుట కనబడుతున్నాడని, మదిలో వినబడుతున్న పిలుపులు ఎక్కడివా అని వెతకసాగగా అవి తన హృదయ ఫలకంలో కొలువున్న ప్రియుడి మధురమైన మాటలని తెలిసి మురిసిపోతుంది. గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

కాలంతో పరిగెత్తి కష్టపడిన కాయం, వెన్నెలకోసం వేచిచూస్తున్న కలువల నింగికి నిట్టూర్పుల సందేశాలు పంపుతోంది. పొగబండి గవాక్షాల నుండి ప్రసరించే ఉషోదయపు వెలుగుల, మందగమనపు మేఘమాలికల మాటున నవ్వుతో మరిపిస్తూ, మనసును మురిపిస్తూ దోబూచులాడుతున్నాడు రజనీకరుడు. ప్రగాఢ నిశ్శబ్దంలో సవ్వడి చేస్తున్న కాలచక్రపు చప్పుళ్ళు హృదయలయలను తలపిస్తున్నాయి. మబ్బులహారం తొలగి రేరాయుడి అమృతధారలు మెల్లమెల్లగా తనువును తాగుతున్నాయి. స్వప్నలోకాలకు తివాచీపరుస్తున్నాయి. ముత్యాల ముగ్గు చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహదేవన్.

మాటలు వినబడిన ఆ కోకిలమ్మకు పాటలంటే ప్రాణం. పాటలు పాడుకునే ఓ కొనులమ్మకు కోకిలమ్మ మాటంటే ప్రాణం. ఇద్దరికీ సంగీతమంటే ప్రాణం. పాట కనబడేదొకరికైతే వినబడేది మరొకరికి. వినబడే ఆ గొంతుకను వినువీధికి పరిచయం చేయాలని పరితపించిన ఆ కోకిల సంగీత సాధన చేయించింది. రాగసాగరంలో ఎగసిపడే తరంగంలా ఆ గళప్రవాహం ఉన్నత శిఖరాలనధిరోహించి తన స్వరవణంలో పుష్పించిన సుమకుసుమాల పరిమళాలతో కోకిలను ఆరాధిస్తూ, సుమధుర రాగమాలికలతో అర్చిస్తూ, కరతాల హారతుల అభినందనలందుకుంటూ, మనసైన మనసుకు అభివందనాలర్పిస్తూ, రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేస్తూ సాగిపోయే ఈ మధురమైన గీతం కె బాలచందర్ దర్శకత్వం వహించిన కోకిలమ్మ చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ శుంకశారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 10 గంటలు దాటి 56 నిమిషాలు. శ్రోతలకు గమనిక, రేపు అనగా గురువారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి

0: ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి పంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జతచేసి 2324 08 52, 2324 08 53, 2955 09 23 నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు నేరుగా డాక్టర్ దీప్తి పంజాల గారిని సమాధానాలు అడిగి తెలుసుకోవచ్చు. మర్చిపోకండి, హలో డాక్టర్ రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే వేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌジェネレンジェム。
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 315 7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: మేము పాల్గొంటున్నాం,
1: మీరు కూడా పాల్గొనండి.
2: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:21. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.